ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెచ్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 14వ రోజు.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో. నిలయంలో సమయం 5:59 దాటి 20 సెకండ్లు అవుతుంది. 6 గంటలకు హిందీలో వార్తా ముఖ్యాంశాలు, తదుపరి 6:05 ఆంగ్లంలో వార్తా ముఖ్యాంశాలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

శ్రోతలందరికీ శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. మరి నిలయంలో సమయం 6:12 దాటి 10 సెకండ్లు అవుతుంది. రాత్రంతా విశ్రాంతి తీసుకున్న ప్రకృతి మెల్లగా మేల్కొంటుంది. చీకటిని పక్కకి జరుపుతూ వెలుగు తన రోజులోకి అడుగు పెడుతుందన్నమాట. ఉదయం అంటే కేవలం మరో రోజు మొదలవ్వడం మాత్రమే కాదు, మన ఆలోచనలకు, మన ఆశలకు, మన మనస్సుకు మరో కొత్త అవకాశాన్ని వెతకడం. నిన్నటి బాధలను ఈ రోజుకి మోసుకుని రాకుండా, రేపటి గురించి ఇప్పుడే ఆందోళన పడకుండా ఈ క్షణాన్ని, ఈ రోజును ప్రశాంతంగా గడుపుదాము. మనకు దొరికిన ఈ కొత్త రోజుకి భగవంతుడికి కృతజ్ఞత చెప్పుకుందాము. మరి భక్తితో మొదలైన ఈ ఉదయాన్ని మనస్సుకు ప్రశాంతతను ఇస్తుందన్నమాట. ప్రశాంతమైన మనస్సు మన రోజును అందంగా మార్చేస్తుంది. ఏమంటారు? మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. మనమున్నాము వందనంలో. నేను మీ ఆర్జే స్వాతి శరత్. మరి వందనంలో క్షేత్ర దర్శినిలో ఈ రోజు యొక్క ప్రాముఖ్యత గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. తదుపరి 7 నుంచి 8 గంటల వరకు మీ అందరికీ తెలుసు ఫిట్నెస్ గురించి, డే స్పెసిఫిక్ గురించి, ఇంకా న్యూట్రిషన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ 8 నుంచి 9 గంటల వరకు మన అందరము మహమరా హైదరాబాద్లో మన హైదరాబాద్ గురించి తెలుసుకోబోతున్నాము. ఇక 9 నుంచి 10 గంటల వరకు ఈరోజు స్పెషల్ డే ఏంటో ఆ గెస్ట్ మన దగ్గరికి రాబోతున్నారు, అది కూడా త్వరలో రివీల్ చేస్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమాయా.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమాయం. మరి నిలయంలో సమయం 6:18 దాటి 45 సెకండ్లు అవుతుంది. కొన్ని రోజులు మనం దేవుడిని మన కోసం ప్రార్థిస్తాము, మన ఆరోగ్యం బాగుండాలని, మన కుటుంబం సంతోషంగా ఉండాలని, మన జీవితంలో అన్నీ చాలా మంచిగా జరగాలని మనం కోరుకుంటాము. కానీ మన కోసం కాకుండా మనకంటే ముందుగా ఈ ప్రపంచంలో జీవించి మనకు ఈ అందమైన జీవితాన్ని, ఇంత మంచి కుటుంబాన్ని, ఇంత మంచి సంస్కారాన్ని అందించి వెళ్ళిపోయిన మన పూర్వీకుల కోసం ప్రార్థించే రోజులు కూడా ఉంటాయి అని మీకు తెలుసా? అదే ఇవి అన్నమాట. మీ అందరికీ తెలుసు, ప్రస్తుతం మనం పితృపక్షాల్లో ఉన్నాము. మరి ఈరోజు తిథి ఏకాదశి. మరి పితృపక్షంలో వచ్చే ఈ ఏకాదశి చాలా చాలా చాలా ప్రాముఖ్యమైనదట. శ్రీ మహావిష్ణువు ఆరాధనతో పాటు, అంటే ఏకాదశి అనగానే మనం

ఆ శ్రీ మహావిష్ణువును పూజిస్తాం కదా, ఆ శ్రీ మహావిష్ణువు ఆరాధనతో పాటు ఈరోజు మన పితృదేవతలను స్మరించుకుంటే చాలా మంచి ఫలితాలు కలుగుతాయట.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి మనం మాట్లాడుకుంటున్నాము ఈ రోజు యొక్క విశిష్టత గురించి, అంటే ఏకాదశి తిథి, ఇందిరా ఏకాదశి తిథి. మన హిందూ సాంప్రదాయంలో ప్రతి పక్షంలో వచ్చే 11వ తిథిని ఏకాదశి తిథి అంటారు. అయితే ఈరోజు మనం ప్రధానంగా ఆ మహావిష్ణువును ఆరాధించే రోజు. కాకపోతే

రోజు ఇందిరా ఏకాదశి కాబట్టి పితృపక్షంలో వచ్చే ఏకాదశి విష్ణు ఆరాధనతో పాటు మన పూర్వీకులను కూడా స్మరించుకునే ప్రత్యేకమైన రోజు. వారిని ప్రార్థించడం, దాన ధర్మాలు చేయడం, వీలైనంత పూజలు చేయడం ఇలాంటివన్నీ, అంటే వాళ్ళని తలుచుకొని చేస్తూ ఉంటే వాళ్ళకి విముక్తి అనేది లభిస్తుందట. మరి ఇక్కడ ఒక చిన్న కథ కూడా ఉందన్నమాట. అంటే ఈ ఇందిరా ఏకాదశి వ్రతాన్ని, అంటే ఈ పనులన్నీ మనం ఈరోజు ఎందుకు చేస్తాము, దానివల్ల లాభం ఏంటి అన్న దాని గురించి ఒక చిన్న కథ అయితే ఉంది, దాని గురించి తెలుసుకుందాం తప్పకుండా ఈ కీర్తన విన్న తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బో జీవితం రంగులమయం. మరి మనం అన్నాము వందనంలో వందనంలో ఈ రోజు యొక్క విశిష్టతను, ఇందిరా ఏకాదశి విశిష్టత గురించి మనం మాట్లాడుకుంటున్నాము. అయితే అసలు ఈ అంటే ఈరోజు ఇది జరుపుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటి అని అంటే, సత్యయుగంలో ఇంద్రసేనుడు అనే రాజు మాహిష్మతి నగరాన్ని ధర్మబద్ధంగా పరిపాలిస్తూ ఉండేవాడట. అయితే ఆయన పరమ విష్ణు భక్తుడు. ఒకరోజు నారద మహర్షి ఆయన రాజసభకు విచ్చేసి, నేను ఇప్పుడే యమలోకానికి వెళ్ళి వస్తున్నాను, అక్కడ మీ తండ్రి ఇంద్రసేనుడిని చూశాను అని నారదుల వారు చెప్తారన్నమాట. మీ తండ్రిని చూశాను అని ఇంద్రసేనుడికి చెప్తారన్నమాట. అయితే పూర్వజన్మలో చేసిన ఒక చిన్న అంటే ఆయన ఒక చిన్న వ్రతభంగం వల్ల ఆయనకు స్వర్గానికి వెళ్ళలేక యమలోకంలోనే ఉండి బాధపడుతున్నట్లు చెప్తాడనమాట నారదుల వారు. మరి నారదుల వారు చెప్పాక ఇంద్రసేనుడు ఏం చేశాడు, దాని తర్వాత ఏమైందో దాని గురించి కూడా తెలుసుకుందాము. కాకపోతే ఈ కీర్తన విన్న తర్వాత

ఎస్, మరి ప్రియా సిస్టర్ వాళ్ళు ఆలపించిన మధురమైన గీతాన్ని విన్నారు కదా. మీరు వింటున్నారు వందనం. మరి ఈరోజు వందనంలో మనం ఇందిరా ఏకాదశి గురించి మాట్లాడుకుంటున్నాము. అయితే సత్యయుగంలో ఇంద్రసేనుడు అనే రాజు మాహిష్మతి నగరాన్ని ధర్మబద్ధంగా పరిపాలిస్తూ ఉండేవాడు అనమాట. ఆయన పరమ విష్ణు భక్తుడు. ఒకరోజు నారద మహర్షుల వారు ఆయన రాజసభకు విచ్చేసి తాను యమలోకంకి వెళ్ళినప్పుడు అక్కడ ఇంద్రసేనుడి యొక్క తండ్రిని చూశానని నారదుల వారు చెప్తారనమాట. అయితే తన కుమారుడు ఇంద్రసేనుడు అక్కడే ఉన్నారా మా నాన్నగారు అనుకుని ఏంటి అని అడుగుతారనమాట. అయితే దీనికి పరిష్కారం ఏంటి మీరే చెప్పండి నారదుల వారు అని అంటే, భూలోకంలో పితృపక్షంలో వచ్చే ఇందిరా ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లయితే, ఆ పుణ్య ఫలాన్ని మీ తండ్రి గారికి ధారపోసినట్లయితే ఆయనకు యమబాధల నుండి విముక్తి లభిస్తుంది అని సందేశాన్ని తెలుపుతారు నారదుల వారు ఇంద్రసేనుడికి.

అయితే నారద మహర్షి యొక్క ఆ సూచనల ప్రకారము రాజు ఇంద్రసేనుడు చాలా భక్తి శ్రద్ధలతో ఇంద్ర ఏకాదశి ఉపవాస వ్రతాన్ని ఆచరించి ఆ పుణ్య ఫలితాన్ని వాళ్ళ యొక్క తండ్రికి ధారపోస్తాడనమాట. అయితే రాజుగారి యొక్క భక్తికి మెచ్చిన శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో ఆయన తండ్రి అక్కడి నుంచి యమలోకం నుంచి విముక్తి కలిగి గరుడ వాహనం పైన వైకుంఠానికి చేరుకుంటారట. మరి ఇంద్రసేన మహారాజు ద్వారా ఈ వ్రతం ఇదంతా ప్రాసెస్ జరిగింది కాబట్టి ఈరోజు ఏకాదశికి ఇందిరా ఏకాదశి అనే పేరు వచ్చిందనమాట. మరి ఈరోజు ఆ పూజా విధానం కానీ మనం పాటించవలసిన నియమాలు ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది, ఏ పనులు చేయకుండా ఉంటే బాగుంటుంది, వీటి గురించి కూడా మాట్లాడుకుందాము. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

రెయిన్బో 101.9. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోత జీవితం రంగులమయం. మరి ఈ పితృపక్షంలో వచ్చే ఇందిరా ఏకాదశి రోజున ఏం చేయాలి అంటే శ్రీ లక్ష్మీనారాయణల వారి పూజ చేయాలన్నమాట. మామూలుగా ఉదయాన్నే స్నానం చేసి పూజా మందిరంలో శ్రీ లక్ష్మీనారాయణ విగ్రహాన్ని లేదా పటాన్ని ఉంచి తులసీ దళాలతో పసుపు కుంకుమతో పూలతో అర్పించి విష్ణు సహస్రనామాన్ని చదవాలి. అంతేకాకుండా మధ్యాహ్న సమయంలో మనం పితృతర్పణాలు వదులుతాం కదా, వాటిని కూడా చేయాలి. దీపారాధన పితృపక్ష ఏకాదశి కాబట్టి ఈరోజు మనము దీపారాధన ఇలాంటివన్నీ చేసినట్లయితే భగవద్గీత పఠనము, వీలైనంత వరకు దాన ధర్మాలు ఇలాంటివన్నీ చేయాలన్నమాట. ఇక మనం మామూలుగా ఏకాదశి వచ్చింది అని అంటే చాలు, కొంతమంది ఉల్లి వెల్లుల్లి తినకుండా ఉంటారు కదా, అలా ఉంటే చాలా మంచిదన్నమాట. అంతేకాకుండా ఇది ఇవాల్టి అంటే పితృలకు సంబంధించిన రోజు. ఈ పితృపక్షంలో మనము పితృలతో పితృపక్షంలో సంబంధం ఉన్నందున కొంతమంది కుటుంబాలు వాళ్ళ యొక్క సాంప్రదాయం ప్రకారము, శాస్త్రం ప్రకారము ఇవన్నీ అన్నదానాలు లేకపోతే పితృతర్పణాలు వదలడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి వారి వారి యొక్క ఆచారాల ప్రకారము వీటన్నింటినీ మనం చేసినట్లయితే మన యొక్క అంటే మన యొక్క పెద్దలకు అంతా మంచి జరుగుతుంది, వాళ్ళకి కొన్ని కొన్ని విషయాల్లో విముక్తి కలుగుతుంది అని శాస్త్రాలు మనకు చెబుతున్నాయన్నమాట. దైవాన్ని భక్తితో స్మరించాలి, పూర్వీకులను కృతజ్ఞతతో గుర్తుంచుకోవాలి, మన తర్వాతి యొక్క తరానికి మంచి విలువలను అందించాలి. అంటే మనం మన పూర్వీకులకు ఇచ్చే నిజమైన గౌరవం అదే అన్నమాట. ఏమంటారు, ఇది ఇందిరా ఏకాదశి యొక్క ప్రాముఖ్యత. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

మన్మథుని కన్న తండ్రికి మంగళం, హరినేక్షునకు మునివందితునకు మంగళం, నలువను కన్న తండ్రికి పద్మనాభునకు మంగళం, ఇందిరా మందిర సుందరాంగునకు మంగళం, కస్తూరి తిలక పుసకసుల ముద్దులకు సీతారాముని నగుమోముకు మంగళం. మంగళం, శుభమంగళం, జయమంగళం.

హలో, నమస్తే యాదవ్, వణకం. ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయ. మరి స్టూడియో క్లాక్ లో టైం 7 అవర్స్ అయింది. 7 o'clock అయిందంటే చాలు, మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ వేరే లెవెల్లో ఉండాలి. ఎందుకు అంటే మార్నింగ్ లేవగానే మనం ఖచ్చితంగా లిటిల్ బిట్ వార్మప్, వాకింగ్ లేకపోతే ఎక్సర్సైజ్, ఏదో ఒకటి కంపల్సరీ చేస్తేనే మన బాడీ అనేది యాక్టివేట్ మోడ్లోకి వచ్చేస్తుంది. ఏమంటారు? మరి బయట క్లైమేట్ చూస్తేనేమో అసలు ఇది రైనీ సీజనా, సమ్మర్ సీజనా అన్నట్టుగా, మనం మాత్రం ఏసీలకు ఇంకా బాయ్ బాయ్ చెప్పలేదన్నమాట. అలా ఏసీ ఆన్ అవుతూనే ఉంది, ఫ్యాన్ కూడా స్పీడ్ పెరుగుతూనే ఉంది, ఎందుకంటే అంత స్వెట్టీగా ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగా మనం ఎప్పటికప్పుడు డీహైడ్రేట్ అవ్వకుండా వాటర్ని కూడా ఇంటేక్ చేయాలి, అండ్ మన బాడీని ఎప్పుడు మనం హెల్దీగా ఉంచుకోవాలి. ఏమంటారు? ఇంకా బోల్డ్ని విషయాలు మాట్లాడుకుందాము. నేను మీ ఆచే స్వాతి శరత్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగుల మాయా.

ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగుల మాయం. మరి వాకింగ్ వాకింగ్ అంటే చాలు, మనకు చాలా మందికి చాలా చాలా కంఫర్టబుల్గా ఉండే వర్కౌట్ అన్నమాట. మరి ఈ వాకింగ్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, దీన్ని ఎలా చేయాలి, ఈ పాటికే మనం చాలా రకాల వాకింగ్స్ గురించి మాట్లాడుకున్నాము. అవుట్డోర్లో, ఇండోర్లో, విత్ మ్యూజిక్, వితౌట్ మ్యూజిక్, బ్రిస్క్ వాకింగ్, జపనీస్ టెక్నిక్, ఇలా చాలా రకాల మెథడ్స్ గురించి మనం మాట్లాడుకున్నాము. కానీ ఈ మధ్య మనకు చాలా చాలా చాలా చాలా చాలా ఎక్కువగా వినిపిస్తుంది ఒక వర్డ్, మీ అందరికి కూడా అర్థమైపోయి ఉంటుంది. మరి ఆ వాకింగ్ అనే స్టైల్ అంటే బ్రిస్క్ వాకింగ్, జాగింగ్, థ్రెడ్మిల్, ఇవన్నీ చాలా రకాలు ఉంటాయి కదా. నడకను కూడా ఒక మెడిటేషన్ లాగా చేస్తే ఎలా ఉంటుంది, అడుగులు చాలా నెమ్మదిగా పడితే గనక ఎలా ఉంటుంది, మనసు ఎక్కడికో పరిగెత్తకుండా మన మూమెంట్ పైనే ఉంటే ఎలా ఉంటుంది, వీటన్నింటి గురించి మాట్లాడుకుందాం. దానికి ఒక సూపర్ పేరు ఉంది, అదేంటో మీకు కూడా తెలిసి మధ్య బాగా వింటున్నాము, సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది అనమాట. ఆ టైప్ ఆఫ్ వాకింగ్ గురించి అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయా.

ఎస్, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. మరి చూడడానికి వినడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది పేరైతే, మరి ఇంత నెమ్మదిగా నడిస్తే అది ఎలా అవుతుంది? ఎక్సర్సైజ్ అంటే ఇందాక చెప్పాను కదా, మనం అడుగులు నెమ్మదిగా వేయాలి ఇవన్నీ చెప్పాను కదా. ఎస్, అదే ఏంటి అని అంటే తాయ్ చి వాకింగ్ అనమాట. తాయ్ చి వాకింగ్ ఏంటిది, అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ పేరు అని చాలామందికి డౌట్స్ వస్తూనే ఉన్నాయన్నమాట. ఏంటి అని అంటే మన బాడీ వెయిట్ని ఒక కాలు నుంచి మరో కాలుకి చాలా కాన్షియస్గా ట్రాన్స్ఫర్ చేస్తామన్నమాట. అంతేకాకుండా ఈ నేమ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ప్రాచీనమైన చైనీస్ మార్షల్ ఆర్ట్స్ అయిన తాయ్ చి నుంచి తీసుకున్న ఒక ప్రత్యేకమైన నెమ్మదైన నడక పద్ధతి అంటే. ఇది అంటే కదులుతూ మనము మెడిటేషన్ చేయడం అని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఈ తాయ్ చి వాకింగ్ ఇంకా దీని గురించి ఇంకా విషయాలు తెలుసుకోవాలనుంది అని అనుకుంటే మీరు చేయాల్సింది స్టే ట్యూన్ ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది, ట్రాక్ తర్వాత ఇంకా మాట్లాడుకుందాం.

0: When the drums beat at Bonalu, when the verses of Dasarathi echo, when the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telangana. This is Telangana, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telangana, where Telangana lives on radio.
1: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం, రంగుల మాయ. మరి చైనా సాంప్రదాయం అన్నమాట మనం తాయిచి వాకింగ్ గురించి మాట్లాడుకుంటున్నాము. మైండ్ బాడీ ప్రాక్టీస్, ఇందులో మూమెంట్స్ చాలా స్లోగా ఉంటుంది అన్నమాట, ఫ్లూయిడ్గా కంట్రోల్డ్గా ఉంటాయి. మూమెంట్స్తో పాటు రిలాక్స్డ్ బ్రీతింగ్, కాన్సన్ట్రేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. వెయిట్ షిఫ్టింగ్, పోస్చర్, బ్యాలెన్స్, కంట్రోల్, స్టెప్పింగ్, ఇలాంటివన్నీ మెయిన్ ప్రిన్సిపల్స్ అన్నమాట. ఇందులో మన కాళ్ళు అనేది నడుస్తుంటాయి కానీ మనసు కూడా అదే అడుగుతో ప్రయాణిస్తుందట ఈ వాకింగ్ స్టైల్లో. మరి నార్మల్ వాకింగ్కి తాయిచి వాకింగ్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే, నార్మల్ వాకింగ్లో మనం డెస్టినేషన్ లేదా స్పీడ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాము. ఫోన్లో మాట్లాడుకుంటూ లేకపోతే పక్కన ఎవరితోనో మాట్లాడుకుంటూ ఏదో ఒకటి పాటలు వింటూ ఏదో ఒకటి ఆలోచిస్తూ మాట్లాడుకుంటాం. బట్ ఈ తాయిచి వాకింగ్లో మాత్రం ప్రతి అడుగు మీద మనకు అవేర్నెస్ అనేది ఉంటుంది. ముందుగా ఒక కాలి మీద బ్యాలెన్స్ ఎస్టాబ్లిష్ చేసుకొని మరో కాలిని కంట్రోల్డ్గా మూవ్ చేసి హీల్ను అంటే జెంట్లీగా ప్లేస్ చేయాలన్నమాట. తర్వాత వెయిట్ని నెమ్మదిగా ఫార్వర్డ్ చేయాలి, ఇలా ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే స్పీడ్ కన్నా కంట్రోల్ చాలా ముఖ్యమట. మరి ఈ వాకింగ్ అనేది ఎలా చేయాలి, దీనికి బ్రీతింగ్ అనేది ఎలా ఉండాలి, మైండ్కు కూడా ఇది ఎక్సర్సైజ్ లాగా ఉంటుందా, దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి, దీన్ని ఎవరు చేయాలి, వీటన్నింటి గురించి అయితే నేను చెప్పేస్తాను. మీరు చేయాల్సిందల్లా స్టే ట్యూన్ ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం, రంగుల మాయం. మరి సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది, వినేద్దాం. ప్రియ ప్రియతమారాగాలు సఖి కుశలమాన్నాలు. ఎస్, మనగారు చిత్రమ్మ గారు పాడిన సూపర్ ట్రాక్ అయితే వినేదాం.

సూపర్ ట్రాక్ అయితే విన్నారు కదా, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయ. మరి థాయిచి వాకింగ్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఇది చేయాలంటే ముందుగా ఫ్లాట్ సేఫ్ అయిన సర్ఫేస్ ఉండాలన్నమాట. అంటే బిగినర్స్ వాళ్ళకి ఇంకా చాలా ఫ్లాట్గా మంచి సర్ఫేస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నిటారుగా నిలబడి బాడీని స్టిఫ్గా పెట్టకుండా మామూలుగా షోల్డర్స్ రిలాక్స్గా ఉండాలి, నీస్ కొద్దిగా సాఫ్ట్గా అంటే లూజ్గా ఉంచాలన్నమాట. ఇప్పుడు శ్వాస పైన కాన్సన్ట్రేట్ చేసుకుంటూ స్లోగా వాక్ చేయాలి. బాడీ వెయిట్ని ఒక కాలి వైపు కంట్రోల్డ్గా షిఫ్ట్ చేసి మరో కాలిని నెమ్మదిగా ముందుకు తీసుకెళ్ళి ఆ హీల్ను జెంట్లీ నేలపైకి పెట్టాలట. మరి వెంటనే మొత్తం

వెయిట్ని పెట్టకుండా, కాలు మీద పడేయకుండా హీల్ని ఫూట్ని ముందుగా వెయిట్ని గ్రాడ్యువల్గా ట్రాన్స్ఫర్ చేయాలి. దాని తర్వాత వెనక ఉన్న కాలుని లైట్గా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇలా రిపీటెడ్గా చేస్తూ ఉండాలి. హీల్ ఫూట్ కంట్రోల్ వెయిట్ ట్రాన్స్ఫర్ మళ్ళీ నెక్స్ట్ స్టెప్. ముఖ్యంగా చేయాల్సింది ఏంటి అని అంటే, ఇందులో అడుగులు చాలా పెద్దగా వేయాల్సిన అవసరం లేదు. నార్మల్ అడుగులే వేయాలి, కాకపోతే స్లోగా వేయాలన్నమాట. అంటే ముఖ్యంగా ఏంటి అంటే, ఈ తాయిచీలో బ్రీత్ని మూమెంట్స్ని కంఫర్టబుల్గా కోఆర్డినేట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. స్లో మూమెంట్ ప్లస్ కంఫర్టబుల్ బ్రీతింగ్ ప్లస్ రిలాక్స్డ్ అటెన్షన్ చాలు, అది దీనికి సరిపోతుంది. సో ఇందులో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే, మన బ్రెయిన్ ఒకటేసారి పోస్చర్ బ్యాలెన్స్ వెయిట్ ట్రాన్స్ఫర్ మూమెంట్ ఇవన్నింటి గురించి అటెన్షన్ పెడుతుంది కాబట్టి మైండ్ఫుల్ ప్రాక్టీస్ కూడా ఉపయోగం అవుతుంది అన్నమాట. దీంతో అంటే మనం ఇన్నింటిని ఒకటేసారి కాన్సన్ట్రేట్ చేస్తున్నాం కాబట్టి మన బాడీ అనేది చాలా కంట్రోల్డ్గా ఉంటుంది. మరి దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి అని అంటే మాట్లాడుకుందాము సాంగ్ తర్వాత. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్ బ్రెయిన్ బత జీవితం రంగులమయం. మరి ఎస్పీ బాలు గారు సుజాత గారు పాడిన

0: సూపర్ సాంగ్ అయితే విన్నారు కదా, అసలు ఆ సాంగ్ అయితే నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను స్టూడియోలో. మరి మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. ఈ తాయిచి వాకింగ్ రీసెర్చ్లో ముఖ్యంగా ఏంటి అంటే బ్యాలెన్స్, ఫిజికల్ ఫంక్షన్, లోయర్ బాడీ కంట్రోల్ ఇలాంటి వాటికి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయని చెప్పారనమాట. ఓల్డర్ అడల్ట్స్ ఉంటారు కదా, వాళ్ళల్లో కింద పడిపోవడం అనేది తగ్గిపోతుంది, కొంచెం బ్యాలెన్సింగ్ అనేది వాళ్ళకి ఎక్కువగా వస్తుందనమాట. ఎందుకంటే మనకు ఏజ్ పెరిగే కొద్దీ మన బ్యాలెన్సింగ్ అనేది కంట్రోల్డ్గా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కదా, దానికోసం అయితే ఇది చాలా యూజ్ అవుతుందట. ఫిజికల్ యాక్టివిటీ కాబట్టి క్యాలరీస్ ఖర్చు కొంచెం అవుతాయి, ముఖ్యంగా స్ట్రెంగ్త్, హై క్యాలరీస్ బర్న్ అనేది అయితే ఎక్కువ ఉండదు. సో వెయిట్ లాస్ గోల్ ఉన్న వాళ్ళు మాత్రం న్యూట్రిషన్, టోటల్ డైలీ యాక్టివిటీ, అప్రోప్రియేట్ ఎరోబిక్ ఎక్సర్సైజ్ ఇలాంటివన్నింటితో పాటు ఇది కూడా చేయాలన్నమాట. సో వెయిట్ లాస్కి ఇదైతే షార్ట్ కట్ అయితే కాదనమాట. సో జస్ట్ మన నీస్లో స్ట్రెంగ్త్ పెంచుకోవడానికి మాత్రమే ఇది యూస్ అవుతుంది. ఫస్ట్ స్టార్టింగ్లో స్టార్ట్ చేసినప్పుడు ఒక 20 to 30 మినిట్స్ అయితే ట్రై చేయాలి. మెల్లమెల్లగా 5 మినిట్స్, 10 మినిట్స్, 15 మినిట్స్ చేస్తే సరిపోతుందట. చెప్పాను కదా, క్లీన్ ప్లెయిన్ సర్ఫేస్లో మాత్రమే దీన్ని చేయాలి. ఇది థాయ్ వాకింగ్ గురించి కొన్ని ముచ్చట్లు అయితే మాట్లాడుకున్నాము. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి ఈరోజు 9 గంటల నుంచి 10 గంటల వరకు వరల్డ్ సెరెబ్రల్ పాల్సీ డే అనమాట. ఆ సందర్భంగా మన బ్రెయిన్లో అంటే పిల్లల బ్రెయిన్లో ఏర్పడే సమస్యల కారణంగా ముఖ్యంగా బాడీలో మూమెంట్స్ కానీ, బ్యాలెన్స్ కానీ, లేకపోతే మజిల్ కోఆర్డినేషన్ వీటన్నింటిపైన ఎఫెక్ట్ అవుతుంది. సో దాని గురించి మనకు కొన్ని సందేహాలను నివృత్తి చేయడానికి డాక్టర్ అనాస్ మహమ్మద్ గారు, న్యూరో సర్జన్, న్యూట్రో సర్జన్ మన స్టూడియోకి రాబోతున్నారనమాట. 9 గంటల నుంచి 10 గంటల వరకు డాక్టర్ గారితో ఇంటర్వ్యూ ఉంటుంది, మీరందరూ తప్పకుండా వినగలరు ఈ రోజు 9 గంటల నుంచి 10 గంటల వరకు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయ. మరి సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది, వినేద్దాం. అంతకంటే ముందుగా చిన్న కమర్షియల్ స్పాట్ అయితే వస్తుంది, స్పాట్ తర్వాత ట్రాక్ వచ్చేస్తుంది. ఎస్,
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫార్మ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: FM రెయిన్బో 101.9.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి ప్రతి చిన్న

అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత at 7 p.m. every day only on FM Rainbow 101.9.

శుభజాగ్రత్త విన్నారు కదా, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆజీ స్వాతి శరత్. మరి వాకింగ్ గురించి అయితే మాట్లాడుకున్నాం. వాకింగ్ తర్వాత మనం నెక్స్ట్ చేసే స్టెప్ ఏంటి అంటే, ఇంటికి రాగానే అలా రిలాక్స్ అయ్యి ఏదైనా కాస్త వేడిగా కానీ లేకపోతే చల్లగా కానీ తాగాలి అని అనిపిస్తుంది. కాఫీ, టీ లేకపోతే ఏదైనా ఎనర్జీ డ్రింక్ ఇలా తీసుకుంటూ ఉంటాం కదా. మన శరీరానికి అవసరమైన న్యూట్రిషియన్స్ను మనం ఫుడ్తోనే తీసుకుంటాము, అవునా? మరి ఆ ఫుడ్ మనం తీసుకుంటాం కదా, అది ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు. మనం తీసుకునే ఫుడ్ కడుపుని నింపుతుందేమో కానీ కడుపును నింపడానికి మాత్రమే కాకుండా మన బాడీకి తగిన ఎనర్జీని, గ్రోత్ని, లేకపోతే ఇమ్యూనిటీ సిస్టమ్ని రిపేర్ చేయడానికి వీటన్నింటికి యూజ్ అయ్యేలా మనం ఎప్పటికప్పుడు మనం తీసుకునే ఆహారాన్ని చేంజ్ అనేది చేస్తూ ఉండాలట. టైమింగ్ అనేది మాత్రం సేమ్ ఉండాలి, కన్సిస్టెన్స్ టైమింగ్. బట్ తీసుకునే ఫుడ్ అనేది బ్యాలెన్సింగ్గా, బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఉండాలి. ఎందుకంటే విటమిన్స్, మినరల్స్ ఉండేది, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ ఇలాంటివన్నీ బ్యాలెన్స్ చేసుకొని మనం తీసుకోవాలి. ఏమంటారు? ఎస్, దీని గురించి ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాము. అంతకంటే ముందుగా చిత్రమ్మ గారు పాడిన సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది మాతృదేవోభవ మూవీ నుంచి.

0: క్షణం అలా అందరికీ పాట మనసుతో గనక వింటే ఖచ్చితంగా ఏడ్చేస్తాం. ఏమంటారు? ఎస్, అంత ఫీల్ ఉన్న సాంగ్. అసలు మూవీ గనక ఆ సాంగ్ అదంతా చూసినట్లయితే నాకు తెలిసి ఏడవని వాళ్ళంటూ ఉండరు, ఖచ్చితంగా ఎమోషనల్ అయిపోతాము. ఏమంటారు? ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. మరి బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటి అని డౌట్ రావచ్చు. బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఒకే ఫుడ్ను ఎక్కువగా తీసుకోవడం కాదనమాట. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ గ్రూప్స్ని మనం సరైన బ్యాలెన్స్లో తీసుకోవడం, దాన్నే బ్యాలెన్స్డ్ ఫుడ్ అంటారు. ముఖ్యంగా వాటర్ కూడా ఇంపార్టెంట్, హైడ్రేషన్ కోసము, ఫైబర్ ఏమో డైజెషన్ కోసం, వైటమిన్స్ మినరల్స్ మన బాడీలో ఉండే అనేక డిఫరెంట్ డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి కదా, వాటిని ప్రాపర్గా చేయడానికి వైటమిన్స్ మినరల్స్ అయితే అవసరం అవుతాయి. ఇక ప్రోటీన్ అయితే మజిల్స్కి, టిష్యూస్కి, రిపేర్, గ్రోత్కి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం తినేటప్పుడు మన ఫుడ్ ప్లేట్ ఉంటుంది కదా, అది ఎంత వెరైటీస్తో కలర్ఫుల్గా వెజిటబుల్స్, ఫ్రూట్స్, హోల్ గ్రెయిన్స్, పల్సెస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్తో ఉన్నట్లయితే గనక చాలా చాలా చాలా హెల్దీగా, టేస్టీగా ఉంటుందన్నమాట. కలర్ కూడా చాలా ఇంపార్టెంట్, అంటే ఒకే రంగు బోరింగ్ కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్తో డిఫరెంట్ కలర్స్గా చేసుకోవడం, అలా అని చెప్పి కలర్స్ యాడ్ చేసి కాదు, ఉన్న వెజిటబుల్స్ని కొత్త కొత్తగా ట్రై చేయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడే కొత్తగా ట్రై చేసినప్పుడు మన మైండ్ అండ్ బాడీ కూడా హ్యాపీగా ఫీల్ అయిపోయి తినాలి అన్న ఇంటెన్షన్ ఎక్కువ అవుతుంది. ఏమంటారు? ఎస్, మరి వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బో జీవితం రంగులమయం. చిన్న కమర్షియల్ స్పాట్ వచ్చేస్తుంది, స్పాట్ తర్వాత సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది, దాని తర్వాత 8 గంటలకు వార్తా ముఖ్యాంశాలు అయితే వింటారు. వార్తా ముఖ్యాంశాల అనంతరం నేనైతే మీతో మాట్లాడతాను. మరి మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ చేయాలి అనుకుంటే 9140232348 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మన బీవీరావు గారు మెసేజ్ చేశారు గుడ్ మార్నింగ్ అని, మీకు కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అండ్ పావని, చిన్ను అంట చిన్ను, వీళ్ళందరూ మెసేజ్ చేశారు గుడ్ మార్నింగ్ అని, మీకు కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్, థ్యాంక్స్ ఫర్ మెసేజ్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు

0: చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: FM Rainbow 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా మొదటి రోజు రాష్ట్రపతి ఎయిమ్స్ బిలాస్పూర్ మొదటి స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై పట్టభద్రులైన డాక్టర్లకు డిగ్రీలను ప్రదానం చేస్తారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్

విషయాల్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. అలాగే ఎఫ్ఎస్ఎస్ 5 నౌకా నిర్మాణం పనులకు శంకుస్థాపన చేస్తారు. దీంతోపాటు షిప్ యార్డ్లో ఆధునీకరించిన స్లీప్ వే 4 300 టన్నుల సామర్థ్యం గల గొలియత్ క్రేన్ను రక్షణ మంత్రి ప్రారంభిస్తారు. దసరా దీపావళి పండుగల సందర్భంగా సింగరేణి కార్మికులకు 1,10,250 రూపాయల చొప్పున బోనస్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సింగరేణి భవిష్యత్తు కోసం కార్మికులు సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు. సూర్యాపేట జిల్లాలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈరోజు పర్యటిస్తారు. హుజూర్నగర్ కోదాడ నియోజకవర్గాల్లో అభివృద్ది పనుల పరిశీలన శంకుస్థాపన కార్యక్రమాలు చేపడతారు. గడ్డిపల్లిలో యంగ్ ఇండియా స్కూల్ పనులు పరిశీలిస్తారు. మునగాలలో కమ్యూనిటీ కిచెన్కు శంకుస్థాపన చేస్తారు. ఓటర్ల హక్కుల పరిరక్షణ, సర్ అక్రమాలపై కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తెలిపారు. తెలంగాణలో రాబోయే 2 నెలల పాటు విస్తృత నిరసనలు చేపడతామని ప్రకటించారు. గ్రామ స్థాయి నుంచి పీసీసీ స్థాయి వరకు ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ను నియమిస్తూ రాష్టపతి కార్యాలయం నోటిఫికేషన్ వెలువరించింది. ప్రస్తుతం ఆయన తెలంగాణ హైకోర్టు సీజేగా ఉన్నారు. పదోన్నతిపై జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ సుప్రీంకోర్టు జడ్జిగా వెళ్లనున్నారు. మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకానికి ఆడపడుచుల నీరాజనాలు పట్టారని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. గత 3 నెలల్లో అదనంగా 97.20 లక్షల మంది ప్రయాణించారని, డిమాండ్ మేరకు ప్రత్యేక సర్వీసులు, ట్రిప్పుల సంఖ్య పెంచుతామని, గత ఏడాదితో పోలిస్తే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో విశేష ఆదరణ లభించిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 5,420.23 కోట్ల రూపాయల ట్రూ అప్ ఛార్జీల వసూలుకు డిస్కామ్లకు టీజీఈఆర్సీ అనుమతిచ్చింది. 2022-23 అదనపు విద్యుత్ వ్యయం, 2023-24 రెవెన్యూ లోటు భర్తీకి 7,635.22 కోట్ల రూపాయలు వసూలు చేయాలని డిస్కామ్లు గతంలో ఈఆర్సీని కోరగా మండలి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ ఈరోజు ప్రారంభమవుతుంది. లక్నోలోని ఇకేనా స్టేడియంలో రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. టీమిండియా సిరీస్లో బోణీ కొట్టాలని పట్టుదలతో ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: Yes, welcome back.

వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బో తో జీవితం రంగులమయ. మరి స్టూడియో క్లాక్ లో టైం 8 అవర్స్ క్రాస్ అయిపోయి, 10 మినిట్స్ కూడా క్రాస్ అయిపోయి, 50 సెకండ్స్ అవుతుంది. మరి 8 o'clock సెగ్మెంట్ లో మనం వచ్చేసాము హమారా హైదరాబాద్. ఎస్, హైదరాబాద్ అంటే చాలు మనకు ఏం గుర్తుకొస్తుంది? ఎప్పుడైనా సరే ఎవరైనా నేను హైదరాబాద్కి వెళ్తున్నాను అని అంటే చాలు, ఇక్కడ ఉండే చార్మినార్, బిర్యానీ, హుస్సేన్ సాగర్, ఈరానీ చాయ్ ఇవన్నీ గుర్తుకొస్తాయి కదా. మరి హైదరాబాద్లో చాలా చాలా చాలా చాలా ప్రత్యేకమైన ప్లేసెస్ ఉన్నాయి, అండ్ ఆ ఏరియాస్కి డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నేమ్స్ ఎన్ని ఉన్నాయో మనందరికీ తెలుసు కదా. అంటే ఎప్పుడైనా మనము నేను ఇట్లా పోతున్నాను రా, ఎగ్జిబిషన్ ఉంది నా హైదరాబాద్లో, ఎగ్జిబిషన్కి పోతున్నాను అని అంటారు. ఎగ్జిబిషన్ అనగానే అంటే మన నోట్లో నుంచి ఆ వర్డ్ వచ్చిందంటే చాలు, నాంపల్లి పోతున్నావా అని అంటారు. ఎస్, అవును అని అంటాము. మరి ఎన్ని టైమ్స్ మనం నాంపల్లి నాంపల్లి అని అంటూ ఉంటాము, బట్ ఆ ఏరియాకి ఆ పేరు ఎలా వచ్చింది అని ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించారా? నో. ఎస్, మరి మీకెందుకు ఆశ్రమ? మన హమారా హైదరాబాద్లో నేనైతే మీకు డీటెయిల్డ్గా చెప్పేస్తాను ఆ ఏరియాకి ఆ పేరు ఎలా వచ్చింది, ఏంటి అక్కడ ఉండే ఇంకా ప్రత్యేకతలు ఏంటి, వీటన్నింటి గురించి మాట్లాడుకుందాము ఈరోజు మన హమారా హైదరాబాద్లో. మీరు చేయాల్సిందల్లా జస్ట్ స్టే ట్యూన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది, వినేద్దాం అండ్ మాట్లాడుకుందాము.

0: ఇరానీ చాయ్,
1: బన్ మస్కా,
0: హైదరాబాదీ బిర్యానీ,
1: టంగ్ ది కబాబ్,
0: కుర్బానీ కా మీఠా,
1: షహదూద్ మలాయ్.
0: హైదరాబాద్ ఇస్ ఎ గ్రాండ్ బఫే
1: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ ఎ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
0: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నె హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
1: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
0: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
1: ఇట్స్ కల్చర్, హిస్టరీ అండ్ ఫ్లేవర్ రోల్డ్ ఇన్ టు వన్.
0: జష్నె హైదరాబాద్.
2: Yes, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బో జీవితం రంగుల మాయం. మరి మనం మాట్లాడుకోబోతున్నాము మన హైదరాబాద్ లో, అంటే హమరా హైదరాబాద్ లో నాంపల్లి ఏరియా గురించి. మరి ఈరోజు మన హమరా హైదరాబాద్ లో అంటే ఆ నాంపల్లికి దాదాపుగా 350 సంవత్సరాల వెనక్కి ఉండే హిస్టరీ ఉందట. ఎంత పెద్ద హిస్టరీ ఉంటే అంత బ్యాక్ ఉంటుంది కదా. ఇది ఎలా వచ్చింది ఆ పేరు అని అంటే, 1670 రజా అలీఖాన్ అనే వ్యక్తి హైదరాబాద్ రాజ్యాన్ని పాలించిన నిజాం పాలకుల దర్బార్లో దీవాన్గా పనిచేశారట. ఆయనకు నెక్నామ్ ఖాన్ అనే బిరుదు ఉండేది. ఆయనకు జాగీర్గా ఇచ్చిన ప్రాంతాన్ని నెక్నామ్ ఖాన్ పల్లీగా పిలిచేవారట. కాలక్రమంలో ఆ పేరు కాస్త నాంపల్లిగా చేంజ్ అయిపోయింది అని కొన్ని ఆధారిత కథనాలు అయితే మనకు చెబుతున్నాయి. మరి ఈ నాంపల్లి పేరుకు సంబంధించి ఇంకొక స్టోరీ కూడా ఉంది, అదేంటో చెప్పేస్తాను, బట్ సూపర్ ట్రాక్ తర్వాత చెప్పేస్తాను. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమాయం.

0: the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
1: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
2: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 101.9.
0: History,
1: art,
0: literature, tourism,
1: cinema,
0: culture, all woven together in one vibrant hour. Telangana,
1: the voice of our home state.
3: Yes, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోత జీవితం రంగులమయ, మరి మనం నాంపల్లి ఏరియా గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఆ ఏరియాకి ఆ పేరు ఎలా వచ్చింది అని ఒక స్టోరీ అయితే చెప్పేసుకున్నాము. ఎందుకంటే నిజాం వాళ్ళు పాలకుల్లో దర్బార్లో దీవాన్గా పనిచేసిన ఒక నిజాం అలీఖాన్ అనే వ్యక్తికి, రజా అలీ ఖాన్ అనే వ్యక్తికి ఆయనకు నేక్నామ్ ఖాన్ అనే బిరుదు ఉండేదన్నమాట. ఆయనను జారీ చేసిన ప్రాంతం కాబట్టి నేక్నామ్ పల్లిగా పిలిచేవారట. అది కాలక్రమేణా నాంపల్లిగా చేంజ్ అయిపోయింది. ఇంకొక స్టోరీ ఏంటి అని అంటే, ఆ ప్లేస్లో అంటే ఆ నాంపల్లి ఏరియా మొత్తంలో అప్పట్లో చాలా వెట్టుగా తేమగా ఉండేదన్నమాట. మొత్తం నీటి వనరులతో కూడిన ప్రదేశంగా ఉండేదట. అయితే అక్కడ ఉండే భౌగోళిక పరిస్థితుల ఆధారంగా పేరు ఏర్పడిందని ఒక స్టోరీ అన్నమాట. అంటే ఉర్దూలో నామ్ అంటే తేమగా ఉండే ప్రదేశం అని, పల్లి అంటే జాగా అని మీనింగ్. సో అప్పట్లో ఉండే అక్కడ ఉండే

సిచ్యువేషన్స్ని బట్టి తేమతో తడిగా కూడిన జాగా ఉండడంతో దాన్ని నాంపల్లి ప్రాంతంగా పిలిచేవాళ్ళట. ఇది ఇంకొక స్టోరీ అనమాట. ఎస్, మరి ఈ నాంపల్లి ఏరియా గురించి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే నేను మీకు చెప్పేస్తాను. మీరు చేయాల్సిందల్లా వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. మళ్ళా నా మూవీ నుంచి రీటా గారు పాడిన అలెగ్రా అలెగ్రా అలెగ్రా అలెగ్రా అలెగ్రా అలెగ్రా.

ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. FM Rainbow 101.9.

శ్రేయా ఘోషల్ గారు పాడిన సూపర్ ట్రాక్ అయితే విన్నారు కదా. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం, రాంగుల మాయ. మరి మనం మాట్లాడుకుంటున్నాము నాంపల్లి ఏరియా గురించి. మరి నాంపల్లి అనే పేరు వినగానే మనకు గుర్తొచ్చేది రైల్వే స్టేషన్. చాలామందికి ఈ రైల్వే స్టేషన్ ఎన్నో రకాలుగా చాలా చాలా ఫేమస్ అని మనం తెలుసు, మనందరికీ కూడా తెలుసు. అంటే 1907లో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ కాలంలో ఈ రైల్వే స్టేషన్ అనేది హైదరాబాద్ డెక్కన్ రైల్వే స్టేషన్ అని కూడా పిలుస్తారు, అప్పట్లో నిర్మించబడింది అనమాట. దీనికి ఉండే అసలైన పేరు హైదరాబాద్ డెక్కన్ రైల్వే స్టేషన్. మనకు అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇలా అన్నీ ఉన్నాయి కదా, కాలక్రమేణా దీనికి కూడా నాంపల్లి రైల్వే స్టేషన్ అని పేరు వచ్చేసింది అనమాట. అంటే ఇది నాంపల్లి స్టేషన్కి అంటే హైదరాబాద్ నగరంలో మనకు చాలా చాలా ఫేమస్ కదా, అలా అంటే వాడుకలో ఇంకా హైదరాబాద్ డెక్కన్ రైల్వే స్టేషన్ అని అంత పెద్ద పేరు పిలవకుండా నాంపల్లి ఏరియాలో ఉంది అనేసి దానికి నాంపల్లి రైల్వే స్టేషన్ అని పెట్టేశారనమాట. అంతేకాకుండా మనకు నాంపల్లి అనగానే ఇంకొకటి కూడా గుర్తుకొస్తుంది అనమాట, అది కూడా ఫిబ్రవరి ఆ ఏరియాలో ఉంటుంది. మీ అందరికీ ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది, దాని గురించి కూడా మాట్లాడుకుందాము చెప్పేస్తాను. బట్ చేయాల్సిందల్లా వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం, రంగుల మాయం. మరి ఒక ముఖ్య గమనిక, ఈరోజు 9 గంటల నుంచి 10 గంటల వరకు డాక్టర్ మహమ్మద్ అనాస్ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్తో ఇంటర్వ్యూ ఉందన్నమాట, మీరు తప్పకుండా వినాలి. ఎందుకంటే పిల్లల్లో వచ్చే సమస్యల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరము, ఆవశ్యకత ఎంతైనా ఉంది. వాళ్లకు వచ్చే ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే వాళ్ళ బిహేవియర్లో చేంజెస్ కానీ వీటన్నింటి గురించి, అంటే ఈరోజు ఒక స్పెషల్ డే ఉంది కదా, దాని గురించి మాట్లాడడానికి డాక్టర్ గారు విచ్చేస్తున్నారు. సో 9 o'clock నుంచి 10 o'clock వరకు మీరైతే వింటే బోల్డ్ అనే విషయాలను మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో సూపర్ ట్రాక్ అయితే వచ్చేసింది, ట్రాక్ తర్వాత మాట్లాడుకుందాం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.
2: Yes, welcome back. మీరు వింటున్నారు FM Rainbow, Rainbow తో జీవితం రంగుల మాయ. మరి మనం నాంపల్లి ఏరియా గురించి మాట్లాడుకుంటున్నాం కదా. నాంపల్లి అనగానే ఎగ్జిబిషన్, ఎస్, మనకైతే అది ఖచ్చితంగా గుర్తుకొచ్చేస్తుంది. ఎందుకు అని అంటే షాపింగ్, ఫుడ్, కొత్త కొత్త ఐటమ్స్ ఇవన్నీ మనకు అక్కడే దొరుకుతాయి కాబట్టి చాలా చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ మనకు అక్కడ అవైలబుల్లో ఉంటాయి కాబట్టి ఎగ్జిబిషన్ అనేది ఖచ్చితంగా గుర్తుకొచ్చేస్తుంది. సో నాంపల్లి అనగానే ట్రైన్ మాత్రమే కాదు అండ్ ఏరియా మాత్రమే కాదు, ఎగ్జిబిషన్ అన్నమాట. అక్కడ చాలా హ్యాండ్క్రాఫ్ట్, షాపింగ్, ఫుడ్, ఫ్యామిలీస్తో ఈవినింగ్ అవుటింగ్స్, ఇలా

ఎన్నో ఇయర్స్ హిస్టరీ ఉన్న ఎగ్జిబిషన్ అది, మనందరికీ తెలుసు. ఎక్కడెక్కడి నుంచో ప్రజలు కూడా ఆ ఎగ్జిబిషన్ విజిట్ చేయడానికి వస్తారనమాట. అందుకే నాంపల్లి అని అంటే ఈ స్టోరీ ఒక్కటి మాత్రమే కాదనమాట, మనకు చాలా చాలా చాలా చాలా హిస్టరీ ఉంది. మన హైదరాబాద్ని కేవలం ఒక ఏరియా పేరు అలా కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉండే సిటీ నేమ్స్ కానీ, లేకపోతే ఏరియా నేమ్స్, లేకపోతే అక్కడ ఉండే ప్లేసెస్, వీటన్నింటి గురించి మనం ఎవ్రీ వీక్ ఈ అవర్లో చెప్పేసుకుందాము. ఈ రోజైతే మనం నాంపల్లి గురించి తెలుసుకున్నాం కదా. మరి ఇంకొక ముఖ్య గమనిక, ఈరోజు 9 గంటల నుంచి 10 గంటల వరకు చెప్పాను కదా, అంటే మనతో పాటు స్టూడియోలో అయితే విచ్చేస్తున్నారు డాక్టర్ మహమ్మద్ అనాస్, పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ అనమాట. సో మీకు బోల్డ్ అని విషయాలు తెలియజేయడానికి మా ప్రయత్నం. సో మీరు చేయాల్సిందల్లా వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమ్మ.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఓటర్ల జాబితా సవరణలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలతో సీఈసీ జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్ను కోరే పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్లకు నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్లోని గాజుల రామారంలో నేడు ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణానికి శంకుస్థాపన జరగనుంది. ఉదయం 10 గంటలకు మంత్రి బొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని నిర్మాణం పనులను అధికారికంగా ప్రారంభించనున్నారు. తెలంగాణ వారసత్వ కట్టడాలను ధ్వంసం చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు కేటీఆర్ ఆరోపించారు. రామప్ప దేవాలయం వద్ద ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. తెలంగాణలోని జాతీయ రహదారుల ప్రాజెక్టులకు సహకరించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని రాష్ట మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. గుజరాత్లో జరిగిన భేటీలో ట్రిపుల్ ఆర్,

హైదరాబాద్ అమరావతి ఎక్స్ప్రెస్వే, రోప్వేలు, వివిధ ఎలివేటెడ్ కారిడార్లకు త్వరగా అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రాచీన చిత్రకళ చెర్యాల స్క్రోల్ పెయింటింగ్కు జాతీయ స్థాయి గౌరవం దక్కింది. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఆర్టిస్ట్ ఇన్ రెసిడెన్స్ కార్యక్రమంలో పాల్గొన్న చెర్యాల కళాకారులు సాయి కిరణ్, శ్రవణ్ కుమార్, నాగేశ్వర్లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సత్కరించి వారి కళా నైపుణ్యాన్ని అభినందించారు. సీఎం రేవంత్ రెడ్డిపై సోషల్ మీడియాలో అసభ్యకర తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ డీజీపీ సివి ఆనంద్కు ఫిర్యాదు చేశారు. ఒడిశాలోని నైని గనుల నుంచి యాదాద్రి థర్మల్ ప్లాంటుకు రోజుకు 16,000 టన్నుల బొగ్గు సరఫరాకు చర్యలు తీసుకుంటున్నట్టు జెన్కో సీఎండీ హరీష్ తెలిపారు. నైని గనులను నిన్న కోల్ డైరెక్టర్ నాగ్యాతో కలిసి ఆయన సందర్శించారు. యాదాద్రి ప్లాంటుకు బొగ్గు రవాణాలో ఎదురవుతున్న సమస్యలు, మౌలిక వసతులు తదితర అంశాలను పరిశీలించారు. ఎల్నినో పరిస్థితుల కారణంగా వరి సాగును తగ్గించి పప్పుధాన్యాలు, నూనె గింజలు, కూరగాయల వంటి ప్రత్యామ్నాయ పంటలు వేయాలని వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ రైతులకు సూచించారు. హైదరాబాద్ వేదికగా ఈ నెల 8న ప్రారంభమయ్యే ఆర్చరీ ప్రీమియర్ లీగ్ సీజన్ 2లో భారత స్టార్లు జ్యోతి సురేఖ, దీపికా కుమారి, ధీరజ్ బొమ్మదేవరా తదితరులు పోటీ పడుతున్నారు. 6 ఫ్రాంచైజీలు, 48 మంది ఆర్చర్లతో కాంపౌండ్, రికర్వ్ విభాగాల్లో ఈ పోటీలు జరగనున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమాయ. మరి స్టూడియో క్లాక్ లో టైం 9 అవర్స్ క్రాస్ అయిపోయి 6 మినిట్స్ కూడా క్రాస్ అయిపోయింది. మనందరము ఒకేలా కనిపించాం, ఒకేలా కూడా ఆలోచించాం, ఒకేలా కూడా నడవం ఒకే వేగంతో జీవితంలో ముందుకు వెళ్ళాం. కానీ మనందరికీ ఒకటి ఉంటుందన్నమాట, అదే ఒక కళ. మనకంటూ ఒక ప్రతిభ, మనకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది కదా. కొంతమందికి మనం చాలా సులభంగా చేసే చిన్న చిన్న పనులే పెద్ద పెద్ద ఛాలెంజెస్గా అవుతాయి. అంటే నడవటం, చేతులతో వస్తువులను పట్టుకోవడం, స్పష్టంగా మాట్లాడటం, వాళ్ళ బాడీని మూమెంట్ కంట్రోల్ చేసుకోవడం, ఇవన్నీ వాళ్లకు పెద్ద పెద్ద ఛాలెంజెస్గా

0: ఉంటాయన్నమాట. ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను అని అంటే, ఈరోజు అంటే అక్టోబర్ 6న వరల్డ్ సెరెబ్రల్ పాల్సీ డే. మరి దీని గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు డాక్టర్ మహమ్మద్ అనాస్, పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ గారు. మరి సార్ కి వెల్కమ్ చెప్పేద్దాం. వెల్కమ్ సార్. ఎస్, గుడ్ మార్నింగ్ సార్. సార్, అసలు ఈ సెరెబ్రల్ పాల్సీ అంటే, ఇది పేరు వినడానికే చాలా కొత్తగా ఉంది. ఈ నేమ్ కి మీనింగ్ ఏంటి సార్ అసలు?
1: దట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. సెరెబ్రల్ అంటే బ్రెయిన్, సింపుల్ భాషలో సెరెబ్రల్ అంటే బ్రెయిన్.
0: ఓకే.
1: పాల్సీ అంటే వీక్నెస్. సో వీక్నెస్ మనకి బ్రెయిన్ వల్ల వాట్ వీక్నెస్ మనకి వస్తుంది అది సెరెబ్రల్ పాల్సీ అని చెప్తారు. ఒక స్పెసిఫిక్ డెఫినేషన్ ఉంటుంది.
0: ఓకే.
1: పిండ స్థితిలో కానీ పుట్టిన తర్వాత 2 ఇయర్స్ కానీ బ్రెయిన్లో జరిగే ఇంజురీ వల్ల,
0: ఓకే,
1: ఆక్సిజన్ స్పెషల్లీ ఆక్సిజన్ ఏదైనా ఇంజురీ జరిగే వల్ల ప్రాబ్లమ్స్కి శరీరంలో కండరాలు బిగిసిపోయి రకరకాల
0: మజిల్స్ అన్ని పట్టేస్తుంది.
1: అండ్ దానివల్ల మూమెంట్ ఇష్యూస్, నడకలో ఇష్యూస్, ఫిజికల్ ఎబిలిటీస్లో ఇష్యూస్ రావచ్చు. ఇది అన్ని మనం సెరెబ్రల్ పాల్సీ అని చెప్తారు. యూజువల్గా ఇది వన్ టైం ఇన్సల్ట్, అంటే ఒకసారి వస్తుంది పోతుంది, కానీ ఎఫెక్ట్ మనకి లైఫ్ లాంగ్ ఉంటుంది.
0: వచ్చి వెళ్తుంది కానీ దాని ఎఫెక్ట్ అనేది మనకి ఎప్పటికీ చూపిస్తూనే ఉంటుంది.
1: సో బట్ విత్ థెరపీస్ అండ్ ఎక్సర్సైజ్ మనం దానికి ఇంప్రూవ్ చేయొచ్చు.
0: ఓకే, బట్ కంప్లీట్గా అయితే?
1: సో ఇక్కడ బికాస్ మనకి తెలుసు బ్రెయిన్ ఒకసారి ఇంజరీ అయితే వెనక్కి రాలేం.
0: ఓకే.
1: బట్ ఉన్న నరాలకి మనం స్ట్రెంగ్థెన్ చేయొచ్చు. సో అది ఎలా చేయాలంటే ఫిజియోథెరపీ, ఎక్సర్సైజ్, డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ మెటాలిటీస్ వల్ల మనం ఇంప్రూవ్ చేయొచ్చు.
0: ఓకే, అంటే ఇది ఒక డిసీజ్ అంటారా లేకపోతే డిజార్డర్ అంటారా?
1: సో యూజువలీ డిజార్డర్ వర్డ్ ఇది ఇస్ రికమెండెడ్ ఫర్ సెరెబ్రల్ పాల్సీ. అంటే ఒక చాలా వైడ్ వెరైటీ ఆఫ్ సింప్టమ్స్ ఉండొచ్చు. ప్రతి ఒక్క చైల్డ్ డిఫరెంట్ గా బిహేవ్ చేస్తారు, అందరికి అన్ని సింప్టమ్స్ ఉండవు.
0: ఓకే.
1: సో ఇట్స్ అ డిజార్డర్.
0: ఓకే సార్. ఎస్, దీని గురించి ఇంకా మాట్లాడుకుందాం సార్. ఎస్, మరి సెరెబ్రల్ పాల్సీ అంటే దీని షార్ట్ కట్ లో సిపి అని అంటారనమాట. ఈ సిపి గురించి మరిన్ని విషయాలు మనమైతే తెలుసుకుందాం డాక్టర్ గారిని అడిగి. ఒక సూపర్ ట్రాక్ అయితే విందాము, ట్రాక్ తర్వాత మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం, మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.
2: Yes, welcome back. మీరు వింటున్నారు FM Rainbow, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. మరి స్టూడియోలో మనతో పాటు ఉన్నారు డాక్టర్ మహమ్మద్ గారు. మరి సిపి అంటే సెరెబ్రల్ పాల్సీ గురించి మనం తెలుసుకుంటున్నాము సార్. మరి ఇది రావడానికి అంటే మెయిన్ రీజన్స్ మీరు కిడ్స్ పిల్లల్లో అని చెప్పారు కదా, మరి ప్రెగ్నెన్సీ టైంలోనే ఆ టైంలో వస్తుందా, లేకపోతే డెలివరీ అయ్యాక వస్తుందా, బర్త్ టైంలో ఏ టైంలో వస్తుందా అని అంటారు?
3: గ్రేట్ క్వశ్చన్. సెరెబ్రల్ పాల్సీకి రకరకాల కారణాలు ఉంటాయి.
2: ఓకే.
3: ఈ ప్రాబ్లం గర్భస్థితిలో ఉన్నప్పుడు,
2: ఓకే,
3: లేదా డెలివరీ అయిన తర్వాత,
2: ఓకే,
3: డెలివరీ టైం లో కూడా రావచ్చు, ఎప్పుడైనా జరగవచ్చు.
2: ఆ డెలివరీ టైం లో కూడా? ఓకే. అంటే బేబీ కడుపులో ఉన్నప్పుడు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అంటే అప్పుడు మనం అప్పుడు ఐడెంటిఫై చేయొచ్చు అంటారా సార్?
3: Yes. So for example, కొన్నిసార్లు మనం వింటాం కదా ప్రెగ్నెన్సీలో బీపీ ఎక్కువైంది,
2: yes, yes.
3: ఎక్కువైంది, ఇన్ఫెక్షన్ వచ్చేసింది. ఆ టైంలో బీపీ ఎక్కువైనప్పుడు పిల్లలకి బ్రెయిన్ ఆక్సిజన్ సప్లై కొద్దిగా లో అయిపోతుంది.
2: ఓకే.
3: అండ్ మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఎస్. దానికోస్ అంటే ఎలా ఐడెంటిఫై చేస్తారు, మదర్స్ అది మూమెంట్స్ కొంచెం తక్కువ అయిపోతుంది, ఉమ్మడి నీరు కూడా తక్కువ అవ్వచ్చు, అండ్ బేబీ హార్ట్ రేట్ కూడా స్లో అవ్వచ్చు. సో అప్పుడు గైనకాలజిస్ట్ అది కండిషన్ చూసి తొందరగా
2: డెలివరీ చేసేస్తారు. బయటికి వచ్చాక అంటే ఆ సింప్టమ్స్ తోనే ఇది ఉంది అని కన్ఫర్మ్ చేసేస్తారా సార్?
3: Yes. అంటే సో బేబీ ఓవరాల్ యాక్టివిటీ ఎలా ఉంది, బేబీ తొందరగా బ్లూ నుంచి పింక్ అవుతున్నారా లేదా, ఆక్సిజన్, బేబీ ఆక్సిజన్ లెవెల్ ఎంత ఉంటుంది, అవి అన్ని చూసి, బ్లడ్ లో యాసిడ్ లెవెల్ ఎంత వరకు ఉంది, అవి అన్ని మనం ఓవరాల్ గా చూసి బేబీ ఫీడింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది కొన్ని అవర్స్ అబ్జర్వ్ చేసి మనం చెప్పొచ్చు, ఓకే దిస్ బేబీ ఇస్ సేఫ్ ఆర్ ఏదో అబ్జర్వేషన్ అవసరం పడుతుంది లేదా.
2: ఓకే సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. మరి ఇంకా ఈ విషయాలు మాట్లాడుకుందాము. సో అంటే బర్త్ టైంలో కూడా మనకు చాలా చాలా ఎండింగ్ టైంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి

కాబట్టి మనం వీలైనంత కేర్ఫుల్గా ఉండాలి. వీటి గురించి ఇంకా విషయాలు తెలుసుకుందాం డాక్టర్ గారిని అడిగి. మీరు మాత్రం వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది, వినేద్దాం.

0: ఏం మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు ఇవన్నీ?
1: జష్న్ హైదరాబాద్, జష్న్ హైదరాబాద్.
2: Yes, welcome back. మరి మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్.

0: యూజువల్గా డెవలప్మెంట్ డిలే ఇస్ ద ఫస్ట్ సింప్టమ్. అంటే పేరెంట్స్ ఎలా ఐడెంటిఫై చేస్తారంటే, యూజువల్గా వాళ్ళ ప్రీవియస్ కిడ్స్కి కంపేర్ చేసి, ఓకే ఏ ఏజ్ వరకు మైల్ స్టోన్స్ ఈ బాబుకి ఇంకా రాలే, దట్ ఈస్ వన్ స్టెప్. కొన్నిసార్లు వాళ్ళ పీడియాట్రిషన్ దగ్గర వ్యాక్సినేషన్కి వెళ్తారు కదా,
1: అవును సార్,
0: ప్రతి వ్యాక్సినేషన్ విజిట్ ఇస్ అన్ ఆపర్చునిటీ. అప్పుడు మనం డెవలప్మెంట్ మైల్ స్టోన్ ట్రాక్ చేయొచ్చు,
1: ఓకే,
0: అది మైల్ స్టోన్స్ కరెక్ట్గా ఫాలో అప్ అవుతుందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మైల్ స్టోన్స్ ఆర్ అబ్సల్యూట్లీ ఆబ్లిగేటరీ, అది వస్తే మనం రిలాక్స్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నెక్ హోల్డింగ్ పిల్లలు 3 మంత్స్ వరకు రావాలి,
1: ఓకే,
0: 5 మంత్స్ అయింది ఇంకా నెక్ హోల్డింగ్ రాలే అని ఒక రెడ్ ఫ్లాగ్, ఎర్లియస్ట్ సైన్, వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ సైన్ ఉండొచ్చు. ఇంకొకటి మనకి తెలుసు, ఫస్ట్ బర్త్డే వరకే పిల్లలు వితౌట్ సపోర్ట్
1: నిల్చోవడం, లేకపోతే చిన్న స్టెప్స్ వేయడం,
0: చిన్న స్టెప్స్ తీసుకురావాలి, అట్లీస్ట్ 15 మంత్స్ వరకు నడక రావాలి.
1: ఓకే,
0: ఇంకా రాలే అంటే అది మేజర్ క్లూ ఫర్ ఏదో ఫిజికల్ డిలే నడుస్తుంది.
1: ఓకే,
0: ఇవి కాకుండా అదర్ ఇష్యూస్ ఏముండొచ్చు అంటే కాళ్ళు స్టిఫ్నెస్ రావడం, వాళ్ళ పాదాలు సరిగా పెట్టరు, సో టూ వాకింగ్ చేస్తారు, సిజరింగ్ నడిచినప్పుడు సిజర్ గా నడుస్తారు, తొందరగా పడతారు. ఇవి మొత్తం కంప్లైంట్స్ తో వాళ్ళు పీడియాట్రిషన్ దగ్గర ఫస్ట్ వెళ్తారు. సో పీడియాట్రిషన్ డాక్టర్ పిల్లల డాక్టర్ చూసి, ఓకే డెఫినెట్లీ ఏదో అబ్నార్మల్ ఉందని మన పీడియాటిక్ న్యూరాలజిస్ట్ దట్ ఇస్ వాట్ వాళ్ళకి రిఫర్ చేస్తారు. మనం ఎగ్జామిన్ చేసి మొత్తం ఓకే నిజంగానే ప్రాబ్లమా కాదా. కొన్నిసార్లు కొన్ని మైల్డ్ డిలే ఉంటే వి ఇగ్నోర్ ఇట్, ఓకే ఫైన్ విల్ ఫాలో ఇట్ అప్, బట్ డెఫినెట్లీ చాలా అబ్నార్మాలిటీ ఉంటే అప్పుడు వి గైడ్ పేరెంట్స్ ఫర్దర్ అంటే వాట్ టు డూ.
1: ఓకే, అంటే అవన్నీ కొంచెం కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నడక రావట్లేదు అంటే వస్తుందిలే, కొంతమందికి త్వరగా వస్తుంది, కొంతమందికి లేట్గా వస్తుంది అన్న థాట్ ఎక్కువగా ఉంటుంది కదా సార్, అంటే ఒక్కొక్క కిడ్కి ఒక్కొక్కలా ఉంటుంది అనేసి.
0: గ్రేట్ క్వశ్చన్, ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆఫ్ ద ఎంటైర్ టాక్. ఇది కరెక్ట్, ఒక్కమైన దిస్ ఇస్ అ కరెక్ట్ థాట్ కి ప్రతి కిడ్ కి మైల్ స్టోన్ సేమ్ ఉండవు,
1: సేమ్ ఉండదు,
0: బట్ విఆర్ మనం ఒక్క మైల్ స్టోన్ బట్టి చెప్పలేము.
1: ఎస్ సార్,
0: పూర్తిగా వాళ్ళ ట్రజెక్టరీ ఎలా నడుస్తుంది అంటే, ఓకే వస్తుంది కానీ లేట్ గా వస్తుందా లేదా, అంటే ప్రతి ఒక మేజర్ మైల్ స్టోన్ కి 3 మంత్స్ గ్యాప్ ఉంటుంది, బట్ 3 మంత్స్ కాకుండా 6 మంత్స్ వరకు ఆ లెవెల్ లో స్టక్ అయ్యారు. ప్లాటూరింగ్ అని చెప్తారు ఇంగ్లీష్ లో, అంటే నడక వచ్చింది కానీ రన్నింగ్ 3-4 ఇయర్స్ అని
1: ఇంకా రావట్లేదు,
0: క్వాలిటీ ఆఫ్ వాకింగ్, ఓకే వాకింగ్ రాలే కానీ మూవ్మెంట్స్ ఎంతవరకు స్మూత్ గా ఉంది. సో మూవ్మెంట్స్ అయితే స్మూత్ గా ఉండాలి, క్లమ్జీగా స్టిఫ్ గా ఉంటే అది కూడా ఒక క్లూ. సో మనం ఓవరాల్ గా ఒక మైల్ స్టోన్ బట్టి కాకుండా ఓవరాల్ ట్రజెక్టరీ అంటే మన గ్రాఫ్ ఎలా నడుస్తుంది, ప్రతి 3 మంత్స్ కి మన ఇంప్రూవ్మెంట్ వస్తుందా లేదా,
1: ఓకే
0: అవి చూసి మనం ఐడెంటిఫై చేయాలి.
1: అంటే ఇది వాకింగ్ అండ్ హోల్డింగ్ ద థింగ్స్ అండ్ వాళ్ళ బిహేవియర్ ని బట్టి ఉంటుంది, ఇంకేముంటుంది.
0: సో కొన్నిసార్ స్పీచ్ లో కూడా స్ట్రెయిన్ గా ఉంటాయి, వాళ్ళు మాట్లాడితే నత్తిగా ఎక్కువ ఉంటాయి, డ్రూలింగ్ జల్లు కారేది కూడా ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి ఫుడ్ తినడం లేకుంటే మింగడానికి కూడా ఇబ్బంది ఉంటుంది, దాని వల్ల వాళ్ళ గ్రోత్ కూడా తక్కువ అవ్వచ్చు.
1: ఓకే,
0: ఇవి కాకుండా బోన్ సో నడక లేట్ ఉంటే వాళ్ళ సన్ ఎక్స్పోజర్ కూడా తక్కువ అయిపోతుంది, రావచ్చు. సో మనం అనుకున్న ప్రాబ్లం కానీ ఎక్కువ ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ యాడ్ అయితే ఉంటాయి మనం నెగ్లెక్ట్ చేస్తే.
1: ఓకే,
0: కొన్నిసార్లు పిల్లలకి సీజర్స్ ఫిట్స్ కూడా వస్తాయి,
1: ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి,
0: ఎందుకంటే బ్రెయిన్ లో ఇంజరీ జరిగింది కదా, అవి తర్వాత 3 ఇయర్స్ లేకుంటే 5 ఇయర్స్ లో లేకుంటే 10 ఇయర్స్ లోపల ఎప్పుడైనా యాక్టివేట్ అవ్వచ్చు, యాక్టివేట్ వచ్చి ఫిట్స్ లో ప్రెసెంట్ అవ్వచ్చు. కొన్నిసార్ ఫస్ట్ సింప్టమ్ విల్ బి ఫిట్స్, అంటే ఓకే పేరెంట్స్ వెయిట్ చేస్తే ఉంటారు, ఓకే మేబీ నడక వస్తుంది అనుకుంటున్నా, ఈ లోపల ఫిట్స్ ఆర్ అదర్ ఇష్యూ వస్తే అప్పుడు వాళ్ళకి ఐడియా వస్తుంది, ఓహో ఏదో ప్రాబ్లం జరుగుతుంది.
1: ఓకే ఓకే సార్, ఇంకా మాట్లాడుకుందాము. మరి అంటే చెప్పారు కదా డాక్టర్ గారు, ఇవన్నీ వాళ్ళు కొంచెం అబ్నార్మల్ అనిపించినా సరే మనం చేయాల్సిన వర్క్ ఏంటి అంటే, ముందుగా వాళ్ళని అబ్జర్వ్ చేయాలి, ఎనీ స్టేజ్లో, ప్రతి స్టేజ్లో వాళ్ళు ఈ స్టేజ్లో ఇలా ఖచ్చితంగా ఉంటున్నారా లేదా అని. దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం, అంతకంటే ముందుగా సూపర్ ట్రాక్ అయితే విందాం.

0: brand new initiative that celebrates the joy of reading through the voices of young readers. If you're between 15 to 25 years of age and have a passion to share a good read with listeners across the airwaves, then share us your name and mobile number to our mailing address readwithrainbow2026@gmail.com. So dear listeners, what are you waiting for? Don't just read a great book, be the voice that shares it. Read with Rainbow, where every page finds a voice and every voice inspires a reader.
1: ఎస్ సుభద్రాకి అయితే విన్నారు కదా. మరి మనం మాట్లాడుకుంటున్నాము సిపి అంటే సెరెబ్రల్ పాల్సీ డే, ఈ రోజు వరల్డ్ వైడ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అన్నమాట. దానికి సంబంధించి డాక్టర్ మహమ్మద్ అనాస్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సార్, ఇప్పుడు మీరు సింప్టమ్స్ చెప్పారు కదా, ఇవన్నీ ఈ సింప్టమ్స్ అన్ని ఉంటే వాళ్ళని ఈ కేటగిరీలోకి మనం తీసుకుంటామని, మరి దీనికి ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది సార్, ఏం చేయించాలి?
2: ఇది క్వశ్చన్ మోస్ట్ పేరెంట్స్ కి, ఇదే ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు మీరు చెప్పారు సెరెబ్రల్ పాల్సీ ఉంది, నెక్స్ట్ వాట్ టు డు? ఫస్ట్ స్టెప్ మనకి చేయాల్సింది అంటే ఎర్లీ ఇంటర్వెన్షన్. ఎర్లీ ఇంటర్వెన్షన్ అంటే తొందరగా ఫిజియోథెరపీ అంటే లైక్ స్ట్రెచింగ్ చేయాలి, టైట్నెస్ కి ప్రివెంట్ చేయాలి. టైట్నెస్ వచ్చే ముందు మనం ఐడెంటిఫై చేసుకుని స్ట్రెచ్ చేయాలి, ఇది ఫిజియోథెరపీ అని చెప్తారు. దీంతో పాటు వేరే థెరపీస్ కూడా ఉంటాయి, లైక్ ఆక్యుపేషన్ థెరపీ, స్పీచ్ థెరపీ. ఎక్కువ డ్రూలింగ్ ఎక్కువ ఉంటే అప్పుడు కూడా మౌత్ థెరపీ, ఫీడింగ్ ఇష్యూస్ ఉంటే కూడా ఫీడింగ్ థెరపీ, అన్ని రకరకాల థెరపీస్ ఉంటాయి. ఒకసారి మీరు థెరపీస్ దగ్గర వెళ్తే వాళ్ళు గైడ్ చేస్తారు. బేబీ నీడ్స్ బట్టి ప్రతి బేబీకి అన్ని థెరపీస్ అవసరం ఉండదు, కానీ ఫిజియోథెరపీస్ మోస్ట్ ఇంపార్టెంట్ థెరపీ. ఇవి ఆల్మోస్ట్ ప్రతి బేబీకి అవసరం పడుతుంది ఖచ్చితంగా. అవి స్టేజ్ బట్టి మారుతూనే ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ థెరపీస్ కూడా డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. సో ఒక బాల్ థెరపీ ఉంటాయి, బ్యాక్ వీక్ ఉన్న కిడ్స్ కి వెస్టిబులర్ బాల్ అని జిమ్ బాల్
1: ఉంటుంది
2: థెరపీ చేస్తారు. కొందరికి స్విమ్మింగ్ థెరపీ, హైడ్రో థెరపీ కూడా ఉంటుంది. సో వి మేక్ దెమ్ స్విమ్ విత్ గైడెన్స్, సో వాళ్ళ మూవ్మెంట్స్ కూడా ఫ్రీగా అవుతుంది. ఇది కాకుండా కొన్నిసారి మసల్స్ చాలా స్టిఫ్ గా ఉన్నప్పుడు బోటాక్స్ అని ఒక ఇంజెక్షన్ ఉంటుంది. సో బోటాక్స్ అని వి థింక్ ఆఫ్ అది కాస్మెటిక్ కి
1: అనుకుంటాం,
2: సెలబ్రిటీస్ యూజ్ చేస్తారు కదా. But it is not just for that, manaki muscle tightness kuda we use cheyachu, ante ikkada chaala tight unna muscles ki ikka inject chesi temporary ga muscle ki relax loose cheyachu manam. అది లూజ్ చేసినప్పుడు 3 to 6 మంత్స్ వరకు అది ఎఫెక్ట్ ఉంటుంది. దాన్ని మనం ఈజీగానే ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ బెటర్ గానే చేయొచ్చు. ఎందుకంటే చాలా టైట్నెస్ ఉంటే ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్, అంటే మూవ్మెంట్ కూడా చాలా డిఫికల్ట్ గా అవుతుంది. ఇది చేసిన తర్వాత కూడా ఇంప్రూవ్మెంట్ లేకుంటే ఇన్ సమ్ చిల్డ్రన్ సర్జికల్ ఆప్షన్ కూడా ఉంటుంది.
1: వర్స్ట్ సినారియోలో ఇంకా లాస్ట్ ఆప్షన్
2: అందరికీ ఉండదు, అండ్ ఇట్ అదే లాస్ట్ ఆప్షన్ లాగా కాదు, బట్ ఇఫ్ డెఫినెట్లీ మనకి అది అన్ని చేసిన బోటాక్స్ కూడా చేసిన అన్ని మన ఫిజియోథెరపీ రెగ్యులర్ గా చేస్తున్నాం మనం, స్టిల్ ఇంప్రూవ్మెంట్ లేకుంటే మనకి తెలుసు ఇవి కూడా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ మెనీ ప్రొసీజర్ వెరీ సేఫ్ బట్ అండర్ గైడెన్స్, అంటే వీ విల్ అంటే పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ విల్ గైడ్, ఆర్థోపెడిక్ డాక్టర్స్ ఒక టీమ్, మొత్తం టీమ్ చూసి ఓకే ఈ బాబుకి ఈ పాపకి ఇవి ప్రొసీజర్ చేస్తే బెనిఫిట్ రావచ్చు వాళ్ళకి చేస్తారు. కొన్నిసారి అవి సర్జరీ మనకి అవసరం లేనప్పుడు సర్జరీ చేస్తే మసల్స్ ఇంకా డీల్ అయిపోతుంది, స్టిఫ్నెస్ పోతే నడక ఉన్న నడక కూడా పోతుంది. సో అవి మనం ఆ కాల్ ఇస్ వెరీ సెన్సిటివ్, అండ్ యూజువల్ కంబైన్డ్ క్లినిక్ అని స్పెసిఫిక్ క్లినిక్ అని ఉంటుంది. ఆ రోజు ఆర్థోపెడిక్ డాక్టర్, న్యూరాలజిస్ట్, న్యూరోసర్జన్, ఫిజియోథెరపిస్ట్ అన్ని అందరు కలిసి డిసైడ్ చేస్తారు ఓకే సర్జరీ చేయాలా లేకుంటే బోటాక్స్ ఆర్ ఫిజియోథెరపీ పైన మనం ప్రొసీడ్ అవ్వచ్చు.
1: ఓన్లీ ఫిజియోథెరపీ మెయిన్ అన్నమాట.
2: ఇంకా స్పెషల్ షూస్ కూడా ఉంటాయి, స్ట్రెచింగ్ బ్రేసెస్ ఉంటాయి, ఇవి ఆల్ ఆర్ దేర్, బట్ మెయిన్ అయితే ఫిజియోథెరపీ. మన అయితే మోస్ట్ ఇంపార్టెంట్ పేరెంట్స్ కి నేర్పియాలి, ఎందుకంటే కాస్ట్ ఆఫ్ కేర్ కూడా చాలా ఎక్కువ అవుతుంది ఈ కండిషన్స్ లో. బట్ అట్లీస్ట్ పేరెంట్స్ నేర్చుకుంటే
1: ఇంట్లో. ఎస్ సార్, అదే నెక్స్ట్ అదే అడుగుదాం అనుకుంటా. అంటే ఫిజియోథెరపీ అంటే పిల్లల దానికి సపోర్ట్ చేస్తారో లేదో మనకు అంత కాన్ఫిడెంట్ ఉండదు కదా, చాలా అది కూడా మనకు చాలా కష్టమైన జాబ్ కదా. ఎలా ఉంటుంది అనేసి.
2: దట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అంత సింపుల్ గా ఉండవు, అంటే పిల్లలు కోఆపరేట్ చేయరు, వాళ్ళకి అర్థం కావు, అది వాళ్ళ కోసం చేస్తున్నాం. అండ్ అది స్ట్రెచ్ చేసినప్పుడు వాళ్ళకి పెయిన్, డిస్కంఫర్ట్ అన్ని ఉంటాయి. సో చాలా వాళ్ళకి మనం ప్లే ఆటలాగా

0: అవి చేయాలి.
1: ఓకే.
0: సో ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్ మూవ్మెంట్, ఒక హ్యాండ్ మూవ్మెంట్ వీక్ ఉంది అంటే
1: ఓకే
0: వాట్ వి డూ అంటే ఒక బాల్ బబుల్స్ బబుల్స్ ఇస్తారు. సో ఆ బబుల్స్ కి అట్రాక్ అయ్యి వాళ్ళు అదే గ్రాబ్
1: చేయడానికి.
0: సో ఇది ఆట
1: ఫన్నీ వేలో ఏదో ఒకటి ఫన్నీ వేలో చేస్తూ ఉండాలి. ఎస్ సార్, థ్యాంక్ యూ. ఎస్, మరి ఇంకా మాట్లాడుకుందాం ఈ టాపిక్ గురించి. మీరు మాత్రం వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయా.

0: స్నేహ బసిన్ గారు పాడిన సూపర్ ట్రాక్ అయితే విన్నారు కదా. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బో తో జీవితం రంగుల మయం. మరి మనం మాట్లాడుకుంటున్నాము సిపి, సెరెబ్రల్ పాల్సీ డే గురించి. మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు. ఎస్, మరి సార్ ఇన్ని చెప్పారు కదా, ఇవన్నీ ప్రికాషన్స్, ట్రీట్మెంట్స్ ఇవన్నీ చెప్పారు కదా, మరి వీళ్ళకి ఫ్యూచర్ అనేది ఎలా ఉండబోతుంది? అంటే ఫ్యూచర్లో మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, లేకపోతే దానికి ఫ్యూచర్ గా ప్రికాషన్స్ ఏమైనా తీసుకోవాలా?
1: సో ఐ థింక్ మనం ఆఫ్ ఎయిర్ డిస్కషన్ లో మీరు చెప్పారు, ఐ డెంట్ నో ఈ ఇయర్ థీమ్ ఇస్ యూనిక్ అండ్ యునైటెడ్. సో ఇట్ ఈస్ వెరీ అప్రోప్రియేట్ ఇయర్, ఎందుకంటే మనకు తెలుసు సెరెల్ పాల్సీలో అందరు ఒకలాగా ఉండవు. సో మన జనాలు ఏమనుకుంటారని, సెరెల్ పాల్సీ అంటే లైఫ్ లాంగ్ సివియర్ డిసెబిలిటీ, మొత్తం డిపెండెంట్ అవుతారని అనుకుంటారు. అట్లా కాదు, చాలా వరకు పిల్లలు ఇండిపెండెంట్ ఆర్ మినిమలీ డిపెండెంట్ అవుతారు. మనం దానికి సపోర్ట్ చేయాలి. ఎలా చేయాలి అంటే, సో నడక ఒక ఆస్పెక్ట్ రైట్, ఇవి కాకుండా వేరే ఆస్పెక్ట్స్ కూడా ఉంటాయి, అండర్స్టాండింగ్, కమ్యూనికేషన్, డే టు డే యాక్టివిటీస్, సెల్ఫ్ హెల్ప్ అంటే సెల్ఫ్గా ఫీడింగ్ చేయాలి, ఇవన్నీ మనం దానిపైన ఎక్కువ ఫోకస్ పెడితే హోలిస్టిక్గా ఓవరాల్గా డెవలప్మెంట్ పైన ఫోకస్ చేయాలి. చాలా పేరెంట్స్ నడక గురించి ఎక్కువ వరీ అవుతారు, బట్ మెనీ చిల్డ్రన్ ఆర్ దేర్ వాళ్ళకి వీల్ చైర్ బౌండ్ ఉన్నారు కానీ దే ఆర్ వెరీ మచ్ ఇండిపెండెంట్, అంటే వాళ్ళు మోటరైజ్ వీల్ చైర్ యూస్ చేస్తారు అండ్ వాళ్ళు జాబ్ కూడా చేస్తున్నారు. సో డెఫినెట్లీ ఫ్యూచర్ చాలా బ్లీక్ కానీ కాదు, లైఫ్ ఖరాబ్ అయింది అట్లా కాదు. చాలా పిల్లలు మినిమలీ డిపెండెంట్ ఆర్ ఇండిపెండెంట్ వరకు కూడా ఆ స్టేజ్ కూడా రావచ్చు.
0: ఓకే,
1: ప్రివెన్షన్ అంటే మనం రెగ్యులర్ రీహాబ్ చేయాలి, న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఫాలో అవ్వాలి. బికాస్ యాజ్ వి డిస్కస్, చాలా సార్ వాళ్ళకి మెనీ మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీస్ రావచ్చు. సో మనం అవి జాగ్రత్త చూసుకుంటే వీ కెన్ హెల్ప్ దెమ్. ఇంకొకటి, వాట్ పీపుల్ డోంట్ రియలైజ్ ఇస్ చాలా పిల్లలకి మనం సరిగా సపోర్ట్ చేయకుంటే సైకలాజికల్ ఇష్యూస్ కూడా రావచ్చు.
0: అంటే వాళ్ళని ఆ టైంలో మనం కేర్ తీసుకోకపోతే మేబీ వాళ్ళు ఫీల్ అవుతారు కదా సార్, అంటే ఈ ప్రాబ్లం వల్లనే నేను ఇలా డిపెండెంట్ అవుతున్నా.
1: అండ్ అదర్ కిడ్స్ కూడా డిస్క్రిమినేట్ చేస్తారు కొందరు సార్.
0: Yes sir.
1: నాట్ జస్ట్ కిడ్స్, మనం పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు ఇవి కొన్నిసారి వాళ్ళు లో అయిపోతారు, డిప్రెస్ అయిపోతారు. బట్ మన యాజ్ డాక్టర్స్ అండ్ సొసైటీ మనం యునైటెడ్ గా ఉండి వాళ్ళకి సపోర్ట్ చేయాలి. బికాస్ ఇవి ఒక డిసెబిలిటీ, బట్ మనం అబిలిటీ పైన ఫోకస్ చేయాలి, వాట్ దే క్యాన్ డూ. అంటే చాలా పిల్లలు పేరెంట్స్ చెప్తారు, ఈ కిడ్ వల్ల నాకు ఎంత హ్యాపీనెస్ వచ్చింది, నో అదర్ కిడ్ క్యాన్ గివ్ మీ దట్ లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్. బికాస్ వాళ్ళ చూసి మనం మోటివేట్ అవుతారు, వాళ్ళ ఎంత డిసెబిలిటీ పాటు కూడా దే ఆర్ లివింగ్ ఎ వెరీ హ్యాపీ లైఫ్. సో వాట్ అవర్ పర్సెప్షన్ ఉంది మనం దానిపైన దాన్ని ఇంపోజ్ చేయకూడదు, వాళ్ళ పాజిటివ్స్ కి మనం ఫోకస్ చేయాలి. హౌ టు హెల్ప్, ఇంకా ఎలా హెల్ప్,
0: ఇంకా ఎంత వరకు వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు, ఎంత వరకు వాళ్ళని హ్యాపీగా ఉంచవచ్చు.
1: Yes
0: సార్, అంటే అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న కిడ్స్ ఇంకా కొంతమంది షార్ప్ గా ఉంటారు, అంటే కొన్ని కొన్ని విషయాల్లో అని కూడా విన్నా.
1: Yes sir, you are right. సో చాలా సార్ ప్రీమెచ్యూర్ కిడ్స్ కి కూడా అవి బ్రెయిన్ ఇంజరీ వల్ల ఇట్లా ప్రాబ్లమ్ వస్తాయి. స్పాస్టిక్ డైప్లీజియా అని చెప్తారు ఇంగ్లీష్ లో, మెడికల్ టర్మ్. డైప్లీజియా అంటే వాళ్ళకి కాల్ వీక్నెస్ ఉంటుంది కానీ మిగతా అన్ని బాగా
0: అన్ని ఆర్గన్స్.
1: సో వాళ్ళకి స్పీచ్ కూడా బెటర్ ఉండొచ్చు, జ్ఞాపక శక్తి చాలా వరకు ఓకే ఉండొచ్చు. సో వాళ్ళు చాలా వరకు చెస్ కూడా ఆడతారు, ఇమాజిన్. సో వాళ్ళ ఎంత ఐక్యూ అంత బాగానే ఉండొచ్చు,
0: వాళ్ళ ఐక్యూ లెవెల్స్ కానీ వాళ్ళ మైండ్ కానీ వాళ్ళ ఐ కాంటాక్ట్ కానీ చాలా షార్ప్ గా
1: ఉంటారు. బట్ సో లైక్ ఐ సెడ్, ఎవ్రీ కిడ్ ఇస్ యూనిక్. సో మనం వాట్ ఎవర్ ద పొటెన్షియల్ అది మనం ఫుల్ఫిల్ చేయాలి. యాజ్ పేరెంట్స్ అండ్ డాక్టర్స్ అండ్ థెరపిస్ట్ అండ్ వెల్ విషెస్ మన గోల్ ఉండాలి, ఫ్రమ్ 1 ఇయర్ టు నెక్స్ట్ ఇయర్ ఎంత వరకు ఇంప్రూవ్మెంట్
0: వస్తుంది.
1: సో అది అలా ఫోకస్ చేస్తే మనకి చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ కూడా ఆ పాజిటివ్ ఫీలింగ్ ఇస్తుంది. సో లేకుంటే మనం డిప్రెస్ అవుతారు, ఓకే నథింగ్ ఇస్ హ్యాపెనింగ్, ఇంకా నడక రాదు.
0: వాళ్ళకి మనం ఇచ్చే పాజిటివ్నెస్ ఫస్ట్ థెరపీ అయిపోతుంది.
1: Yes, exactly. Absolutely.
0: Yes,
1: yes. And songs are also a very good positive therapy.
0: Yes, sir. That's yes, మరి ఇంకా

0: చిన్న కమర్షియల్ స్పాట్ అయితే విన్నాం, స్పాట్ తర్వాత సాంగ్ ప్లే చేస్తాను.
1: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

0: ఈ కారణాలు లేకపోతే దాని గురించి మనం బోల్డ్ అనే విషయాలు తెలుసుకున్నాం కదా. మరి ఒకవేళ వచ్చిన తర్వాత కూడా ఏం చేయాలో తెలుసుకున్నాము. సో చివరిగా డాక్టర్ గారిని అయితే అడిగి తెలుసుకున్నాము, అంటే ఇది వచ్చిన తర్వాత లేకపోతే ఇది మనము ట్రీట్మెంట్ తీసుకునే ప్రాసెస్లో ఇంకా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవచ్చు మనము అందరికీ, అంటే దీని గురించి నాట్ ఓన్లీ ఫర్ పేరెంట్స్, ఎందుకంటే సొసైటీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఆ ప్రాబ్లం ఉన్న కిడ్స్ని చూసి మనం కూడా వాళ్ళని హేళన చేయడం లేకపోతే ఇలా ఉందా జాలి చూపించడం, ఒక్కొక్క స్టేజ్లో కొంతమంది కిడ్స్కి జాలి చూపిస్తే కూడా నచ్చదన్నమాట. సో వీటన్నింటి గురించి డాక్టర్ గారిని అయితే అడుగుదాము ఆయన మాటల్లో. ఎస్ సార్ చెప్పండి.
1: సొసైటీ వల్ల ట్రామాకి ప్రివెంట్ చేయొచ్చు డెఫినెట్లీ.
0: ఓకే,
1: బికాజ్ ఇది నెగటివ్ ఫీలింగ్ వల్ల మొత్తం ఫ్యామిలీకి ఎఫెక్ట్ అవుతుంది, చైల్డ్ కి ఎఫెక్ట్ అవుతుంది, సొసైటీకి ఎఫెక్ట్ అవుతుంది. బికాస్ మెనీ ఆఫ్ ద చిల్డ్రన్ క్యాన్ బి కమ్ ఇండిపెండెంట్, వాళ్ళు వర్క్ ఫోర్స్ లో రావచ్చు, దే కెన్ ఎర్న్ ఫర్ దెమ్సెల్వ్స్. సో యాజ్ సొసైటీ మనం ఎంకరేజ్ చేయాలి, డిసేబిలిటీ సర్వీసెస్ ఇంప్రూవ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వీల్ చైర్ యాక్సెస్, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. కానీ చాలా సెంటర్స్ లో వీల్ చైర్ ఉన్న ఫెసిలిటీ లేవు, సో ర్యాంప్ సరిగా ఉండవు. సో మనం హౌ టు యాజ్ సొసైటీ వాట్ వీ కెన్ డూ, దానిపైన ఫోకస్ చేయాలి. రీహాబ్ సర్వీసెస్ గురించి ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. రీహాబ్ లో కూడా చాలా న్యూ అడ్వాన్స్మెంట్స్ వచ్చింది ఇప్పుడు, రోబోటిక్ హ్యాండ్ అని, సో అండ్ ఎక్సోస్కెలిటన్. సో మనం న్యూ అండ్ మోడర్న్ థెరపీస్ పైన ఫోకస్ చేయాలి. మెనీ అన్సైంటిఫిక్ థింగ్స్ ఉంటాయి, దానిపైన ఎక్కువ ఫోకస్ పెట్టకుండా మనం న్యూ అడ్వాన్స్మెంట్స్ వాట్ ఆర్ కమింగ్ సొసైటీ దానిపైన ఎక్కువ రీసెర్చ్ చేయాలి, దానిపైన ఇన్వెస్ట్మెంట్ కూడా చేయాలి. సో డెఫినెట్లీ మై రికమెండేషన్ ఇస్ మోర్ ఫర్ సొసైటీ, హౌ వీ కెన్ అంటే వాళ్ళ పేరెంట్స్ కి చైల్డ్ కి ఎలా సొసైటీలో ఇన్కార్పొరేట్ చేయాలి, వాళ్ళ అబిలిటీస్ పైన ఫోకస్ చేయాలి, వాళ్ళ డిసెబిలిటీస్ పైన ఫోకస్ చేయకూడదు.
0: ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చారు, ఎన్నో విషయాలను మాకు తెలియజేశారు, చాలా క్లియర్గా చాలా నీట్గా చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ మరి ఇది ఇవాళ మన 9 to 10 సెగ్మెంట్ అనమాట. సో మరి స్టూడియో క్లాక్లో టైమ్ 9 అవర్స్ క్రాస్ అయిపోయి 54 మినిట్స్ కూడా క్రాస్ అయిపోయింది. మరి నా షోకి నేనైతే బాయ్ బాయ్ చెప్పేసి టైం వచ్చేసింది, నెక్స్ట్ అజయ్ కూడా రెడీగా ఉన్నారు. సో ఇలా మంచి మంచి విషయాలు, మాటలు, పాటలు, ముచ్చట్లు తో నేనైతే నెక్స్ట్ వీక్ మళ్ళీ మీ ముందుంటాను. మీరు చేయాల్సిందల్లా వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయ. బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్. సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది, ట్రాక్ తర్వాత మళ్ళీ 10 గంటలకు వార్తా ముఖ్యాంశాలు వింటారు. వార్తా ముఖ్యాంశాల అనంతరం నెక్స్ట్ అయితే సూపర్ సూపర్ ప్రోగ్రామ్స్, సూపర్ సూపర్ సాంగ్స్ మీకోసం అయితే ట్యూన్ చేస్తున్నాయి. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆజీ స్వాతి శరత్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. వైద్య రంగంలో నోబెల్ బహుమతి కార్ల్ డిసెరోత్, పీటర్ హెగమన్, జార్జ్ నెగెల్లను వరించింది. మెదడులోని న్యూరాన్లను కాంతితో నియంత్రించే ఆప్టోజెనెటిక్స్ సాంకేతికతను అభివృద్ది చేసినందుకు కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ ఈ పురస్కారాన్ని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విబిజీ రామ్జీ పథకం కింద 73 విభాగాల్లో 375 రకాల పనులకు అనుమతినిస్తూ గ్రామీణాభివృద్ది శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. జలభద్రత, గ్రామీణ మౌలిక వసతులు, జీవనోపాధులు, విపత్తు నిర్వహణ విభాగాల కింద ఈ పనులు చేపట్టనున్నట్టు కేంద్రం తెలిపింది. హైదరాబాద్లో తాగునీటి నాణ్యతపై ప్రచారంలో ఉన్న వీడియోలోని నమూనాలు భూగర్భ జలాలకు చెందినవని, జలమండలి సరఫరా చేసే శుద్ది చేసిన నీరు కావని అధికారులు స్పష్టం చేశారు. భూగర్భ జలాల పరీక్షల ఫలితాలను నల్లాల ద్వారా ఇచ్చే సాగునీటికి తాగునీటికి అన్వయించడం సరికాదని పేర్కొన్నారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు అస్సోంలోని 1 లోక్సభ స్థానానికి ఈరోజు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మధురాంతకం, ధరాపురం, తట్టాంచవాడి, రెజీనగర్, నందిగ్రామ్, నగావ్ స్థానాల్లో పోలింగ్ జరుగుతుండగా శుక్రవారం ఓట్ల లెక్కింపు చేపడతారు. హైదరాబాద్లోని కమ్మ సంఘం హాల్లో ఈ నెల 7 నుంచి 14 వరకు నాబార్డు ఆధ్వర్యంలో గ్రామీణ భారత్ మహోత్సవం జరగనుంది. గవర్నర్

ప్రతాప్ శుక్ల ప్రారంభించనున్న ఈ ప్రదర్శనలో గ్రామీణ చేతి వృత్తుల వారి ఉత్పత్తులు, చేనేత వస్త్రాలు, హస్తకళాకృతులు అందుబాటులో ఉంటాయి. వానాకాలం పంట కోతల అనంతరం వ్యర్థాల దహనాన్ని నిరోధించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం తెలంగాణతో సహా రాష్ట్రాలను ఆదేశించింది. జిల్లాల్లో సంచార తనిఖీ బృందాలను ఏర్పాటు చేసి వ్యర్థాలను కాల్చకుండా నేలలో కలియదున్నేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం కేటగిరీ 2 పీహెచ్డీ ప్రవేశ పరీక్ష దరఖాస్తుల గడువును 2000 రూపాయల ఆలస్య రుసుముతో అక్టోబర్ 15 వరకు పొడిగించినట్టు డైరెక్టర్ పాండురంగారెడ్డి తెలిపారు. రాష్ట విశ్వవిద్యాలయాల్లో సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించడంతో జీవో 21లో అవసరమైన సవరణలపై ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన నేతృత్వంలో వర్సిటీల వీసీలు, అధికారులు సచివాలయంలో సమావేశమై దీనిపై చర్చించారు. క్వాంటమ్ కమ్యూనికేషన్లో ఐఐటీ ఢిల్లీ పరిశోధకులు సరికొత్త మైలురాయిని సాధించారు. ఒకే ఆప్టికల్ ఫైబర్ లింక్ ద్వారా 50 కిలోమీటర్ల దూరానికి సాధారణ డేటాతో పాటు క్వాంటమ్ ఎంటాంగిల్డ్ ఫోటాన్లను వారు విజయవంతంగా పంపారు. ప్రస్తుతం ఉన్న టెలికాం నెట్వర్క్లతో క్వాంటమ్ సాంకేతికతను అనుసంధానించేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: హే, వెరీ హంగ్రీ, వాట్ స్పెషల్ టుడే?
2: బిర్యానీ, కబాబ్స్, హలీం. బట్ వెయిట్, దిస్ మోర్.
1: మోర్ దాన్ ఫుడ్, ఇట్స్ ద స్టోరీస్ బిహైండ్ ద రెసిపీస్, ద హిస్టరీ ఆఫ్ ద కిచెన్స్ అండ్ ద ఫ్లేవర్స్ దట్ షేప్డ్ అవర్ సిటీ. అండ్ వేర్ డు వి టేస్ట్ ఆల్ దిస్?
2: ఆన్ జష్న్ ఏ హైదరాబాద్ ఎవ్రీ ఆఫ్టర్నూన్ అట్ 2 o'clock ఆన్ FM రెయిన్బో 101.9.
1: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi Biryani, it's a feast for your ears.
3: Jashne Hyderabad, savor the city's soul.
4: Hello dear listeners, mana life lo ekko care chese valatone manaki ekko misunderstandings kuda jarugutai. Avuna, mana angle nunchi chustam, valu vaala angle nunchi chustaru. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్.

0: బాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. అట్ 7 PM ఎవ్రీడే ఓన్లీ ఆన్ FM రెయిన్బో 101.9.
1: జాగ్తే రహో జాగ్తే రహో,
2: సిర్ఫ్ జాగ్తే నహీ సజగ్ రహో,
1: సిర్ఫ్ రాతో మే నహీ జిందగీ కే హర్ మోడ్ పర్ సజగ్ రహనా హై,
2: అఫ్వాహో సే
1: ధోకా ధడీ సే
2: జాగరూక్ హోనా హై అప్నే అధికారో కే ప్రతి
1: అప్నే జిమ్మేదారియో కే ప్రతి.
2: హర్ సహీ ఫైసలే కీ శురువాత్ హోతీ హై జాగరూకతా సే, ఔర్ జాగరూకతా కీ శురువాత్ హోతీ హై సజగ్ భారత్ సే.
1: సజగ్ భారత్,
2: జాగరూక్ భారత్,
1: సశక్త్ భారత్.
2: సునియే సజగ్ భారత్
1: హర్ సోమవార్ సుబహ 11 బజే సిర్ఫ్ FM రెయిన్బో 101.9 పర్. సజగ్ భారత్,
2: జాగరూక్ బనియే
1: సజగ్ రహియే.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఈరోజు రాష్ట్రపతి ఎయిమ్స్ బిలాస్పూర్ మొదటి స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై పట్టభద్రులైన డాక్టర్లకు డిగ్రీలు ప్రదానం చేస్తారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. అలాగే ఎఫ్ఎస్ఎస్ 5 నౌకా నిర్మాణం పనులకు శంకుస్థాపన చేస్తారు. దీంతోపాటు షిప్యార్డ్లో ఆధునీకరించిన స్లిప్వే 4 300 టన్నుల సామర్థ్యం గల గొలియత్ క్రేన్ను రక్షణ మంత్రి ప్రారంభిస్తారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విబిజీరామ్జీ పథకం కింద 73 విభాగాల్లో 375 రకాల పనులకు అనుమతినిస్తూ గ్రామీణాభివృద్ది శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. జలభద్రత, గ్రామీణ మౌలిక వసతులు, జీవనోపాధులు, విపత్తు నిర్వహణ విభాగాల కింద ఈ పనులు చేపట్టనున్నట్టు కేంద్రం తెలిపింది. ఓటర్ల హక్కుల పరిరక్షణ, సర్ అక్రమాలపై కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తెలిపారు. తెలంగాణలో రాబోయే 2 నెలల పాటు విస్తృత నిరసనలు చేపడతామని ప్రకటించారు. గ్రామ స్థాయి నుంచి పీసీసీ స్థాయి వరకు ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. తెలంగాణ వారసత్వ కట్టడాలను ధ్వంసం చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు కె తారక రామారావు ఆరోపించారు. రామప్ప దేవాలయం వద్ద ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఎల్నినో పరిస్థితుల కారణంగా వరి సాగును తగ్గించి పప్పుధాన్యాలు, నూనె గింజలు, కూరగాయల వంటి ప్రత్యామ్నాయ పంటలు వేయాలని వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ రైతులకు సూచించారు. హైదరాబాద్ వేదికగా ఈ నెల 8న ప్రారంభమయ్యే ఆర్చరీ ప్రీమియర్ లీగ్ సీజన్ 2లో భారత స్టార్లు జ్యోతి సురేఖ, దీపికా కుమారి, ధీరజ్ బొమ్మదేవరా తదితరులు పోటీ పడుతున్నారు. 6 ఫ్రాంచైజీలు, 48 మంది ఆర్చర్లతో కాంపౌండ్, రికర్వ్ విభాగాల్లో ఈ పోటీలు జరుగుతాయి. భారత్ వెస్టిండీస్ జట్లు

మధ్య తొలి టీ20 మ్యాచ్ ఈరోజు ప్రారంభమవుతుంది. లక్నోలోని ఏకనా స్టేడియంలో రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. టీమిండియా సిరీస్లో బోణి కొట్టాలని పట్టుదలతో ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9
1: ఇరానీ చాయ్,
2: బన్ మస్కా,
1: హైదరాబాదీ బిర్యానీ,
2: టంగ్ ది కబాబ్,
1: కుర్బానీ కా మీఠా,
2: షహదూద్ మలాయ్.
1: హైదరాబాద్ ఇస్ ఎ గ్రాండ్ బఫే
2: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ ఎ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
1: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నె హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
2: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ FM రెయిన్బో 101.9.
1: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
2: ఇట్స్ కల్చర్, హిస్టరీ అండ్ ఫ్లేవర్ రోల్డ్ ఇన్ టు వన్.
1: జష్నె హైదరాబాద్.
2: Hello listeners, are you someone who loves getting lost in the pages of a good book and wishes others could experience the same joy that you found between those pages? Have you ever found yourself recommending a book to your friends just because you simply felt that this is a must read? What if we told you that you could now share that experience not just with one person but with thousands of listeners? If the thought of your voice bringing a story to life excites you, then this one is for you. FM Rainbow is thrilled to present Read with Rainbow, a brand new initiative that celebrates the joy of reading through the voices of young readers. If you're between 15 to 25 years of age and have a passion to share a good read with listeners across the airwaves, then share us your name and mobile number to our mailing address readwithrainbow2026@gmail.com. So dear listeners, what are you waiting for? Don't just read a great book, be the voice that shares it. Read with Rainbow, where every page finds a voice and every voice inspires a reader.
3: जागते रहो, जागते रहो।
4: सिर्फ जागते नहीं, सजग रहो।
3: सिर्फ रातों में नहीं, जिंदगी के हर मोड़ पर सजग रहना है।
4: अफवाहों से,
3: धोखाधड़ी से,
4: जागरूक होना है अपने अधिकारों के प्रति,
3: अपने जिम्मेदारियों के प्रति।
4: हर सही फैसले की शुरुआत होती है जागरूकता से, और जागरूकता की शुरुआत होती है सजग भारत से।
3: सजग भारत,
4: जागरूक भारत,
3: सशक्त भारत।
4: सुनिए सजग भारत
3: हर सोमवार सुबह 11 बजे सिर्फ FM रेनबो 101.9 पर। सजग भारत,
4: जागरूक बनिए,
3: सजग रहिए।

FM Rainbow 101.9 Musically Yours.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

రెయిన్బో 101.9.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినంతో. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

0: FM Rainbow 101.9 Musically yours.
1: Hello dear listeners. మన లైఫ్ లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
2: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
3: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటది.
2: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
3: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
2: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
3: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: రెయిన్బో 101.9.
1: ఇరానీ చాయ్,
2: బన్ మస్కా,
1: హైదరాబాదీ బిర్యానీ,
2: టంగ్ ది కబాబ్,
1: కుర్బానీ కా మీఠా,
2: షహదూద్ మలాయ్.
1: హైదరాబాద్ ఇస్ ఎ గ్రాండ్ బఫే
2: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ ఎ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
1: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నే హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
2: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: It's not just food.
2: It's culture, history and flavor rolled into one.
1: Jashne Hyderabad.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

0: FM Rainbow 101.9 Musically yours.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: FM Rainbow 101.9. హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: Irani chai,
0: ban maska,
1: Hyderabadi biryani,
0: tang di kebab,
1: kurbani ka meeta,
0: shehdood malai.
1: Hyderabad is a grand buffet,
0: and every dish has a story waiting to be told.
1: Exactly, that's why Jashne Hyderabad is your afternoon treat.
0: From 2 to 3 p.m. every day on FM Rainbow 101.9.
1: It's not just food.
0: It's culture, history and flavor rolled into one.
1: Jashne Hyderabad.
2: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
3: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
2: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
3: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
2: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
3: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు

0: చదివిన పుస్తకం గురించి
1: మీ అనుభూతిని
0: మీ మాటల్లో
1: మా శ్రోతలతో పంచుకోండి.
0: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
1: readwithrainbow2026@gmail.com కు పంపండి.
0: మీ రీడింగ్ జర్నీ
1: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
0: రెయిన్బోతో పంచుకోండి.
1: Read with Rainbow.
0: Read with Rainbow.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: FM Rainbow 101.9 Musically yours.
1: హాయ్ హలో నమస్తే, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. భోజనం చేశారా, తిన్నారా, హ్యాడ్ యూర్ లంచ్, ఇలా అడుగుతూ ఉంటాం కదా. మరి అలా అడిగినప్పుడు చాలా వరకు భోజనం అనగానే మనకు గుర్తొచ్చే ఐటమ్స్ టక్ టక్ టక్ టక్ అని కొన్ని గుర్తొస్తాయి. అందులో ముఖ్యంగా అన్నం గుర్తొస్తుంది. మీకు తెలిసి ఎన్ని రకాల అన్నాలు చూసుంటారు ఇప్పటి వరకు? నాకు తెలిసైతే పులిహోర, అవునా, దాన్ని చిత్రాన్నం అంటారు. ఇంకా పెరుగన్నం, బిర్యానీ, ఆయిల్ రైస్, ఇంకా బగారా రైస్, ఇంకా ఇంకా ఇంకా పుదీనా రైస్, కొత్తిమీర రైస్, ఇంకా ఈ తర్వాతి కాలంలో చాలా రకాల రైస్లు అయితే వచ్చాయి. కానీ మార్నింగ్ తింటే సాయంత్రం వరకు కూడా అస్సలు నీరసం రానివ్వకుండా చేసే అన్నం గురించి మీకు తెలుసా? నిజానికి మన పూర్వీకుల బలం బలగం ఆ అన్నమే. మరి ఇంతకీ ఏమై ఉంటుంది, గెస్ట్ చేయండి. మీరు కనుక గెస్ట్ చేస్తే, ఐ మీన్ కరెక్ట్ ఆన్సర్ గెస్ట్ చేస్తే నాకు 0402323482కి వాట్సాప్ చేసేయండి. వింటూనే ఉందండి జస్ట్ నీ హైదరాబాద్ ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

మిక్కుల రోజు మూవీని చూసే ట్రాక్ విన్నారు 2:10 స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు AIR FM Rainbow 101.9 with me, RJ స్వాతితో. మరి నేను అడిగాను కదా పూర్వీకుల బలం అసలు మామూలుగా కాదు. మార్నింగ్ తిన్నారు అంటే ఈవినింగ్ వరకు కూడా వాళ్ళు ఎంత పని చేసినా కూడా ఆ స్టామినాని ఇచ్చే ఒక రైస్ ఉంది. ఆ రైస్ ఏంటో మీకు తెలిస్తే వాట్సప్ చేయండి అన్నాను. బట్ అందరూ నేను చెప్పిన లేటెస్ట్ మన టైప్ ఆఫ్ రైసెసే పంపించారనమాట. నిజానికి మన అంటే తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని తరాలుగా అసలు ప్రతి ఇంట్లో మ్యాక్సిమం ప్రతి ఇంట్లో వండే ఒక అన్నం ఉందండి. అదేంటి అంటే జొన్న అన్నం. యూనో చాలామందికి గట్కా అంటే కొంతమందికి గుర్తుంటుంది. గట్కా అండి, వేరేది కాదు, ఇంకోలా వినబడిందేమో, నా తప్పు కాదు. ఓకే, జొన్న గట్కా లేదా జొన్న అన్నం అంటారు. అంటే ఇప్పుడు లేటెస్ట్గా మిల్లెట్ రెస్టారెంట్లని, తర్వాత మిల్లెట్ ఫుడ్ అని, స్పెషల్ మిల్లెట్స్ అని సంథింగ్, అంటే మిల్లెట్స్ ఇప్పుడు మనకి అంటే ఈ జనరేషన్ వాళ్ళకి ఇప్పుడు పాపులర్. కానీ ఒకప్పుడు మిల్లెట్స్ అనేవి గ్రామీణ ప్రాంతాల్లో, ఎస్పెషల్లీ మన తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో అయితే రోజు వారి డైలీ ఫుడ్గా ఉండేదన్నమాట. అందుకే వాళ్ళంత స్ట్రాంగ్గా ఉన్నారు కదా. ఇప్పటికీ చూస్తే మనం కొద్ది దూరం నడిస్తే అమ్మ అయ్యా అని నాన్న ఏమంటారు, ఆయాసపడుతూ ఉంటాం. కానీ బామ్మలు తాతలు ఉన్నవాళ్ళు వాళ్ళకి తెలుస్తుంది కదా అసలు వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉంటారు, ఎంత గట్టిగా ఉంటారు, ఎంత దూరమైనా నడుస్తారు. అసలు ఆ నొప్పి ఈ నొప్పి అనడం చాలా రేర్గా ఉంటుంది కదా. సో మరి ఈ జొన్న గట్క జొన్న అన్నం అంటే ఏంటి, ఎందుకు మన తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా దీన్ని తినేవాళ్ళు, అసలు దీని వెనుకన్న హిస్టరీ ఏంటి, దీనివల్ల ఉపయోగాలేంటి, ఇప్పుడు కూడా తినొచ్చు కదా మనం, ఇవన్నీ మాట్లాడేసుకుందాం. జస్ట్ మీ హైదరాబాద్ ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే స్వాతితో.

రౌడీ గారు పెళ్ళాం సినిమా నుంచి బాలు గారు అండ్ అలాగే చిత్రమ్మ పాడిన పాట విన్నారు. 216 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు FM రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: మనకు ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. అదేం సినిమా అంటే టక్కున గుర్తురాదు, కానీ మన వరుణ్ తేజ్ వరుణ్ తేజ్ అంటాడు. అంటే హిస్టరీకి ముందు హిస్టరీకి తర్వాత అన్నట్టుగా, గ్రీన్ రెవల్యూషన్ కి ముందు, అసలు నిజానికి గ్రీన్ రెవల్యూషన్ కన్నా ముందు మన తెలంగాణ వాళ్ళకి ఆహారం అంటే, ఐ మీన్ అన్నము అంటే, జొన్న, సజ్జ, రాగి, కొర్రలు, ఈ మిల్లెట్సే మెయిన్ వంటలుగా ఉండేవి. ఇప్పుడు మనం వాటిని స్పెషల్ వంటకాలుగా వండుకుంటున్నాం. సో అట్లుంటది అనమాట, అంటే మారిపోతుంటది కదా కాలంతో పాటు. మనం అన్నట్టుగా అసలు మెయిన్ దాన్ని మనం ఇప్పుడు స్పెషల్ చేసినాం, అంటే అప్పట్లో స్పెషల్ గా వండుకునేదాన్ని ఇప్పుడు మనం మెయిన్ వంటలుగా తింటున్నాం అన్నమాట. అందుకే మనం ఇట్లున్నాం, వాళ్ళు అట్లున్నారు. రైట్. ఎనీవేస్, అయితే ఇక్కడ మామూలుగా ఏంటంటే, తెలంగాణ ప్రాంతం అంతా కూడా వర్షాధార వ్యవసాయం, అంటే వర్షాలకు అనుగుణంగా పంటలు పండేవి. అండ్ ఇంకోటి ఏంటంటే, అప్పట్లో ఎక్కువ నీళ్ళు ఉండేవన్నమాట, అందుకనే ఎక్కువగా జొన్న, సజ్జ, రాగి పండించేవాళ్ళు. వాటినే మెయిన్ ఆహారంగా రోజు తినేవాళ్ళు అన్నమాట. అందుకే పూర్వకాలంలో రోజంతా కష్టపడి పనిచేసినా కూడా నీరసం రాకుండా ఉండడానికి ఈ ఫుడ్ అనేది చాలా అంటే చాలా హెల్ప్ అయ్యేది. అండ్ యూనో, కాకతీయుల కాలం నుంచి నిజాం కాలం వరకు గ్రామ దేవతలకు నైవేద్యంగా కూడా జొన్న రొట్టెలు, అంబలి ఇవే ఎక్కువగా ఇచ్చేవాళ్ళట. ఇంకా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి. జస్ట్ని హైదరాబాద్ వత్మి ఆర్జే స్వాతితో ఆన్లీ ఆన్ FM Rainbow 101.9.

0: ఎఫ్ఎం రెయిన్బో 101.9
1: జస్ట్ని హైదరాబాద్ వింటున్నారు విత్ మీ ఆర్జే స్వాతితో 2:32 ఆన్ స్టూడియో క్లాక్. రైట్, మరి మనం మాట్లాడుకుంటున్నాం మన పూర్వీకుల ఎనర్జీ అయిన జొన్న గట్క, ఐ మీన్ జొన్న అన్నం గురించి. నో అంటే ఇప్పుడు ఈ కాలంలో, అంటే ఇప్పుడు పితృ అమావాస్య, పెద్దల అమావాస్య, పెత్తర అమాస అంటారు కదా, ఈ ఫస్ట్ బతుకమ్మను చేసిన రోజు చెరువు దగ్గరికి వదలడానికి వెళ్తారు కదా, అప్పుడు ఒక పిండి లాంటి పౌడర్ లాంటి ఒకటి ఇచ్చేవాళ్ళు చిన్నప్పుడు. ఎవరికైనా గుర్తుందా? గుర్తే ఉండి ఉంటుంది. అండ్ ఇప్పటికి కూడా చాలామంది చేస్తారు, అంటే సిటీలో అంటే నాకు ఐ డోంట్ నో, తెలియదు, కానీ ఊర్లలో మాత్రం ఖచ్చితంగా చేస్తారు. ఆ పౌడర్ చాలా టేస్టీగా ఉండేదబ్బా నిజంగా. ఆ పౌడర్ ఏంటో తెలుసా? ఈ జొన్న సత్తు, అంటే జొన్నలతో కూడిన సత్తు పిండి ఒకటి చేసి పంచేవాళ్ళనమాట. మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే అంగన్వాడీ ఏమంటారు స్కూళ్ళలో పిల్లలకి ఇస్తారు, సో అలాంటి కైండ్ ఆఫ్ పౌడర్ అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, మనకి అంత ఓపిక లేవు కాబట్టి ఏం చేస్తామంటే, మన పప్పుట్నాలు ఉంటాయి కదా, వాటిని గ్రైండ్ చేసి అందులో చక్కెర కలిపి ఇచ్చేస్తున్నారనమాట. రైట్, సో అంటే ప్రతి ఆచార వ్యవహారంలో కూడా అలా వాడేవాళ్ళు. ఇక ఆ తర్వాత రైస్ వచ్చేసిందనమాట రాజ్యం వెళ్ళడానికి. ఇంకప్పుడు ఏమైంది, రైస్ రాజ్యం వెళుతోంది, మన చిరుధాన్యాలు చల్లగా జారుకున్నాయి. బట్ ఏదేమైనా కూడా ఇప్పుడు ఈ కాలంలో మళ్ళీ అందరికీ హెల్త్ కాన్షియస్ వచ్చేసిన తర్వాత చిరుధాన్యాలను, ఐ మీన్ మిల్లెట్స్ని వాడుతున్నారు. మరి దీనివల్ల ఉపయోగాలు ఏంటి? ఎందుకు జొన్న అన్నంని మన పూర్వీకులు బాగా ప్రిఫర్ చేసేవాళ్ళు? అంటే మిగతావి కూడా ఉన్నాయి కదా, లైక్ రాగులు, కొర్రలు, అంటే వీటిని కూడా తినేవాళ్ళు తినలేరని కాదు, కానీ జొన్నలకి వాటితో పోలిస్తే ఇంకొంచెం ఏమంటారు ప్రోటీన్లు, విటమిన్లు, ఫైబర్లు ఇవన్నీ ఎక్కువ అనమాట. సో అందుకని జొన్న గట్క అనేది అప్పటి వాళ్ల ఆహారంలో ప్రధానంగా ఉండేది. మరి వాటి వల్ల ఉపయోగాలేంటి, ఎందుకు తినాలి, ఇప్పుడు కూడా మనం తినొచ్చా, ఎవరు తినాలి ఎవరు తినకూడదు మాట్లాడుకుందాం. వెంటనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో జస్ట్ నై హైదరాబాద్ విత్ మీ ఆర్జే స్వాతితో.

లేక సినిమా కోసం కృష్ణరాజ్ అండ్ అలాగే ఈ పాటను రాసిన లిరిసిస్ట్ భువన చంద్ర ఇద్దరు కలిసి పాడిన పాట విన్నారు. 2:38 అని స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు FM Rainbow 101.9.

జెష్నీ హైదరాబాద్ లో మనం మాట్లాడుకుంటున్నాం మన తెలంగాణకి సంబంధించిన జొన్న అన్నం, మరి దాని స్పెషాలిటీ ఏంటి అని మాట్లాడుకుంటున్నాం అనమాట. యాక్చువల్లీ అంటే తిని జొన్న రవ్వను లేదా జొన్నల్ని నానబెట్టి, ఆ జొన్నల్ని అయితే నానబెట్టిన తర్వాత వాటిని రుబ్బేసి ఉడకబెట్టి అట్లా గంజిలాగా తాగేవాళ్ళు, దాన్ని అంబలి అనేవాళ్ళు. ఇంకా లేదు అనుకుంటే జొన్నలను బాగా నానబెట్టి కొంచెం ఏమంటారు బరక బరకగా గ్రైండ్ చేసేసి ఉడకబెట్టి తయారు చేస్తారు. దీంట్లో పప్పులు పచ్చళ్ళు మన ఇష్టం ఏదైనా వేసుకొని తినొచ్చు. అయితే దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే, మార్నింగ్ టైంలో మనం రకరకాల బ్రేక్ఫాస్ట్లు చేస్తుంటాం ఇప్పుడు కదా, సో బ్రేక్ఫాస్ట్ లైట్గానే ఉంటుంది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే దానికోసం మనం వేసుకునే చట్నీలు ఉంటాయి, అవే ప్రాబ్లం అనమాట. కానీ టిఫిన్గా హ్యాపీగా తినొచ్చు, లేదు డైట్ చేస్తున్నామంటే భోజనంగా కూడా తినొచ్చు. అండ్ దట్ ఇది ఎక్కువగా సమ్మర్లో తినేవాళ్ళు, అంటే చలవ చేస్తుంది అని. అండ్ పిల్లలు పెద్దవాళ్ళు అసలు కష్టపడి పనిచేసేవాళ్ళు ఎవరైనా తినొచ్చండి, ఫుల్ ఎనర్జీ ఇచ్చేస్తుంది. అండ్ డైట్ చేస్తున్న వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది. ఇకపోతే దీన్ని ముఖ్యంగా అంటే

ఊర్లలో అయితే రోకలి తిరగలి అంటారు కదా, దాంతో రుబ్బి తింటే అసలు మామూలుగా ఉండదు, టేస్ట్ మాత్రం యమ్మి ఉంటుంది. ఎందుకు తినాలి దీన్ని అంటే, డైజెషన్ పవర్ పెరుగుతుంది అండ్ మనం అనుకున్నట్టుగా వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది. దీంట్లో ముఖ్యంగా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే మన బాడీలో ఉన్న చక్కెర స్థాయిలు, ముఖ్యంగా రక్తంలో ఉన్న వాటిని కంట్రోల్ చేస్తుంది అనమాట. అండ్ గ్లూటెన్ ఫ్రీ, హ్యాపీగా తినచ్చు. ప్రోటీన్, ఐరన్, మెగ్నీషియం ఎన్నని చెప్తాము, ముఖ్యంగా మన బోన్స్కి చాలా బలాన్ని ఇస్తుంది అండ్ అలాగే హార్ట్కి రక్షణగా ఉంటుంది. ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి. అండ్ మనం రైస్తో పోలిస్తే సో క్యాలరీలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. నో కంపేరిటివ్లీ 100 గ్రాముల జొన్నల్లో సుమారు 349 కిలో క్యాలరీల ప్రోటీన్, ఫైబర్, ఐరన్ ఉంటాయి. సో ఇంకేంటి లేట్, మనం ఇలా అనకూడదు కానీ ఇలా ఇలా కుమ్మల్ కుమ్మల్ అన్నం తినే బదులు లేదా దాన్ని రకరకాలుగా, ఏ లేదు మేము వెజిటేబుల్స్ వేసుకుంటాం అవి వేసుకుంటామని మొత్తానికి రైస్ తినడానికి ఇష్టపడతాం అబ్బా, అదేంటో అలవాటు అయిపోయింది అలాగా, వాటి బదులు ఇది ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో వచ్చిన రెస్టారెంట్లలో చాలా ఇవే మళ్ళీ మనకే వడ్డిస్తున్నారు మన వంటకాలని, అక్కడ మాత్రం తింటాం వందలు వందలు పెట్టి.

0: FM Rainbow 101.9.
1: You're listening to FM Rainbow 101.9, 250-1 స్టూడియో క్లాక్. ఇలా మన పూర్వక అంటే మన తెలంగాణ లేదా మన పూర్వకాలం యొక్క చరిత్ర తెలుసుకుంటూ ఉంటే అసలు టైమే తెలియదు కదా. సో టైం అయిపోయింది మనం మాట్లాడుకున్న జొన్న గట్కా గురించి. అయితే ఇప్పుడు చాలామంది మళ్ళీ దీని వైపుగా వస్తున్నారు. అండ్ జొన్న రవ్వ ఇప్పుడు ఏమంటారు, మనం నానబెట్టి రుబ్బి ఆరబెట్టి నీడలో ఆరబెట్టి ఇవన్నీ లేకుండా హ్యాపీగా దొరుకుతుంది బయట, కానీ కొంత చూసుకోవాలన్నమాట. అంటే నాసి రకం జొన్నలు కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి. సో ఒకవేళ మీరు బయట నుంచి తెచ్చుకున్న రవ్వ అయితే హ్యాపీగా నీటిలో ఉప్పు వేసి కాసేపు మరిగించి రవ్వను కలుపుతూ అలా లూజ్గా చేసేసి అసలు కావలసిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని తింటే ఎంత బాగుంటుంది తెలుసా. సో దీన్ని జొన్న గట్కా అంటారు. ఇక జొన్న అన్నం అయితే జొన్నలను కడిగి నానబెట్టి వాటిలో వాటర్ ప్లస్ ఉప్పుతో కుక్కర్లో 3-4 విజిల్స్ వచ్చేలా ఉడకబెట్టేసి మనకి నచ్చిన కూర, మనం వండుకున్న కూర వేసుకొని తింటే చాలా అంటే చాలా అల్టిమేట్ అనమాట. అండ్ ఇదంతా ఏంటంటే టేస్ట్ పక్కన పెడితే చాలా హెల్దీ కదా, ఎక్కువ ఏమంటారు కాస్ట్తో ఎక్కువ ఆరోగ్యం అన్నమాట, రైట్. మరి తెలంగాణ సంస్కృతిలో భాగమైన ఈ జొన్న గట్కా జొన్న అంబలి మీరు డైలీ లైఫ్లో మీ ఫుడ్లో యాడ్ చేసుకుంటే కనుక సూపర్ సూపర్ సూపర్గా ఉంటుంది మీ హెల్త్, రైట్. మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేయండి. ఏంటి వంటలు వండుకోవడం, ఆర్డర్లు పెట్టుకోవడం కాదు, వీటినే ఉందండి FM Rainbow 101.9 విత్ మీ ఆర్జే స్వాతితో.

0: FM Rainbow 101.9 Musically yours.
1: టైమ్ ఆన్ స్టూడియో క్లాక్ 3 అవుతోంది. మరికొద్ది క్షణాల్లో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు.

రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఎయిమ్స్ బిలాస్పూర్ మొదటి స్నాతకోత్సవంలో పాల్గొని పట్టభద్రులైన డాక్టర్లకు డిగ్రీలను ప్రదానం చేశారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్లో ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1, ఆధునీకరించిన స్లిప్వే 4, 300 టన్నుల గోలియత్ క్రెయిన్ను ప్రారంభించారు. ఫ్లీట్ సపోర్ట్ షిప్ 5కి శంకుస్థాపన చేశారు. పశ్చిమాసియా సంక్షోభం ప్రధాన ఆందోళనలో ఒకటిగా మారిందని, ఇది విమాన ఇంధన ధరల పెరుగుదలకు దారితీసి గణనీయమైన ఆర్థిక భారాన్ని మోపుతోందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. రాష్టంలో విద్యుత్ కొరత తీర్చేందుకు, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో ఉన్న పులిచింతల జల విద్యుత్ కేంద్రాన్ని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అట్లూరి లక్ష్మణ్ కుమార్లతో కలిసి పరిశీలించారు. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ప్రతి గడపకు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ది సందేశాన్ని తీసుకువెళ్లడమే ప్రధాన లక్ష్యమని బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు తెలిపారు. ఇందులో భాగంగా మెట్టుగూడలో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో రహదారి భద్రతపై చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించారు. తన పాస్పోర్ట్ జప్తునకు కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందంటూ సెప్టెంబర్ 29న ఒక పత్రికలో వచ్చిన కథనంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారకరామారావు సదరు పత్రికకు లీగల్ నోటీసు పంపారు. కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని, కేవలం ఏసీబీ మెమో మాత్రమే దాఖలు చేసిందని ఆయన న్యాయవాది స్పష్టం చేశారు. బ్యాంకు ఉద్యోగులపై పనిభారం తీవ్రంగా ఉంటోందని, వారి దీర్ఘకాలిక డిమాండ్ అయిన వారానికి 5 రోజుల పనిదినాలను అమలు చేయాలని తెలంగాణ రక్షక సేన అధ్యకురాలు కల్వకుంట్ల కవిత కోరారు. ఇది వీలుకాని పక్షంలో బ్యాంకులు 7 రోజులు నడిచేలా ఉద్యోగులకు షిఫ్ట్ విధానం ప్రవేశపెట్టాలని సూచించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ రోజు నుంచి 5 రోజుల పాటు ఘనా, ఐవరీకోస్ట్, ఇథియోపియా దేశాల్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ ఆయా దేశాల విదేశాంగ మంత్రులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లో ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. 5 T20 మ్యాచ్ల క్రికెట్ సిరీస్లో భాగంగా భారత వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే మొదటి మ్యాచ్ ఈరోజు లక్నోలోని ఏక్నా స్టేడియంలో జరుగుతుంది. మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం. తిరిగి ఈ సాయంత్రం 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలను వినవచ్చు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: You're listening to FM Rainbow 101.9 Rainbow తో జీవితం రంగులమయం. టైమ్ ఆన్ స్టూడియో క్లాక్ 3 గంటలు దాటి 4:32 అలా అలా అలా అలా కంటిన్యూ అవుతూనే ఉంది. టైం ఆగదు కదా, ఆయన టైంతో పాటు రకరకాల చేంజెస్ కూడా అస్సలు ఆగనే ఆగవు. నో 19th century అయిపోయిన తర్వాత మనం 20th century అడుగు పెడుతున్న టైంలో చాలా చేంజెస్ వచ్చాయి. అందులో ఎస్పెషల్లీ నో మీరు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ కొత్త బట్టలు రాగానే పాత బట్టలు కాస్త హాటు ఇటుగా అనిపిస్తాయి. కొత్తది ఎప్పుడు చాలా వింతగాను చాలా ఇష్టంగాను అనిపిస్తుంది. కానీ కొన్ని రోజుల తర్వాత అలా వెనక్కి తిరిగి చూసుకుంటే అరే అది ఇంకా బాగుండేది కదా అనిపిస్తుంది. కానీ కొత్త అయినా పాత అయినా ఏదైనా సరే ఎప్పటికీ అందరికీ ఇష్టమైంది ఏదైనా ఉంది అంటే ఏమని

గెస్ చేస్తున్నారు, ఏదై ఉంటుంది చెప్పనా? ఓకే, ఏం లేదండి, సంగీతం, మ్యూజిక్ కదా. అసలు కొత్త పాటలైనా పాత పాటలైనా అలా వింటూ ఉంటే ఎక్కడో మనసుని హత్తుకుంటాయి, మనల్ని తట్టి లేపుతుంటాయి, ఓదారుస్తాయి, లాలిపాడతాయి, ఎంకరేజ్ చేస్తాయి, అండ్ హ్యాపీనెస్లో ముంచెత్తుతాయి, బాధలో తోడుగా కూడా ఉంటాయి, ఏడుస్తాయి మనతో పాటు కదా. బై 19th century కంప్లీట్ అయ్యి 2000 ఇయర్, 2000 సంవత్సరం ఎంట్రీ అవ్వగానే ఎన్ని చేంజెస్ వచ్చాయో మన చుట్టూ ఉన్న అవన్నీ పక్కన పెడితే, మ్యూజిక్ ఇండస్ట్రీలో కూడా కొత్త తరం అల, అంటే ఒక కొత్త అల వచ్చి అసలు ఒక్కసారిగా సంగీత ప్రపంచాన్ని మార్చేసింది. మరి ఈరోజు రెయిన్బో మ్యాటినీలో మనం మాట్లాడుకుందాం 2000 సంవత్సరంలో అడుగు పెట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీలో అసలు మామూలు హిట్స్ కాదు, క్రేజీ హిట్స్ అందించిన మ్యూజిక్ డైరెక్టర్స్ గురించి. వింటూనే ఉందండి రెయిన్బో మ్యాటినీ ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: మణి శర్మ సంగీతం అండ్ అలాగే నరసింహనాయుడు సినిమా కోసం భువన చంద్ర రాసిన పాట. అసలు భువన చంద్ర ఎంత అద్భుతంగా రాస్తాడు. ఈ పాటలో ఎలాగైనా బాలకృష్ణను కూడా మెన్షన్ చేయాలని నందమూరి నాటు బొమ్మ అని రాశాడు. అయినా అప్పట్లో సారన్ని అలాంటి సినిమాలే కదా చేసింది, రైట్? వింటనే ఉండండి రెయిన్బో మ్యాట్నీ ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫార్మ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: రెయిన్బో మ్యాట్నీ షో వింటున్నారు విత్ మీ ఆర్జే స్వాతితో. యూనో తెలుగు సినిమా అంటే టాలీవుడ్ సంగీత రంగంలో ఒక కొత్త యుగం స్టార్ట్ అయింది అంటారు 2000 సంవత్సరంలో. ఈ టైంలో అంటే ట్రెడిషనల్ మెలోడీతో పాటు ఎనర్జెటిక్ బీట్స్, యూత్ఫుల్ ట్యూన్స్, ఫ్యూజన్ స్టైల్ ఇవన్నీ కూడా మిక్స్ చేసి ఒక కొత్త తరం సంగీత దర్శకులు మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అప్పటికే మణి శర్మ, కీరవాణి గారు, ఆర్పి పట్నాయక్ గారు, ఎస్ఏ రాజ్ కుమార్ లాంటి వాళ్ళందరూ సీనియర్లు కంటిన్యూ అవుతున్నా కూడా మన యంగ్ తరంగ్స్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక్కసారిగా టాలీవుడ్ మ్యూజిక్ ఇండస్ట్రీలో ఒక కొత్త ఏమంటారు వైపు స్టార్ట్ అయింది అంటారు. అందులో ఫస్ట్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన యంగ్ తరంగ్ ఎవరు అంటే చెప్పన, 1999లో ఒక సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ఆ సినిమా పేరుతోనే పాపులర్ అయిన మ్యూజిక్ డైరెక్టర్. 2001లో వచ్చిన ఒక సినిమా ఆయనకి మంచి క్రేజ్ ని సంపాదించి పెట్టింది. మరి ఆ సినిమాలోంచి పాట వేస్తున్నాను. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో మీరు గెస్ చేయండి. వెంటనే ఉండండి రెయిన్బో మ్యాట్నీ విత్ మీ ఆర్జే స్వాతితో.

ఆనందం సినిమా నుంచి పాట విన్నారు. ఇనో ఆనందం సినిమాతో అసలు బ్రేక్ సాధించిన మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్, రైట్? మరి ఈ ఆనందం సినిమా సెప్టెంబర్ 28 అనుకుంటా ఈ సినిమా రిలీజ్ అయ్యి 20 ఇయర్స్ 25 ఇయర్స్ అవుతోంది అని చెప్పేసి ఇక్కడ చదివాను. అండ్ ఇక ఆ తర్వాత దేవిశ్రీ ప్రసాద్ వెనక్కి తిరిగి చూసుకోలేదబ్బా. వర్షం, ఆర్యా, నువ్వు వస్తానంటే నేను వద్దంటాను, ఆ బొమ్మరిల్లు, ఇలాంటి సినిమా పాటలతో, అంటే ఇలాంటి సినిమాతో యూత్ని ఆహా అనిపించేశాడు. మొత్తానికి ఏంటంటే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం వింటుంటే ఫుల్ ట్యాపింగ్ డాన్స్ నంబర్స్, రొమాంటిక్ మెలోడీస్, మాస్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి మన డిఎస్పి మ్యూజిక్లో, రైట్? అంతే కదా. మరి డిఎస్పి 2000 ఇయర్లోనే టాలీవుడ్ మ్యూజిక్ని కమర్షియల్గా మార్చేసిన యంగ్ తరంగ్, యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అని పిలుస్తారు డిఎస్పిని. ఇంకా ఇంకా ఇంకా తెలుసుకోవాలి అంటే జస్ట్ స్టే ట్యూన్ విత్ మీ ఆర్జే స్వాతితో ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బో మ్యాట్ని వింటూనే ఉందండి.

కలల దారంలో ఒక్కొక్కటి సాధించడానికి పగలు మరియు రాత్రి ఒకటి కావాలి. కొన్ని మార్పులు అవసరం. మీకోసం మరియు మీ కలల కోసం మేము ఎల్లప్పుడూ మీతో ఉంటాము. ఆశీర్వాద్ గోల్డ్ లోన్, చిన్న రుణాలు పెద్ద కలలు.

0: అద్ది అనమాట దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ 1999 లో ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ లోకి అలా అలా అలా దూసుకుపోయి ఇప్పుడు డిఎస్పి అంటే చాలు, ఒక వైబ్ వచ్చేస్తుంది కదా బాడీలోకి, అందుకే అంటారు వితౌట్ ట్యాపింగ్. అసలు దేవిశ్రీ ప్రసాద్ పాటల్ని అసలు ట్యాపింగ్ లేకుండా విన్నారంటే మీరు మ్యూజిక్ లవర్స్ కారబ్బా. అంతే అంతే 3:34 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో రెయిన్బో మ్యాట్నీ విత్ మీ ఆర్జీ స్వాతితో.
1: FM Rainbow 101.9
0: రెయిన్బో మ్యాథ్ ని వింటున్నారు విత్ మీ ఆర్జేజ్ వాతితో. రైట్, మరి 2000 ఇయర్ లో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ఒక ఒక సునామీని క్రియేట్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అందులో నెక్స్ట్ ఎవరు ఉంటారు అంటే మన మ్యూజిక్ డైరెక్టర్ చెక్ క్రీ. 2000 జగపతి బాబు హీరోగా వచ్చింది అనుకుంటా ఐ థింక్ ఆ సినిమా, బాచీ సినిమా. సో ఈ బాచీ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆ తర్వాత పూరి జగన్నాథ్ అసలు మామూలు డైరెక్టర్ కాదు కదా. మన మరి పూరితో మన చక్రీ కాంబినేషన్, ఇద్దరి కాంబో ఎలా ఉంటుందంటే ఇంకా అల్టిమేట్ ఉంటుంది అనమాట. సో

బిర్యానీ తింటూ అలా నిమ్మకాయ పిండుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుందో, వీళ్ళిద్దరి కాంబినేషన్ కూడా అంతే క్రేజీగా ఉంటుంది అనమాట. అసలు మొత్తానికి ఏంటంటే మన చక్రీ సంగీతం అంటే మాస్, మాస్ అయితే మాస్. అసలు మరి పోనీ మెలోడీలు చేయలేదా చక్రీ అంటే? అసలు ఆయన మాస్ చేస్తే మాస్ ఉంటుంది, మెలోడీ చేస్తే మెలోడీ ఉంటుంది. మరి చక్రీ మంచి గుర్తింపునిచ్చిన సినిమా చక్రీకి ఏంటి అంటే అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి. ఆ సినిమా నుంచి మీకోసం ఈ పాట వింటూనే ఉండండి. రెయిన్బో మ్యాట్నీ ఓన్లీ ఆన్ FM Rainbow 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: సినిమా రిలీజ్ అయినప్పుడు ఎంత మంది లంచ్ కి రా అని పిలవడానికి ఈ పాటను పాడేవాళ్ళు తెలుసా? చక్రి అండ్ కౌసల్య పాడిన పాట విన్నారు ఫ్రమ్ ద మూవీ అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి. ఇక ఆ తర్వాత చక్రి సంగీతం గురించి చెప్పాలి అంటే ఇదే రవితేజతో తీసిన సినిమా ఈడియట్ సినిమా, గుర్తుంది కదా? అంటే తిట్టాలనుకున్నప్పుడు కూడా ఇలా తిట్టే ఉంటారు కదా, నాకు తెలుసు రైట్. ఇక ఆ తర్వాత అల్లు అర్జున్ కి చేసిన ఒక మూవీ, అది దేశం ముదురు. అసలు ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ చాలా ఊళ్ళలో ఫంక్షన్లలో వినిపిస్తాయి. చక్రి అంటే ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది, ఒక స్పెషల్ ఉంటుంది ఆయనకి. ఎందుకంటే ఆయన మ్యూజిక్ డైరెక్టరే కాదు, సింగర్ కూడా. అందుకే ఆయన పాటల్లో ఒక కైండ్ ఆఫ్ ఏమని చెప్పాలి అంటే హార్ట్ పెట్టి పాడతారబ్బా, హార్ట్ ఇచ్చేస్తారబ్బా, జాన్ ఇచ్చేస్తారబ్బా అంటారు కదా. ఎందుకో తెలియదు కానీ చక్రి పాటల్లో అది 100 to 200% కనిపిస్తుంది. కాదంటారా? కాదనలేరు, ఎందుకంటే ఆయన పాటలు అలాగే ఉంటాయి. ఇంకా బోల్డని కబుర్ల కోసం వింటూనే ఉండండి రెయిన్బో మ్యాట్నీ ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో.
1: When the drums beat at Bonaloo, when the verses of Dasarathi echo, when the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telangana. This is Telangana, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telangana, where Telangana lives on radio.
2: FM Rainbow 101.9.

0: రెయిన్బో 101.9
1: 347 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు రెయిన్బో మ్యాట్నీ విత్ మీ ఆర్జే స్వాతితో. 2005 లో మరో కొత్త మ్యూజిక్ తరంగం ఎంట్రీ ఇచ్చింది టాలీవుడ్ లోకి. 2005 లో పోతే పోని అని అనుకున్నాడేమో తెలీదు, అంటే పోతే పోని అనే సినిమాతో వచ్చాడులేండి. సో పోతే పోని అనే సినిమాతో అడుగుపెట్టి 2007 సెన్సేషన్ క్రియేట్ చేసిన శేఖర్ కమ్ముల సినిమా ఏంటది హ్యాపీ డేస్తో ఒక సంచలనాన్ని క్రియేట్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్, ఆ తర్వాత కొత్త బంగారు లోకం అండ్ ఆ తర్వాత లీడర్ లాంటి సినిమాలు ఆయన సంగీత సారథ్యంలో వచ్చాయి. అసలు మిక్కీ సంగీతం అంటే ఒక సోల్ఫుల్ మెలోడిక్ అండ్ ఒక ఇంక్ బీట్ ఉంటుందబ్బా అందులో కాదా? అవును కదా, రైట్. ఇంకా ముఖ్యంగా ఏంటంటే మిక్కీ సంగీతం ఎక్కువగా యూత్ని అట్రాక్ట్ చేసింది, కాలేజీ పిల్లల్ని అట్రాక్ట్ చేసింది. అందుకే నంది, ఫిల్మ్ఫేర్ ఇవన్నీ అవార్డులు ఆయనను వరించాయి. మరి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ కంపోజ్ చేసిన సినిమా లీడర్ అనుకున్నాం కదా, లీడర్లో ఈ పాట ఎంతమందికి గుర్తుంది? అది మన ఫేవరెట్ యాంకర్ ఉదయ్ భాను డాన్స్ చేసిన పాట కదా, వింటారా? వినేసేయండి.

మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బోలో రెయిన్బో మ్యాట్నీ 354 అండ్ స్టూడియో క్లాక్. ఇక ఆ తర్వాత ఇస్థమన్, శేఖర్ చంద్ర, సాయి కార్తీక్, హ్యారీస్ జయరాజ్ వీళ్ళందరూ, అంటే హ్యారీస్ జయరాజ్ 2001 లోనే వచ్చారు, ఇక కళ్యాణ్ మాలిక్ 2003లో వచ్చారు. ఇంకా వీళ్ళందరి గురించి మాట్లాడదాం నెక్స్ట్ టైం, రైట్? నెక్స్ట్ వీక్లో మళ్ళీ కలుద్దాం. మరి ఈ యంగ్ తరంగా మళ్ళీ మన మికీ జీ మేయర్ అంటే సరే, అంటే ఒక కాలేజ్ యూత్ని వీళ్ళని నిజంగానే, అంటే ఆ కాలేజ్ యూత్కి సరిపోయే విధంగా, హార్ట్ని టచ్ చేసే విధంగా ఆయన బీట్ ఉండేదన్నమాట. అందులో సెన్సేషన్ క్రియేట్ చేసిన మరో సినిమా కొత్త బంగారు లోకం. కొత్త బంగారు లోకంలో సినిమా పాటలన్నీ కూడా బాగుంటాయి కదా, మరి ఆ సినిమాలోంచి పాట మీ అందరి కోసం. అండ్ టైం కూడా అయిపోతుంది, మరి 4 గంటలకి రెయిన్బో వార్తల ముఖ్యాంశాలు కూడా వినొచ్చు. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు, అస్సాంలోని నాగావ్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తమిళనాడులో మధురాంతకం, ధరాపురం, పుదుచ్చేరిలో తట్టాంచవాడి, పశ్చిమ బెంగాల్లో రెజీనగర్, నందిగ్రామ్ అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు శుక్రవారం.

వారం చేపడతారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని సంస్కరించడంలో విఫలమైతే ఎదురయ్యే పరిణామాలపై ఐరాసా సెక్రటరీ జనరల్ ఆంటోనియో గూటెరస్ సభ్య దేశాలను హెచ్చరించారు. నిలిచిపోయిన సంస్కరణ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లాలని కూడా గూటెరస్ సభ్య దేశాలను కోరారని డిప్యూటీ ప్రతినిధి ఫర్హాన్ హక్ తెలిపారు. కరీంనగర్ శ్రీ మహాశక్తి దేవాలయంలో ఈ నెల 11 నుంచి 20 వరకు దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పర్యవేక్షణలో ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 10 రోజుల పాటు వివిధ రూపాల్లో అమ్మవారి దర్శనం, అన్నదానం, దాండియా వంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆలిండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్పర్సన్ మధు యాష్కి గౌడ్ ఢిల్లీలో రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాల నిపుణులను ఏకం చేసి పాలసీ మేకింగ్, దేశ నిర్మాణంలో వారిని భాగస్వాములను చేసేందుకు 6 నెలల్లో స్థానిక స్థాయి కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 3 ఎన్నికల కమిషనర్ల సమ్మతి లేకుండా ఎస్ఐఆర్పై నిర్ణయాలు తీసుకున్నారనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ, ఇండీ కూటమి నేతలు ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ విధానంపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ నగరంలో తాగునీటి నాణ్యతపై ప్రచారంలో ఉన్న వీడియోలోని నమూనాలు భూగర్భ జలాలకు సంబంధించినవేనని, జలమండలి సరఫరా చేసే శుద్ది చేసిన నల్లాల నీరు కాదని అధికారులు స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 4 రోజుల పాటు అట్టహాసంగా జరిగిన రాష్టస్థాయి బాలబాలికల కబడ్డీ పోటీలు నిన్న రాత్రి ముగిశాయి. ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో బాలుర విభాగంలో నల్గొండ జిల్లా జట్టు వనపర్తి జట్టు జట్టుపై 46-30 పాయింట్ల తేడాతో విజయాన్ని సాధించింది. ఉత్తరప్రదేశ్ నుంచి రానున్న రాజ్యసభ ఎన్నికల కోసం బీజేపీ 8 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ధరంపాల్ సింగ్, రాధాకాంత్ ఓజా, ప్రకాష్ పాల్, విద్యాసాగర్ సోంకర్, గోపికృష్ణ పాండే, ప్రియాంక సింగ్ రావత్, రామ్ ప్రతాప్ సింగ్ చౌహాన్, శృతి గంగ్వార్లను పార్టీ బరిలోకి దించింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి ఈ సాయంత్రం 5 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలను వినవచ్చు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల మయం. రైట్, మరి టైం అవుతుంది స్టూడియో క్లాక్ లో 4 గంటలు దాటి 4:44 అరే వా, సో వాట్ ఎ టైమింగ్ కదా. సో ఇట్లా ఈ మధ్య కాలంలో ఇట్లా టైం కరెక్ట్ గా అన్ని నంబర్లు సేమ్ సేమ్ వస్తే ఏందో అవుతుంది అనుకుని అందరూ అనుకుంటూ ఉన్నారు. మీకు కూడా తెలిసే ఉంటుంది, మీరు కూడా చూసే ఉంటారు కదా. ఎనీ హౌ, మరి 4 అయింది, మరి ఈ పొద్దు ఈ సాయంత్రం రోజు ఏం మాట్లాడుకుందాం చెప్తాను. ఓ మాట చెప్తాను, చందమామ రావే జాబిల్లి రావే అంటూ అందని చందమామని అద్దంలో చూపిన అమ్మ లాలన మనది. అవునా, మరి చందమామ ఇదిగో జాబిల్లి ఇదిగో అంటూ చంద్రునిపై కాలు మోపిన పరిశోధన కూడా మనదే. హే, కాలర్ ఎగరేసుకోండబ్బా. మనిషి అంతరిక్షంలోకి వేసిన తొలి అడుగు అంతరిక్ష యుగానికి నాంది పలికింది అంటారు. మరి ఆ శాటిలైట్ ప్రయాణం వెనుక సైన్స్ ఉంది, పరిశోధన ఉంది, డేటా ఇవన్నీ ఉన్నాయి. ఆ ప్రయోగాల వెనుక ఉన్న స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 10 వరకు అంత

అంతర్జాతీయ అంతరిక్ష వారోత్సవాల్ని సెలబ్రేట్ చేస్తారు, వరల్డ్ స్పేస్ వీక్. మరి వరల్డ్ స్పేస్ వీక్ 2026 ప్రతి సంవత్సరం ఒక థీమ్తో సెలబ్రేట్ చేస్తారు. ఈ సంవత్సరం థీమ్ ఏంటో తెలుసా? రాకెట్ విప్లవం, రాకెట్ రెవల్యూషన్. అంతా సరే స్వాతి, మరి ఈ అంతరిక్ష ప్రయోగాలు, పరిశోధనలు ఇవన్నీ ఎంతవరకు మనకి అర్థమవుతాయి? అంటే ఒక కామన్ మ్యాన్కి ఎలా అర్థమవుతాయి? ఎప్పుడైనా ఆలోచించారా? పోనీ ఎవరినైనా అడిగారా? కదా, అడగలేదు. ఏదో జరుగుతోంది ప్రపంచంలో అని అనుకుంటాం. మరి ఆ విషయాలన్నీ తెలియజేయడానికి ఈరోజు ఈ పొద్దు మన రెయిన్బో స్టూడియోలో ఒక గెస్ట్ అయితే ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి? స్టేట్ యూన్టు ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. హలో, మరి ఆ గెస్ట్తో మీరు మాట్లాడే ఛాన్స్ కూడా ఉంది. చెప్పైనా, మరి మీరు ఆ గెస్ట్తో మాట్లాడాలి అంటే కాల్ కూడా చేయొచ్చు. సో ట్యూన్ చేసేసేయండి 101.9 విత్ మీ ఆర్జే స్వాతితో అండ్ ఆర్ గెస్ట్. గెస్ట్ ఎవరు ఎవరు ఎవరు ఎవరు చెప్తాగా?

వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో. మరి వరల్డ్ స్పేస్ వీక్ సందర్భంగా ఈరోజు మనతో ఉన్నారు ఇస్రో టీమ్ ఎక్సలెన్స్ అవార్డు విన్నర్ అండ్ అలాగే సైంటిస్ట్ జీ అండ్ గ్రూప్ హెడ్ శాటిలైట్ డేటా ఎవల్యూషన్. 32 ఇస్రో పరిశోధనా రంగంలో అనుభవం, అలాగే 4 సంవత్సరాల పాటు ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీలో కూడా పనిచేసిన అనుభవం. శ్రీమతి శాంతి బసవరాజ్ గారు మనతో ఉన్నారు, మాట్లాడతాం. మేడం నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ రెయిన్బో స్టూడియో. మరి ఈ పొద్దు మా ప్రోగ్రామ్ పేరు ఈ పొద్దు, మరి ఈ వీక్ అంతా కూడా మనం వరల్డ్ స్పేస్ వీక్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అయితే వరల్డ్ స్పేస్ వీక్ కి వెళ్లే ముందు మీ అనుభవం చూస్తే నిజంగా లిజనర్స్ మేడంని నేను ఇక్కడ చూస్తున్నాను, మరి మేడం అనుభవం ఏమో 32 ఏళ్ళు

0: ఇస్రోలో అండ్ అలాగే 4 సంవత్సరాల పాటు ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీలో అస్సలు అలా అనిపించట్లేదు, బట్ అనుభవం మాత్రం చాలా పెద్దది. విషయాలన్నీ కనుక్కుందాం. ఓకే, మరి చెప్పండి మామ్, అంటే ఈ అంతరిక్ష పరిశోధనలో మీకున్న అనుభవం అలాగే మీ ప్రయాణం గురించి చెప్పండి.
1: ముందుగా మన శ్రోతలందరికీ మన వరల్డ్ స్పేస్ వీక్ సందర్భంగా శుభాకాంక్షలు. మరి మంచి టాపిక్ తీసుకున్నారు స్వాతి మీరు. స్పేస్ అనేది మనం జనరల్లీ వింటూ ఉంటాం, రాకెట్ టెక్నాలజీ అని. మీరు కరెక్ట్గా రాకెట్ టెక్నాలజీ అంటే ఏంటో తెలుసుకుందామన్నారు. దానికంటే రాకెట్ టెక్నాలజీ తెలుసుకోవటం అనే దానికంటే ముందు, యాక్చువల్లీ రాకెట్ టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ మనకి ఎలా ఉపయోగపడుతుంది, అసలు ఉపయోగపడుతుందా లేదా, మనం ఎంతవరకు వాడుకుంటున్నాం దాన్ని, ఇట్లాంటివి మనము ఇప్పుడు డిస్కషన్ లో తెలుసుకుందాము.
0: ఓకే, అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు అంతరిక్ష ప్రయోగాలు, రాకెట్ ప్రయోగాలు ఇవన్నీ ఏంటంటే లాంచింగ్ టైంలో బ్రేకింగ్ న్యూస్లు, పెద్ద పెద్ద ఆర్టికల్స్ ఇవన్నీ చూస్తూ ఉంటాం. సో ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి, కానీ ఈ పరిశోధనలు ఒక కామన్ మ్యాన్కి అసలు ఎంతవరకు ఉపయోగపడతాయి?
1: నిజంగా మీరు చెప్పింది కరెక్టే. రాకెట్ మీరు లాంచ్ నుంచి కౌంట్ డౌన్ మొదలెట్టిన దగ్గర నుంచి 10 సెకండ్స్, 9 సెకండ్స్, అలా సెకండ్స్, మిల్లీ సెకండ్స్ లో చెప్తూ చెప్తూ రాకెట్ లో అలా మంట అంటుకుని అలా పైకి వెళ్తుంటే, మనం అందరం కింద నుంచి క్లాప్స్ కొడుతూ ఉంటే ఎంత బాగుంటుంది కదా. కానీ మీరు, ఇది మనమందరం చేసే పని.
0: అవును,
1: లోపల ఇస్రోలో కానీ ఎనీ స్పేస్ ఏజెన్సీస్, మన స్పేస్ సెంటర్ ఇండియాకి సంబంధించి ఇస్రో అనే ఉన్నది ఏజెన్సీ, బట్ నో గ్లోబల్లీ ఆల్సో చాలా చాలా దేశాలు ఈ స్పేస్ టెక్నాలజీలో ముందుకెళ్తూ ఉన్నాయి, వాళ్ళు కూడా స్పేస్ ఏజెన్సీస్ ఉంటాయి. సో యాక్చువల్లీ ఆ రాకెట్ రియలైజ్ చేసిన వాళ్ళు కానీ, ఫర్దర్ దాని ప్రోగ్రామ్ని ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు కానీ, ఆనంద బాష్పాలే ఆనంద బాష్పాలు వస్తాయి. సో మనము క్లాప్స్ కొట్టి మనం జాయ్ఫుల్గా ఉంటుంది, మనకి రాకెట్ వెళ్తుంటే జాయ్ఫుల్గా ఉంటుంది, అదేదో సాధిస్తుంది అని అనుకుంటాం. కానీ అంతకుముందు పంపించిన రాకెట్లు, పంపించబోయే రాకెట్లు అన్నిటినీ మనం అదృశ్యంగా వాడేసుకుంటున్నాం. ఎంతవరకు వాడుకుంటున్నాం, ఎలా వాడుకుంటున్నాం, అసలు ఇదా ఇప్పుడు మనం డిస్కస్ చేస్తే తెలుస్తుంది, ఓ ఇంత వాడుకుంటున్నామా మనము తెలియకుండా,
0: అంటే
1: ఇంత మనలో కలిసిపోయిందా ఈ స్పేస్ టెక్నాలజీ అని మీరే ఆశ్చర్యపోతారు.
0: అంటే జనరల్ గా అంటే శాటిలైట్ టెక్నాలజీ అనేది అంటే లైక్ ప్రపంచ భౌగోళిక స్థితులు లేదంటే దేశాల మధ్య ఉన్న పరిస్థితుల అంచనాని సూచిస్తాయి అనేది ఒక ఏమంటారు అందరికీ తెలుసున్న ఒక విషయం. కానీ ఒక కామన్ మ్యాన్ డైలీ లైఫ్ లో కూడా ఈ శాటిలైట్ టెక్నాలజీ అనేది ఉందా మనకు, అంటే ఉందా, అసలు ఉపయోగపడుతుందా, దాని గురించి చెప్పండి.
1: ఇప్పుడు మీరు చెప్పినట్టు భౌగోళిక పరిస్థితులు అని అన్నారు. యాక్చువల్లీ సైన్స్ ఈజ్ బియాండ్ పొలిటికల్ రీజన్స్ ఆర్ ది భౌగోళిక పరిస్థితులు, జియోగ్రఫీ. అందులో ఒకసారి మీరు స్పేస్ లోకి వెళ్ళిపోయారంటే ఏరియల్ డిస్టెన్స్, ఏరియల్ ఫ్లయింగ్ ఈజ్ ఇంకా దేశాల మధ్యన విభజించుకుని పంచుకొని వాటిని కంట్రోల్ తీసుకుంటున్నాయి. ఒక్కసారి స్పేస్ లోకి వెళ్ళిపోయారంటే ఇవన్నీ నల్లిఫైడ్గా ఉంటాయి. సైన్స్ అనేది యాక్చువల్లీ ఏంటంటే ఏ దేశం ముందుకెళ్ళినా ఆ సైన్స్ యొక్క ఫ్రూట్స్ మనం అందరం కూడా వాడుకుంటున్నాం. సో ఇప్పుడు మనము చిన్న విషయం చెప్తాను స్వాతి, మీకు ఒక ఫోన్ ఇప్పుడు మీ చేతిలో ఉంది, ఆర్ మీరు కాల్ చేయొచ్చు అని చెప్పారు ఎవరికో, కాల్ చేసే వాళ్ళు కూడా ఐ ఇమాజిన్ ఓన్లీ, ఇప్పుడు టెలిఫోన్స్ ఎవరు వాడలేదు, మొబైల్ ఇది ట్రెడిషనల్ కన్వెన్షనల్ ఫోన్ మొబైల్ ఓన్లీ, మొబైల్ టక్మని లిఫ్ట్ చేస్తాము కాల్ చేసేస్తాము. సో దట్ ఈస్ ఇన్వాల్వ్ లాట్ ఆఫ్ శాటిలైట్ కమ్యూనికేషన్. సో మనకి తెలిసి తెలియకుండా డైలీ మనము చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా వాడుతున్నాం. అది కాక రిమోట్ ఏరియాస్లో కూడా దెర్ ఈజ్ అ టెలిమెడిసిన్, టెలి ఎడ్యుకేషన్. పాతకాలంలో మీ ఆకాశవాణి ద్వారా కొంత ఏదైతే ఇంటరాక్షన్స్ ఉండేవో అవి కొంత లిమిటెడ్గా ఉండేవి. ఇప్పుడు మనం ఏదైతే కమ్యూనికేషన్ శాటిలైట్లో ఎక్కువ ఎక్కువ మనము రిసోర్సెస్ డిప్లాయ్ చేయటం మొదలు పెట్టామో, మీరే చూస్తున్నారు వందల టీవీ ఛానల్స్, హండ్రెడ్స్ ఆఫ్ ఛానల్స్ ఇండియాలోనే లిమిటెడ్ అనుకుంటే గ్లోబల్లీ. సో యు ఇమాజిన్ హౌ మెనీ శాటిలైట్స్ ఆర్ రియల్లీ ఫంక్షనింగ్ ఇన్ ద స్పేస్, విచ్ ఈస్ నాట్ ఏ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్. సో అక్కడ ఫంక్షన్ చేస్తూ ఎంత మంది సపోర్ట్ చేస్తున్నాయి అనే దాని గురించి మనము కూడా ముందు ముందు డిస్కస్ చేసుకోవచ్చు.
0: తప్పకుండా మామ్. అండ్ అంటే మనం మాట్లాడుకున్నప్పుడు లైక్ ఏంటంటే క్రాప్ ఇన్సూరెన్స్, అలాగే ఫ్లడ్స్, స్మార్ట్ క్రాపింగ్ ఇలాంటి కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం, అవన్నీ కూడా మన లిజనర్స్ కి చెప్దాం. సో వెల్ మై డియర్ లిజనర్స్, మరి ఇక్కడ మనకు ఇస్రో టీమ్ ఎక్సలెన్స్ అవార్డు విన్నర్ శ్రీమతి శాంతి బసవరాజ్ గారు, ఇస్రో రిటైర్డ్ సైంటిస్ట్ మనతో ఉన్నారు ఈరోజు మన రెయిన్బో స్టూడియోలో. మరి మీరు కూడా ఈ శాటిలైట్కి అంటే శాటిలైట్ నాలెడ్జ్కి సంబంధించి, స్పేస్కి సంబంధించి మేడంతో మాట్లాడాలి అనుకుంటే మాత్రం ఈ ఛాన్స్ మిస్ అవ్వకండి. డూ కాల్ మీ.

1042323 4821 2323 00 ఆర్ 2970 4715 ఈ నంబర్లీ కాల్ చేస్తే మామ్తో మాట్లాడచ్చు. లేదు మీరేదైనా క్వశ్చన్ అడగాలి క్వశ్చన్ చేయాలి అనుకుంటే వాట్సాప్ కూడా చేయొచ్చు 0402323 4822. డోంట్ మిస్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. రైట్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

పాటలో ఒక లైన్ ఉంది, విన్నారా? కాలాన్నే తిరిగి మనం వెనక్కి తోద్దామా అని చెప్పేసి అంటారు. అది వాళ్ళకి బాగుంటుంది, కానీ కాలానికి ఎదురెళ్ళి అంటే ఒక చిన్న విశ్వం మీద, అంటే ఒక మనిషికి విశ్వం అనేది చాలా చిన్నగా ఉంటుంది, ఒక అపరిమితమైన లోకం అనొచ్చు, అవునా? మరి ఆ వింత లోకాన్ని అన్వేషించాలి అనే మానవుడి అనంత ఆకాంక్షకి 1957 అక్టోబర్ 4 అప్పటి సోవియట్ యూనియన్ ప్రయోగించిన స్పుత్నిక్ 1 అధికారికంగా అంతరిక్ష యుగం అనేది స్టార్ట్ అయింది. ఇక ఆ తర్వాత జరిగిన ప్రయోగాలు, పరిశోధనలు అసలు ఎన్నెన్నో కదా. అసలు

0: నుంచి అంటే మానవుడు ఎక్కడి నుంచి ఎంత వరకు ఎదిగారు అని చూసుకుంటే నిజంగా ఇదంతా మనం సాధించిందే. ఐ మీన్ స్పేస్, ఇక్కడ ఉన్నారు కదా మేడం ఉన్నారు. మ్యామ్ చెప్పండి, ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం అంటే ఒక కామన్ మ్యాన్కి ఎలా ఉపయోగపడుతుంది టెక్నాలజీ అనే దాంట్లో, ఈ క్రాప్ ఇన్సూరెన్స్ అండ్ ఫ్లడ్స్కి సంబంధించిన విషయాలు కావచ్చు, ఇంకా వెదర్ ఇన్ఫర్మేషన్ అంటే ఫోర్కాస్టింగ్, ఇవన్నీ కూడా అంటే ఎలా వాటిని మీరు అంటే ఎలా చేస్తారు, ఏంటి అసలు కామన్ మ్యాన్కి అది ఎలా అర్థమవుతుంది?
1: మంచి క్వశ్చన్ స్వాతి. ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా కమ్యూనికేషన్ సాటిలైట్స్, నెట్వర్క్ లో మొబైల్ సిగ్నల్స్ ఇస్తాయి అనుకుందాం, బ్రాడ్ గా వన్ ఆఫ్ ద వన్ పర్పస్. ఇప్పుడు మనం మీరు అడిగిన ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద రిలేటెడ్ గా అడుగుతున్నారు మీరు,
0: అలాగే సైక్లోన్స్
1: డిజాస్టర్ మేనేజ్మెంట్, వీటికి సంబంధించి మన టెరైన్ మీద, ల్యాండ్ టెరైన్స్ మీద న్యాచురల్ రిసోర్సెస్ చాలా ఉన్నాయి.
0: ఓకే,
1: సో లైక్ వాటర్ అనుకోండి, ఎర్త్, సాయిల్, టెరైన్స్, లైక్ ఎనీ అదర్ థింగ్, ఆర్ మ్యాన్ కైండ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రిసోర్స్, సెటిల్మెంట్స్, స్ప్రాడింగ్, ఇవన్నీ. సో ఇవన్నీ స్టడీ చేయడానికి మీరు ఒకసారి ఆ ప్రదేశానికి వెళ్ళి చూసుకున్నారనుకోండి, అది అది కూడా రిమోట్ సెన్సింగే, బికాస్ మీరు కళ్ళతో చూస్తున్నారు, డిస్టెన్స్ నుంచి చూస్తున్నారు, టచ్ లేని ప్రదేశం. ఇప్పుడు మంచి కొండ దగ్గరికి వెళ్ళారు, డిస్టెన్స్ అది కూడా యువర్ ఆల్సో, యువర్ ఐస్ ఆర్ ఆల్సో డూయింగ్ రిమోట్ సెన్సింగ్. బట్ ఇక్కడ మన శాటిలైట్ ద్వారా ఏం సాధిస్తున్నామంటే అది రిపీటెడ్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. సో దట్ ఈ రిపీట్ అబ్జర్వేషన్ వల్ల మనకు ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే అది నిన్న ఎలా ఉంది, రేపు ఎలా ఉంది, చేంజ్ డిటెక్షన్. నిన్న రేపు అని అంటే బిఫోర్ ఈవెంట్, ఆఫ్టర్ ఈవెంట్. సపోజ్ ఫ్లడ్ వచ్చింది, ఫ్లడ్ కి ముందు అసలు అది ఎలా ఉంది, ఎంత వాటర్ ఉంది, తర్వాత ఫ్లడ్ అయినాక ఎన్ని క్రాప్స్ ఎస్టిమేషన్ లో ఈ ఫ్లడ్ ఇనండేషన్ అయిపోయి మట్టి పాడైపోయి లేకపోతే సోలినేట్ అయిపోయి ఇలా అయిపోయినాయి, ఆర్ అదర్వైజ్ వెదర్ ఉంది అనుకోండి. ఇప్పుడు మీరు గూగుల్ చూసుకోండి, మీకు వస్తుంది ఈ రోజు రెయిన్ ప్రిడిక్షన్, సో అండ్ సో ఆకాశవాణి రెయినింగ్, నాట్ రెయినింగ్, ఆర్ డిగ్రీస్ ఇన్ టెంపరేచర్ అంత అనేది. ఇది మనకి ఇక్కడ ఖైరతాబాద్ లోనే కాదు, పోనీ ఇక్కడ ఒక ఇన్స్ట్రుమెంట్ పెట్టి మేనేజ్ చేసుకున్నాం అనుకో, ఎవ్రీవేర్ ఇట్ ఈస్ కమింగ్ లైక్ నో ఎంటైర్ ఇండియా అనుకోండి, ఆర్ గ్లోబల్ అనుకోండి, యూఆర్ గెటింగ్ దట్ ఇన్ఫర్మేషన్. ఇవన్నీ కూడా మీకు వెదర్ సాటిలైట్స్ ద్వారా, రిమోట్ సెన్సింగ్ సాటిలైట్స్ ద్వారా పాసిబిలిటీ ఉంటుంది. ఇట్స్ నాట్ సో సింపుల్, బట్ ఇన్ఫర్మేషన్ ఇస్ సో సింపుల్ బికాస్ మనందరం కామన్ మ్యాన్ లాంటి వాళ్ళందరికీ అర్థమైపోతుంది ఈ రోజు వర్షం వస్తుంది రాదు, ఇప్పుడే ఆకాశవాణి వార్తల్లో కూడా
0: చెప్పారు,
1: నేను వింటున్నాను, అది మీరు చెప్పారు ప్రిడిక్షన్ ఎట్లా చెప్పారు అవి. దానికి వెదర్ ఫోర్కాస్టింగ్ సాటిలైట్స్ ఉంటాయి అన్నమాట, అవి వెదర్ మోడల్స్ ఉంటాయి. ఇప్పుడు సాటిలైట్స్ పైన ఎంత పనిచేస్తాయో దాని డేటా తీసుకుని వచ్చి కింద మనం గ్రౌండ్ సెగ్మెంట్ అంటారు, లేకపోతే గ్రౌండ్ స్టేషన్స్ అంటారు, అంతా ఎనాలిసిస్. ఇప్పుడు ఎనాలిసిస్ అంతా కొంచెం మీకు ఏఐ టెక్నాలజీ అవి ఇవి కూడా కొత్త వస్తున్నాయి, ఇది రాని ముందు కూడా దేర్ ఆర్ మ్యాథమెటికల్ మోడల్స్, స్టాటిస్టికల్ మోడల్స్ బట్టి వెదర్ ప్రిడిక్షన్, సైక్లోన్, మీకు సైక్లోన్ ఐ వస్తుంది, ఇవన్నీ ఒక సాటిలైట్ ద్వారా రావు, నాలుగైదు సాటిలైట్స్ మనం జోడించి తీసుకోవటం వల్ల వస్తుంది. ఇప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ అని ఇప్పుడు
0: మాట్లాడారు,
1: క్రాప్ ఇన్సూరెన్స్ కమ్స్ ఇన్ టు పిక్చర్ వెన్ యువర్ క్రాప్ గాట్ సాయిల్డ్, ఆర్ వెన్ క్రాప్ ఈస్ ఫెయిల్డ్ డ్యూ టు డ్రాట్ గానీ, మీరు వరదల వల్ల గానీ, క్షామం వల్ల గానీ మీకు క్రాప్ పాడైపోయింది అనుకుంటాను, దానికి మాకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడం, లేదా గవర్నమెంట్ మీకు కాంపెన్సేషన్ ఇవ్వడం, ఇట్లాంటివి ఉంటాయి. ఇవన్నీ కూడా గ్లోబల్లీ ఆర్ ఇన్ ఏ వాస్ట్ స్కేల్ సాటిలైట్ సెన్సింగ్ ఇమేజెస్ ద్వారా ఇట్ ఈస్ చాలా పాసిబుల్, లైక్ ఎస్టిమేషన్స్ ఆర్ ఈజీ ప్రీ అండ్ పోస్ట్ ఈవెంట్. సో దాని డిజాస్టర్ కూడా అంటారు. ఇవి ఇవి సాటిలైట్స్, రిమోట్ సెన్సింగ్ సాటిలైట్ విభాగానికి వస్తాయి. నేను యాక్చువల్లీ పనిచేసింది రిమోట్ సెన్సింగ్ సాటిలైట్
0: విభాగం,
1: అదే సెన్సర్స్ ఒకసారి మనం లాంచ్ చేసినాక మినిమం 3 ఇయర్స్ వి డిజైన్ ఫర్ దెమ్ టు వర్క్ దేర్. బట్ నో, అవర్ మెంటాలిటీ ఇస్ టు మేక్ ఇట్ మోర్ ఎక్స్ప్లాయిట్ మోర్ వాట్ ఎవర్ బెస్ట్. సో అది కొంచెం కొద్దిగా డీగ్రేడ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మన ఇంట్లో కొన్న మొబైల్ ఆర్ మన ఇంట్లో కొన్న డెస్క్ టాప్ సిస్టమ్ ఆర్ ఎనీథింగ్ ఆర్ స్పీకర్ సిస్టమ్, సో అదొక 1 ఇయర్ లో ఇట్ గివ్స్ స్టార్టింగ్ గివింగ్ నాయిస్, గెట్టింగ్ హీటెడ్ అప్ అండ్ ఆల్. మీరు ఇమాజిన్ చేసుకోండి, ఒకసారి మనం సాటిలైట్ ని పంపించేసినాక అది 800 కిలోమీటర్స్ పైన, 36,000 కిలోమీటర్స్ పైన అన్ఫేవరబుల్ వెదర్ కండిషన్స్, యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ దట్ నో ద మైనస్ టెంపరేచర్స్, వాట్ ఈస్ హ్యావింగ్ సోలార్ ఫ్లెక్స్, సోలార్ ఫ్లేమ్స్, ఇవన్నిట్లో కూడా చాలా కష్టపడి ఆ ఎలక్ట్రానిక్స్ పనిచేయాలి, బేసిక్స్ ఎలక్ట్రానిక్స్ ఆర్ సమ్ మెటీరియల్, సో అది అక్కడ పనిచేయాలి. సో అది అందుకుని కొద్ది కొద్దిగా డిగ్రేడేషన్స్ ఉన్నా మనం ఏం చేస్తామంటే గ్రౌండ్ లో డిగ్రేడేషన్స్ ఒక క్యాలిబ్రేషన్ ప్రాసెస్ అని ఎస్టిమేట్ చేసి కాంపెన్సేషన్ చేసి ఆ ఇమేజ్ వాడుకుంటుంటాం. సో ఒక 10 ఏళ్ళ ఇమేజ్ అనుకోండి, ఇప్పుడు మన దగ్గర

1964లో మనము స్టార్ట్ చేసాం. యాక్చువల్లీ మనము లేట్ గా స్టార్ చేసాం. ఇందాక మీరు చెప్తున్నారు 1957 స్పుత్నిక్ లాంచ్ చేసి ఉండొచ్చు ఆ టైంలో. కాబట్టి దీనికి ఫ్రేమ్ వర్క్, గ్రౌండ్ వర్క్ ఒక 10 ఏళ్ల ముందు నుంచి జరుగుతూ ఉండొచ్చు. అప్పట్లో ఉండే మన కమ్యూనికేషన్ నెట్వర్క్స్ లేక మనకు తెలియక

0: 28లో ఫస్ట్ శాటిలైట్ వెళ్ళాలి అని.
1: ఓకే
0: దీనికి ముందు మనం 2005 2010 ప్రిపరేడ్నెస్ చిన్న చిన్న మాడ్యూల్, ఇప్పుడు గగనయాన్ అంటే ఏంటి, మనం ఒక శాటిలైట్ ని పైకి పంపించి దాన్ని ఆర్బిట్ లో పెట్టి ఒక 3-4 డేస్ అయినాక, ఇది హ్యూమన్ రేటెడ్ సిస్టమ్, మనము వ్యోమనాట్స్ కూడా వెళ్తారు మనం.
1: అవును.
0: సో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని జాగ్రత్తగా కిందకి తీసుకురావాలి, రీహాబిలిటేషన్ చేయాలి. కాంట్ ఎఫర్ట్ టు డూ ఎనీ మిస్టేక్ ఆర్ ఎనీ లాస్ ఆర్ ఎనీ కాంప్రమైజ్.
1: మామ్, ఒక చిన్న డౌట్ ఏంటంటే, మీరు ఇప్పుడు అన్నారు కదా, సో ప్రీ అండ్ పోస్ట్ ఎస్టిమేషన్ చేస్తారు రిమోట్ సెన్సింగ్ ద్వారా అని చెప్పేసి, ఎప్పుడు కూడా న్యూస్లో సైక్లోన్ అవి వచ్చే ముందు చేపలు పట్టేవాళ్ళు, ఫిషర్మ్యాన్స్ చేపలు పట్టడానికి వెళ్ళొద్దు అని చెప్తారు. మరి ఇదే రిమోట్ సెన్సింగ్ని యూజ్ చేసి పలానా ప్లేస్లో చేపలు ఎక్కువగా ఉన్నాయి, ఈరోజు మీరు వెళ్ళొచ్చు అని చెప్పే అవకాశం ఉండిందా?
0: యా, ఇది కూడా మంచి ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్. సో మన జాలర సోదరులందరికీ లేకపోతే ఫిషరీస్ డిపార్ట్మెంట్కి చాలా ఇన్ఫర్మేషన్ ఇది. సో మనం ఏం చేస్తున్నామంటే, ఇది ఆఫ్ లేట్ మనం 2009 దగ్గర నుంచి మోడల్స్ డెవలప్ అయినాయి దీనికోసం. ఓషన్ శాటిలైట్ అని ఒక శాటిలైట్ ఉంది, అది ఇండియన్ ఓషన్ ని మీకు 2 డేస్లో కవర్ చేస్తుంది. ఎవ్రీ 2 డేస్కి మీకు కవర్ అవుతుంది. మనం ఏం చేస్తామంటే, చేపలు అనేది మన మెరైన్ ఎక్వా మెరైన్ రిసోర్స్ అది, అండ్ మనకి ఫేవరబుల్ ఫుడ్ కూడా, స్టేబుల్ ఫుడ్ అని చెప్పొచ్చు చాలా మందికి. దాన్ని కనిపెట్టడానికి కూడా అంటే ఇండైరెక్ట్ గా ఇది చేప, మీకు ఇమేజ్ లో ఇక్కడ చేప ఉంది అనేది కనిపించదు. మనం డెరివేటివ్ మోడల్స్ లో వెళ్తాం అనమాట. చేపలు ఎప్పుడు ఎక్కువ ఎక్కడికి ఉంటాయి, వాటికి ఫుడ్ ఉన్న చోట ఉండే పాసిబిలిటీ, ఫేవరబుల్ టెంపరేచర్స్ ఉండాలి వాటికి. అన్ని టెంపరేచర్స్ అన్ని హై కరెంట్స్ లో సర్వైవ్ కావు. సో ఫేవరబుల్ కరెంట్స్, ఫేవరబుల్ టెంపరేచర్స్ ఉండి మీకు ఫేవరబుల్ గా దాని ఫుడ్ ఉన్న చోట చేప ఉండే అవకాశం ఉంటుంది. సో మన శాటిలైట్స్ ద్వారా ఇప్పుడు గ్లోబల్లీ కూడా ఈ మోడల్స్ త్రూ ఉన్నాయి. మన ఇండియన్ సిస్టమ్స్ ద్వారా కూడా ఏంటంటే, ఈ శాటిలైట్ ఓషన్ సాట్ 2, ఓషన్ సాట్ 3, సిరీస్ ఆఫ్ శాటిలైట్స్ వీఆర్ సస్టైనింగ్ దేర్. సో అవి క్లోరో ఫిల్ అనే చేప ఫుడ్ ఎక్కడ ఉంది దానికి ఫేవరబుల్, కానీ షాలో వాటర్స్ దగ్గర మీకు షోర్ దగ్గర ఎక్కువ ఉండే అవకాశాలు, షోర్కి దగ్గరగా కూడా ఉండవు అవి, కొంచెం దూరంగా ఉంటాయి. ఆ క్లోరోఫిల్ ఫార్మేషన్స్ ఎక్కడ ఉన్నాయనేది ఈ శాటిలైట్ కనిపెట్టగలదు మీకు డేటా ద్వారా. సో మనకి 12 గంటలకి శాటిలైట్, ఇప్పుడు 12 గంటలకి ఎందుకు ఈ శాటిలైట్ పర్టికులర్ శాటిలైట్ పనిచేస్తుంది అంటే, వాటర్ మీద పాసిబిలిటీ ఆఫ్ గెట్టింగ్ గుడ్ రెస్పాన్స్ ఉంటుంది ఆ టైంలో. 12 గంటలకు సపోజ్ ఇవాళ శాటిలైట్ తీసుకుంది అనుకోండి, ఒక 2-3 గంటల్లో అనాలిసిస్ అయిపోతుంది మనకి, డౌన్లోడ్ చేసుకోవడం, డేటా అనాలిసిస్ చేసుకోవడం, బై ఈవినింగ్ 4-5 కల్లా ఇన్ఫర్మేషన్ తీసుకు. మోడల్స్ అట్లా డెవలప్ అయినాయి. ఇప్పుడు సైక్లోన్ ఇన్ఫర్మేషన్ తో పాటు సైక్లోన్ ఇన్ఫర్మేషన్ కి ఈ శాటిలైట్ కాక 2-3 శాటిలైట్ జోడిస్తారు, గ్రౌండ్ కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ శాటిలైట్ ద్వారా మీకు పొటెన్షియల్ ఫిషింగ్ జోన్స్ అనేది ఇన్ఫర్మేషన్ మనం కనిపెట్టి, ఇప్పుడు మొబైల్ కమ్యూనికేషన్ ద్వారా వీఆర్ సెండింగ్ టు మొబైల్ మత్స్యకారులకి, అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేస్తుంది. ఇట్స్ ఎ వెరీ సక్సెస్ఫుల్ ప్రూవెన్ మోడల్.
1: ఓకే, ఇప్పుడు మీరు అన్నారు కదా ఓషన్ శాటిలైట్స్ అని సపరేట్ గా కూడా ఉన్నాయి అని చెప్పేసి, ఈ నావిగేషన్ అంటే ఈ మెరైన్ షిప్స్ ఇవన్నీ వెళ్తుంటాయి కదా, వాటికి సంబంధించి ఎలా కనుక్కుంటారు? ఇప్పుడు మనకంటే రోడ్ ట్రాఫిక్ ఉంటుంది, సో ఎయిర్వేస్ లాగా ఉంటాయి, సో ఈ ఈ ఓషన్ లో అవి వెళ్తున్నప్పుడు ఎలా తెలుస్తుంది వాటికి? అంటే లాంగ్ వేలో ఇంకొక అంటే కనిపించదు, చాలా పెద్దది సముద్రం కాబట్టి. సో వీటిని కూడా రిమోట్ సెన్సింగ్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఉంటుందా?
0: డెఫినెట్లీ, చాలా డీప్ క్వశ్చన్ ఇది. ఒక మెరైన్ కమ్యూనికేషన్ అనేది ఒకటే కాకుండా, కమ్యూనికేషన్ ఈజ్ ఎనీ కమ్యూనికేషన్. ఇప్పుడు మీకు పొజిషన్ ఉంది, పొజిషన్ పట్టుకుంటే మీరు ఎయిర్ లో ఉండండి, స్పేస్ లో ఉండండి, భూమి మీద ఉండండి, సముద్రంలో ఉండండి, ఎక్కడైనా ఉండండి, మీ పొజిషన్ అనేది పట్టుకోగలిగితే. మన లాటిట్యూడ్ లాంజిట్యూడ్ ఇమాజినరీ పాయింట్స్, మీకు తెలియదు ఇప్పుడు చదువుకుంటాం, అక్షాంశాలు ఏకాంశాలు, ఇమాజినరీ లైన్స్, లైన్ ఆఫ్ క్యాప్రికాన్ ఇవన్నీ చదువుతాం కదా, బట్ దే ఆర్ వెరీ స్టాటిస్టికల్లీ కంప్యూటెడ్ క్యాలిక్యులేటెడ్ పొజిషన్స్. అలాగే ఇది ల్యాండ్ మీద ఆర్ ఎర్త్ మీద. సో ఎర్త్ మీద నుంచి మీరు మూన్ మీకు వెళ్తే అక్కడ మరి కంపోజిషన్, అక్కడ జియో అనర్ ఇంకా. సో అలాగే స్పేస్ లోకి వెళ్తే స్పేషియల్ పొజిషనింగ్ సిస్టమ్ అంటారు, స్పేస్ పొజిషనింగ్ సిస్టమ్. అట్లాగే మెరైన్ కూడా, మెరైన్ మీరు చూసుకున్నప్పుడు అక్కడ సముద్రం డీప్ ఓషన్ చూసుకున్నప్పుడు అది కూడా ల్యాండ్ మీదే ఉంది కాబట్టి మీకు అది ల్యాట్ లాన్ తో కవర్ చేసేయచ్చు. బేసిక్ గా ఏమైతుందంటే, కమ్యూనికేషన్ శాటిలైట్స్ కాక నావిగేషన్ శాటిలైట్స్ ఉంటాయి. ఇది ఆ నావిగేషన్ శాటిలైట్ కి సంబంధించి, దేర్ ఆర్ మెనీ నావిగేషన్ శాటిలైట్స్ ఇన్ ద స్పేస్, ఇండియానే కాదు చాలా.

0: గ్లోబల్ కంట్రీస్ దేర్ పొజిషన్. కొన్ని కంట్రీస్ ఇంకా అడ్వాన్స్ లేనివి, రిసోర్సెస్ లేనివి, దే విల్ హైర్ ది నెట్వర్క్ లైక్ యువర్ జీపీఎస్ ఇన్ యువర్ లొకేషన్ మ్యాప్.
1: అవును,
0: ఫైండ్ ఎ లొకేషన్ ఆర్ ఇట్ విల్ టెల్ యూ 100 meters యాక్యురసీ ఓన్లీ, ఐ కెన్ టెల్ యూ సంథింగ్ లైక్ దట్. సంథింగ్ లైక్ దట్ దేర్ ఇస్ ఎ పొజిషనల్ సిస్టమ్ వేర్ వీఆర్ ఎగ్జాక్ట్లీ కెన్ క్యాచ్ అప్ దిస్. సో ఇప్పుడు షిప్ వచ్చింది అనుకోండి, ఎనీ షిప్ ని ఓకే మీకు అది ఒక ఫ్రీక్వెన్సీ కూడా ఉంటుంది. ఫ్రీక్వెన్సీ మీకు అంతరిక్ష పరిశోధనలో రాదు, బట్ ఇట్స్ ఎ కమ్యూనికేషన్ సిస్టమ్. ఆ ఫ్రీక్వెన్సీని బట్టి మీరు లైట్ లైట్ హౌసెస్ కానీ వాళ్ళు కానీ ఓకే మన షిప్ వస్తుంది, సో అండ్ సో బీప్ కూడా ఉంటుంది, దాన్ని బట్టి వస్తుంది. దాని పొజిషన్ వచ్చి మన నావిగేషనల్ పొజిషన్ లో వచ్చేస్తుంది. అది కాక ఇప్పుడు మారిటైమ్ ఇంటెలిజెన్స్ అని ఒకటి డెవలప్ చేస్తున్నారు, గ్లోబల్లీ డెవలప్ చేస్తున్నారు. అందులో కూడా ఇప్పుడు మన శాటిలైట్స్ కూడా మంచి రోల్ ప్లే చేసే అవకాశం. ఇందులో ఏంటి, ఒక ఇమేజ్, బిగ్గర్ ఇమేజ్ మీకు టైం టు టైం వస్తుంటే అందులో మీరు షిప్ ను ఐడెంటిఫై చేసుకోగలరు. కార్గో షిప్స్ గానీ, ప్యాసింజర్ షిప్స్ గానీ కొంచెం సైజ్ ఉండాలి. అలా ఫిషింగ్ బోట్ ని ట్రాలీ డ్రోన్ తప్పించి మనం
1: చేయాలి.
0: అంత చిన్న పార్టికల్ ఆఫ్ సైజ్, రిపీటెడ్ అబ్జర్వేషన్ కష్టం. సో ఈ శాటిలైట్స్ ఏంటంటే ఈ ఇమేజ్ ని పట్టుకుంటాయి, పట్టుకున్నాక ఆ బీప్ సిగ్నల్ బట్టి ఫ్రెండ్ ఆర్ ఫోర్ తెలుస్తుంది మనకి. ఫ్రెండ్ ఆర్ ఫోర్ తెలిసినాక ఇది దాన్ని మ్యాప్ చేసి మారిటైమ్ ఇంటెలిజెన్స్ అని, షిప్ కమింగ్ ఇస్ ఫ్రెండ్ ఆర్ ఫోర్, ఇట్ ఈస్ అండర్ డెవలప్మెంట్. There are proven models are also there globally, France systems, France world, Germany world, they are operating. We are also operating particularly for a different purpose.
1: Okay.
0: Manaki, ante adi more of a strategic question.
1: Okay.
0: So, adi useful and it is in place.
1: Okay.
0: So, that way also, కమ్యూనికేషన్ శాటిలైట్స్ ప్లే క్లీ రోల్.
1: సో ఇప్పుడు మనం డిస్కస్ చేసినంత వరకు చూసుకుంటే ప్రతి చోట మనము శాటిలైట్ టెక్నాలజీని వాడుతూనే ఉన్నాము తెలియకుండానే, తెలిసి కొంత తెలియకుండా కొంత. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, అండ్ మీకు ఒక క్వశ్చన్ కూడా వచ్చింది. సో మరి మీరు కూడా మన శాంతి గారితో మాట్లాడాలి, ఇస్రో సైంటిస్ట్, రిటైర్డ్ సైంటిస్ట్ శాంతి గారు మనతో ఉన్నారు ఈరోజు. మరి మీరు మాట్లాడాలి అనుకుంటే కాల్ చేయొచ్చు ఆన్ 0402323481 లేదా 2323003030 ఆర్ 2970471 వాట్సాప్ ద్వారా మీ క్వశ్చన్ని పంపించాలి అనుకుంటే 0402323482. Don't miss this opportunity, right? Winter Day Undindi, AIR FM Rainbow 101.9.

0: FM Rainbow 101.9
1: 4:37 అండ్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో. మరి రాకెట్ రెవల్యూషన్ థీమ్ తో మనం వరల్డ్ స్పేస్ వీక్ నైతే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఒకప్పుడు అగ్రదేశాలకు, పెద్ద దేశాలకు మాత్రమే పరిమితమైన రాకెట్ ప్రయోగాల్ని మారుతున్న కాలానికి అనుగుణంగా వస్తున్న మార్పులని ఒక్కొక్కటిగా ఛేదిస్తూ అంతరిక్ష పరిశోధనల రూపురేఖల్ని మార్చేస్తోంది ఈ ప్రయోగాలన్నీ. మరి వరల్డ్ స్పేస్ వీక్ సందర్భంగా మనతో ఉన్నారు శ్రీమతి శాంతి బసవరాజ్ గారు, ఇస్రో రిటైర్డ్ సైంటిస్ట్. మరి మేడంతో మనం చాలా చాలా విషయాలు, అంటే ఒక కైండ్ ఆఫ్ ఏమంటారు, స్పేస్ నాలెడ్జ్ లో ట్రావెల్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. మరి మీకు కూడా కదా. మరి మీరు మేడం ఏదైనా క్వశ్చన్ అడగాలి అనుకుంటే కాల్ చేయొచ్చు 1040-2323-4821 ఆర్ 2323-0030. లేదా మీ క్వశ్చన్ని వాట్సాప్ ద్వారా పంపించాలి అనుకుంటే 0402323-4822కి వాట్సాప్ చేయండి. యా మామ్, ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది. అండ్ క్వశ్చన్ కన్నా ముందు నాకు ఒక ఇంకొక డౌట్ ఉంది. నాకే ఎక్కువ డౌట్లు ఉన్నట్టున్నాయి. ఓకే మామ్, ఇప్పుడు అందరితో పాటు నాకున్న క్యూరియాసిటీ ఏంటంటే, స్పేస్లోకి వెళ్ళాక ఎలాంటి విషయాల మీద రీసెర్చ్ చేస్తారు, అసలు స్పేస్లోకి వెళ్ళాక వాళ్ళు ఏం చేస్తారు?
2: ఓకే, సో ఇక్కడ రెండు విధాలమ్మా. స్పేస్లోకి వెళ్ళి స్పేస్ను వాడుకోవడం ఒకటి. స్పేస్లోకి వెళ్ళి వెళ్ళి అంటే మనం వెళ్ళొచ్చు, మన ఇన్స్ట్రుమెంట్స్ పంపించవచ్చు, శాటిలైట్ పంపించచ్చు. ఎర్త్ ఒక ఇది వాడుకోవడం ఒకటి. మూడో విధానం ఏంటంటే, స్పేస్లోకి వెళ్ళి వేరే ప్లానెట్స్ ఏంటి, గెలాక్సీ ఏంటి, అసలు మన గెలాక్సీ ఏంటి తెలుసుకోవడం.
1: ఓకే,
2: ఇప్పుడు మీరు అడిగిన పర్టికులర్ క్వశ్చన్ ఏదైతే ఉందో అది స్పేస్లోకి వెళ్ళి అక్కడ ఏం చేస్తారు మన స్పేస్ నాట్స్ కానీ, ఆస్ట్రోనాట్స్ కానీ, ఆర్ ద ఇప్పుడు సునీత విలియమ్స్ వెళ్ళారు, మన సుభాన్ శుక్లా వెళ్ళారు, అసలు ఏం చేస్తున్నారు వీళ్ళందరూ, ఎందుకు వెళ్ళాలి, ఏమి చేయడానికి లేకపోతే ఎందుకు వెళ్ళాలి. ఒక్కటి ఏంటంటే, మానవుడు ఎప్పుడూ కూడా చాలా ఛాలెంజ్ తీసుకోవాలనుకుంటాడు, నేర్చుకోవాలనుకుంటాడు, ముందుకు వెళ్ళాలనుకుంటాడు. క్యూరియాసిటీ క్యూరియాసిటీ, సో ఈ క్యూరియాసిటీతోనే చాలా వరకు సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ ముందుకెళ్తూ ఉంటాయి.
1: ఎస్ ఎగ్జాక్ట్లీ.
2: సో దాని నుంచి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ఫెయిల్ అవుతాయి, కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ముందుకెళ్తే ఒక హైపోథీసిస్ పెట్టుకుని, ఇది ఇదైతే ఇది మనకి తెలుసున్న నాలెడ్జ్ ఒకటి ఉంటుంది,
1: అవును,
2: దాన్ని బట్టి మనం ఇంకో హైపోథీసిస్ పెట్టుకొని మనం స్టార్ట్ చేస్తాం మన ఎక్స్పెరిమెంట్. సో మనం వెళ్ళామనుకో, వెళ్ళగలిగినాక ఏం చేయాలనేది నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు మీరు పర్టికులర్లీ అడిగిన క్వశ్చన్ అంటే ఇది చాలా ప్రూవెన్, చాలా మంది వెళ్తున్నారు, మూన్ మీదకి వెళ్ళారు. ఇప్పుడు మన ISS రీసెంట్ గా ఏదైతే ఉందో ఒక శాటిలైట్, నాసా వాళ్ళది, గ్లోబల్ కాంట్రిబ్యూషన్స్ కూడా ఉన్నాయి దాంట్లో. సో అది మనకి ఒక 500 కిలోమీటర్స్ ఎత్తున, యూ కెన్ ఇమాజిన్ 500 కిలోమీటర్స్ ఎత్తున, అది రోజు రోజు అంటే ఇట్ ఇస్ ఆర్బిట్స్, ఆర్బిట్ చేసుకుంటూ మనకి వెదర్ ఫోర్కాస్టింగ్ చేసుకుందుకు, అసలు అట్మాస్ఫియరిక్ కాస్మిక్ ఎనర్జీ ఎలా ఉంది, ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ కొన్ని చేస్తున్నారు వాళ్ళు. అయితే మన వాళ్ళు ఇప్పుడు మ్యాన్కైండ్ వెళ్ళినాక ఏం చేస్తారు, మ్యాన్కైండ్ లో వెళ్ళినాక ఏం చేస్తారు అంటే, ఫస్ట్ వాళ్ళకి ట్రైనింగ్ చాలా అవసరం. వెళ్ళటానికి వాళ్ళ ఎండ్యూరెన్స్, వైబ్రేషన్ టెస్ట్ ఇవన్నీ ఒక కైండ్ ఆఫ్ అండర్ దేవ్ టు అండర్ గో ద ట్రైనింగ్, దానికి ఒక ఫిట్నెస్ అవన్నీ కావాలి. అది వెళ్ళిన తర్వాత ద ఎయిమ్ అండ్ ఇంటెన్షన్ ఈస్ లాంగ్ టర్మ్ స్టెబిలిటీ ఒకటి ఉంటుంది. ఎందుకంటే ఒక ఇప్పుడు మన సునీత విలియమ్స్ వీళ్ళు 1 ఇయర్ 400 డేస్ మనకి మన స్పేస్ ఎక్స్ వాళ్ళు పంపిస్తే తప్పించి, లాంచ్ వెహికల్ లేట్ అయ్యే వాళ్ళు వెహికల్ లేట్ కావడం, అప్పటిదాకా వీళ్ళు ఎలా సస్టైన్ అవుతారు, వీళ్ళు ఫుడ్ ఏంటి, ఇవన్నీ కూడా చాలా వరకు మన గ్లోబల్లో సెర్చ్ చేస్తే ఉంటాయి. కాకపోతే ఏంటంటే, బేసిక్గా మనం మైక్రోగ్రావిటీ అంటే అక్కడ గ్రావిటీ ఏముండదు. ఇప్పుడు మనం ఇలా కూర్చున్నాం ఇక్కడ, లేకపోతే ఈ బాటిల్ ఉంది ఇక్కడ పెట్టాము, ఇది ఇక్కడ ఎందుకు ఉంది, ఇలా వెళ్ళిపోతుంది కదా, అది మీకు స్పేస్లో ఎలా ఉంటుందంటే, ఏ పదార్థము కూడా అది ఒక దానికి ఫ్లోర్ అంటూ ఉండదు, ఇట్స్ లైక్ ఫ్రీలీ ఫ్లోయింగ్ పార్టికల్స్. దెన్ ప్రతి దాన్ని మీరు క్లిప్ చేసి, హ్యాంగ్ చేసి, హోల్డ్ చేసి, మీకు మీరే హ్యాంగ్ చేసుకుని ఉండాలి, లేకపోతే ఫ్లోటింగ్ కండిషన్ లో ఉంటారు. సో ఇట్లాంటి దాంట్లో కానీ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఇక్కడ

0: మనకి ఈ మెటల్స్ మీద బాగా స్టడీ చేయొచ్చు. ఇప్పుడు మెటల్స్ ఆర్ వాట్ ఎవర్ ది ఎలాయ్స్, వాట్ ఆర్ ద క్రిస్టలైన్ ఫామ్స్ ఇవి టేక్ చేస్తాయో అది ప్యూరెస్ట్ ఆఫ్ ద ప్యూరెస్ట్ ఫామ్లో ఉంటుంది అక్కడ. సో అది కొంచెం మనకు మెడిసినల్ వాల్యూకి కానీ బయోమెడికల్ వాల్యూస్కి కానీ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. అలాగే టిష్యూ కల్చర్ మీద మనం స్టడీ చేయొచ్చు, ఎందుకంటే నాట్ ఏ పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్. అలాగే మైక్రోగ్రావిటీ మీద కూడా స్టడీస్ అవుతున్నాయి ఈజీలీ. మైక్రోగ్రావిటీ అంటే జీరో గ్రావిటీ, ఏముండదు గ్రావిటీ. ఇక్కడ యూ కాంట్ ఇమాజిన్, మనం ఎలా ఫ్లోట్ అవుతూ ఉంటే ఫస్ట్ సైకలాజికల్ బ్యాలెన్సింగే కష్టం
1: అవుతుంది.
0: వెళ్లే వాళ్ళకి చాలా చాలా చాలా ట్రైనింగ్ ఇస్తారు. మన టీమ్ వెళ్ళబోతుంది నెక్స్ట్ మన గగనయాన్ 3rd లో. ఫస్ట్ ని డెబ్యూట్లు వెళ్తాయి, అందులో హ్యూమన్ రేటింగ్ సిస్టమే కానీ హ్యూమన్ ఉండరు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్ కంప్యూటర్స్ ఉండి దే విల్ గెట్ దట్ ఇన్ఫర్మేషన్. బట్ 3rd శాటిలైట్ ఏదైతే ఉందో గగనయాన్ నెక్స్ట్ మిషన్ 3rd మిషన్ లో మన మన వ్యోమనాట్స్ కూడా వెళ్తున్నారు, నలుగురు ఐడెంటిఫైడ్. సో దాంట్లో అప్పట్లో పిఎం మోడీజీ చెప్పారు బేటా ఆర్ బేటీ అని, కానీ బేటాలే వచ్చారు చెప్పారు సుభాన్ శుక్లా అని. వీళ్ళందరూ కూడా వెల్ ట్రైన్డ్ ఫ్రమ్ ద మిలిటరీ ఎయిర్, బేసిక్ గా వాళ్ళకి అది ఎయిర్ లో ఫ్లై అయితే కొంతవరకు వాళ్ళు ట్రైన్ అయి ఉంటారు. మిలిటరీ ఎయిర్ ట్రైనింగ్ లో మీరు చూస్తూ ఉంటారు మన ఆగస్ట్ 15th కి వాటికి ఇలా రివర్స్ అయిన ఫ్లైట్లు, అలాగా దే కెన్ సస్టైన్ దిస్ బ్లడ్ ఫ్లో అండ్ అదర్ థింగ్స్, సమ్ ఎక్స్టెంట్ ట్రైన్డ్ వాళ్ళు. సో ఫర్దర్ వీళ్ళని ట్రైన్ చేస్తే, డెల్టా ట్రైనింగ్ చేస్తే వీళ్ళు స్పేస్ లోకి వెళ్ళగలుగుతారు. ఫస్ట్ టు డూ ఎనీథింగ్ వాట్ ఆర్ ద ఈజీ, వాట్ ఈస్ ద రిసోర్స్ యూ హ్యావ్, దెన్ యూ యాడ్ వాట్ ఈస్ దట్, యూ డోంట్ స్టార్ట్ విత్ జీరో. అదే పాలసీతో కొంతమంది ఆల్రెడీ మన దగ్గర ఎక్విప్డ్ వాళ్ళని, బాలకృష్ణ నాయర్ గారు, లేకపోతే మన కృష్ణను, ఇంకా అంగద్దు, లేకపోతే మన సుభాష్ వీళ్ళని సెలెక్ట్ చేశారు. ఎప్పుడన్నా 3-4 ఇయర్స్ బ్యాక్ సెలెక్ట్ చేసి వేరే చోట్ల ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ ట్రైనింగ్ దే ఆర్ రెడీ టు గో నౌ. బట్ దే ఆర్ స్టిల్ ద ఫిట్నెస్ ట్రైనింగ్ ఆల్ ట్రైనింగ్ సిమ్యులేషన్స్ అవుతూ ఉంటాయి వీళ్ళది. వీళ్ళు బేసిక్గా చేసేది ఏంటంటే ప్లాంట్ టిష్యూ కల్చర్. ఇప్పుడు ఈ వీళ్ళు మన వాళ్ళు మన గగనయాన్ వెళ్ళేది జస్ట్ 3 డేస్ ఆర్ 4 డేస్ మిషన్. కానీ మన లాంగ్ టర్మ్ గోల్ ఏంటంటే లాంగ్ టర్మ్ 1 ఇయర్ పాటు మనం ఆర్బిటింగ్ చేయగలుగుతామా, అక్కడ ఎక్స్పీరియన్స్ మన ఓన్ ఎక్స్పీరియన్స్ మనం డిపెండెన్సీస్ ఉండవు విత్ నాసాతో కానీ అదర్ గ్లోబలైజెస్. ఎప్పుడు కూడా మన అమృతకాల టైంకి మనం ఇవన్నీ కొన్ని
1: 2047
0: ఆ టైంకి మనము ఎంతో కొంత మన స్వావలంబన సాధించాలి దేశాన్ని. ఈ టెక్నాలజీస్ మన ఓన్ గా మనకు ఉండాలి. అలా అనుకునే కదా ఒక రాకెట్ టెక్నాలజీ కానీ ఒక ఈ శాటిలైట్ టెక్నాలజీ మనం సాధించాం. ఇప్పుడు మనకు ఒక రికార్డ్ ఉంది, 100 శాటిలైట్లు ఒకేసారి మనం ఎప్పుడో 10 ఇయర్స్ బ్యాకే ఒకే షాట్ లో లాంచ్ చేసాం. ఇది ఇప్పటికీ మనకి రికార్డ్, ఇప్పుడు దాకా ఎవరు వెళ్ళలేదు. అలాగే చంద్రయాన్3లో మనము మూన్ మీద చంద్రయాన్3 మిషన్ సౌత్ సైడ్ ఆఫ్ ద పోల్ వెళ్ళాం మనం. సో అది ఫస్ట్ మనం అంతకుముందు చంద్రయాన్ మీకు వెళ్ళారు 3-4 పీపుల్ మిషన్స్ వెళ్ళే స్పేస్ ఏజెన్సీస్ వెళ్ళాయి, కానీ సౌత్ పోల్ మీకు వెళ్ళింది మనది రికార్డ్. అలా 100 శాటిలైట్లు మోర్ దాన్ 100 ఒకేసారి లాంచ్ చేసాం వన్ లాంచ్ వెహికల్ మీద. ఇవన్నీ మన రికార్డ్స్ అనమాట, అండ్ మన క్యాపబిలిటీస్. అలాగే ఇది కూడా మనం సొంతంగా క్యాపబిలిటీ సాధించాలనేది మన విజన్. సో దట్ ఈస్
1: అండ్ మ్యామ్ ఇంకొకటి, స్పేస్ ఇండస్ట్రీ అనే ఒక వర్డ్ విన్నాను నేను ఈ మధ్య కాలంలో. మాకు తెలిసిన ఇండస్ట్రీలు వేరు, మరి స్పేస్ ఇండస్ట్రీ అంటే ఏంటి?
0: ఇండస్ట్రీస్ లైక్ ఎనీ అదర్ ఇండస్ట్రీ ఫస్ట్. అండ్ స్పేస్ అనేది ఏమంటారంటే, జనరల్గా మీరు స్పేస్ లోకి వెళ్ళినాకనే ఇండస్ట్రీ స్టార్ట్స్ అంటారు, కాదు, ఇండస్ట్రీ స్టార్ట్స్ ఫ్రమ్ ద గ్రౌండ్. ఇప్పుడు మనం మాట్లాడుకున్న శాటిలైట్ వెళ్ళింది పైకి, లేకపోతే మన వ్యోమనాట్స్ వెళ్తున్నారని అనుకుందాం అనుకోండి, అక్కడ ఒక 4-5 పీపుల్ని మనం పంపించాలంటే మినిమం 1000 పీపుల్ గ్రౌండ్ లో కూర్చొని పనిచేస్తారు వాళ్ళకి. ఎస్టాబ్లిషింగ్ ది సిస్టమ్స్, ఆపరేషనల్ ప్రొసీజర్స్ వాళ్ళని పంపించినాక వాళ్ళ మానిటరింగ్, ఆ శాటిలైట్ కరెక్ట్గా తిరుగుతుంది, దాని టెంపరేచర్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ హెల్త్ ఎలా ఉంది, ఈ వాళ్ళు కిందకు వచ్చినాక వాళ్ళ రీహాబిలిటేషన్, గ్రౌండ్ సిస్టమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే మీరు ఒక శాటిలైట్ వచ్చి ఒక డేటా ఇచ్చింది అనుకోండి, ఒక సైక్లోన్ వచ్చింది అనుకోండి, ఆ సైక్లోన్ డేటా దాన్ని కనిపెడుతుంది, అది మన దాకా వచ్చినాక ఇక్కడ ఎనాలిసిస్ చేసి దాన్ని ఇన్ఫర్మేషన్ కింద డ్రా చేసి అనాలిసిస్ చేయడం, దాన్ని ఇన్ఫర్మేషన్ చేయడం, వారు ఇన్ఫర్మేషన్ చేసి కరస్పాండింగ్ మినిస్ట్రీస్కి ఇచ్చి వాళ్ళు యాక్షన్ తీసుకొని, ఇదంతా గ్రౌండ్ సిస్టమ్. అప్పుడే మనకు ఆ టెక్నాలజీ కామన్ ప్యాన్కి రీచ్ అవ్వడము, లేకపోతే పర్పస్ సాల్వ్ కావడము ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన ఇండస్ట్రీ ఏంటంటే, స్పేస్ ఇండస్ట్రీ ఇస్ నాట్ లిమిటెడ్ టు గోయింగ్ ఆఫ్టర్ స్పేస్. సి స్పేస్ ఇండస్ట్రీస్, స్పేస్ లో కాన్సెప్ట్ ఏంటి, మీకు ఎంత తక్కువ బరువు పంపించగలిగితే అంత బెటర్. సో ఎనీథింగ్ మీనియేచరైజ్, ఎనీథింగ్ కెన్ సర్వైవ్ ఇన్ దట్ స్పేస్ హార్ష్ ఎన్విరాన్మెంట్స్, వెదర్స్, మైక్రోగ్రావిటీ, ఇవి కాక మీరు ఎంత చిన్న లాంచ్ వెహికల్ చేయగలుగుతారు, ఎంత నానో టెక్నాలజీస్ ఆర్ ప్రిఫర్డ్. బట్ ఎట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ బి స్పేస్ క్వాలిఫైడ్.

0: ఫెయిల్ ఇట్ షుడ్ బి
1: యా
0: వైబ్రేషన్ టెస్ట్ లో అన్ని సస్టైన్ అయ్యి లాంగ్ టర్మ్ స్టెబిలిటీ ఉండాలి వాటి. సో చాలా రీసెర్చెస్ మెటీరియల్ మీద, కెమికల్ మీద, అలాగే ఫ్యూయల్స్,
1: ఓకే
0: ఎలాంటి ఫ్యూయల్స్. ఇప్పుడు మీరు క్రయో ఇంజిన్ అనే మాట విని ఉంటారు ఎప్పటి నుంచాను, అది ఎలాంటి ఫార్మ్ ఆఫ్ ఫ్లూయిడ్ ని తీసుకెళ్తుంది, దానివల్ల మనం వెయిట్ తగ్గించగలుగుతున్నాం సార్. వెయిట్ ఎంత తగ్గిస్తే అంత మీరు ముందుకు వెళ్ళగలుగుతారు.
1: యా
0: సో ఇవన్నీ కూడా
1: ఓకే
0: ఇండస్ట్రీలోకి వస్తాయి. ఇస్రో ఇస్ మల్టీడిసిప్లినరీ.
1: ఎస్
0: సో ఇది ఇది ఇస్రో, ఇది స్పేస్ కి సంబంధించింది, ఈ కాంపౌండ్ స్పేస్ కి సంబంధించింది అని ఏమి లేదు.
1: ఏముండదు.
0: ఎనీథింగ్ ఇంట్రెస్ట్ ఉంటే అందులో మనం కొంచెం ముందుకు పోగలిగితే అది డెఫినెట్లీ యూస్ఫుల్.
1: ఓకే మామ్, ఒక క్వశ్చన్ మీకోసం చాలాసేపు నుంచి వెయిట్ చేస్తుంది. వాట్ ఎడ్యుకేషనల్ పాత్ షుడ్ అ స్టూడెంట్ ఫాలో ఆఫ్టర్ 10th టు బికమ్ అ సైంటిస్ట్ అట్ ఇస్రో? విచ్ కోర్సెస్ అండ్ ఫీల్డ్ షుడ్ దే చూస్? కుడ్ యూ ప్లీజ్ బ్రీఫ్లీ షేర్ యువర్ జర్నీ ఫ్రమ్ 10th స్టాండర్డ్ టు రీచింగ్ దిస్ పొజిషన్ ఎట్ ఇస్రో అంటూ జయదీప్ ఫ్రమ్ మెహదీపట్నం నుంచి పంపించారు, చెప్పండి.
0: ఇట్స్ ఎ గ్రేట్ క్వశ్చన్, బట్ దీన్ని లెంతీగా ఆన్సర్ చేస్తే కష్టమవుతుంది. సో నేను వెరీ బ్రీఫ్గా చెప్తాను.
1: చెప్పండి.
0: సో ఇప్పుడే మనం మాట్లాడుకున్నాము, స్పేస్ అనేది మల్టీడిసిప్లినరీ. మీరు మీరు సైన్స్ చేయొచ్చు, ఫిజిక్స్ చేయొచ్చు, కెమిస్ట్రీ చేయొచ్చు, ఇంజనీరింగ్ స్ట్రీమ్, స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, ఆర్ బయో, మెడికల్, ఎనీథింగ్, ఇది సూట్ కాదు అనేది ఏమి లేదు.
1: ఏం లేదు.
0: సో అన్ని సెట్ అవుతాయి. ఇప్పుడు ఒక పర్టికులర్లీ టు ఆన్సర్ మిస్టర్ జయదీప్స్ క్వశ్చన్, లైక్ 10th క్లాస్ ఆఫ్టర్ దట్, ఆఫ్టర్ 10th క్లాస్ ఈ స్టూడెంట్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు గుడ్ సైన్స్, గుడ్ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ ఎట్ దట్ లెవెల్. ఎట్ దట్ ఇఫ్ ద ఇంట్రెస్ట్ అండ్ ఎంతూ అండ్ ఇన్సైట్స్ ఆర్ ఇంపార్టెంట్ ఎట్ ద స్టేజ్ ఓన్లీ. సో సో మీరు వచ్చినాక యూ రీడ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు రీడ్, ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఆర్ ద మెడికల్ స్ట్రీమ్ ఆర్ ది బయోమెడికల్ స్ట్రీమ్, ఎనీ స్ట్రీమ్ చదవండి. బట్ నో ఎనీథింగ్ గెట్ కనెక్టెడ్ టు స్పేస్ ఇండస్ట్రీ ఇన్ ఏ వే, డైరెక్ట్లీ ఆర్ ఇన్డైరెక్ట్లీ. బట్ డైరెక్ట్లీ ఇస్రోలోకి రావాలి అనే స్ట్రైట్ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే, మీరు ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ ఏదైనా చదివితే ఈజీ టు గెట్ ఇన్ టు దట్ ఇస్రో ఆఫ్టర్ రైటింగ్ ఎన్ ఎగ్జామ్. ఆఫ్టర్ దట్ ఆల్సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు వర్క్ ఇన్ ద స్పేస్ టెక్నాలజీ ఆర్ రాకెట్ టెక్నాలజీ కానీ ఆర్ దిస్ సాటిలైట్ టెక్నాలజీస్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ చాలా విస్తారంగా వాడతాం మనం, కెమికల్, కెమికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, మెటీరియల్, కెమికల్, సివిల్ ఈజ్ ఆల్సో దేర్. సో ఇట్లా చాలా ఉంటాయన్నమాట. సో ఏదైనా సరే ఎక్సెల్ అండ్ ఎంతు ఈజ్ ఇంపార్టెంట్. సో ఇంకొక విషయం ఏం నేను చెప్తున్నానంటే, పర్టికులర్ నేను ఇస్రోకి వెళ్ళాలి, ఇస్రోలో చెయ్యాలి అని కాదు. ఇప్పుడు ఇస్రో ఈజ్ ఓపెన్ ఫర్ ప్రైవేట్ సెక్టర్స్. సో ఓకే, మనము ఈ శాటిలైట్ టెక్నాలజీని వాడుకుని మనము ఎర్త్ మీద హ్యూమన్ కైండ్కి ఎంత బాగా ఎలాంటి సర్వీస్ ఇవ్వగలుగుతాము. ఇప్పుడు దాకా ఇవ్వని సర్వీస్ కూడా వీ కెన్ ఇమాజిన్ అండ్ డూ ఇట్. సో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. సో అలాంటి థాట్ ఉంటే ఏంటంటే, అది ఇప్పుడు వచ్చి యంగ్స్టర్స్కి ఇట్ విల్ బి లైక్ నో, ఇట్ విల్ బి ఛాలెంజింగ్.
1: యా, ఇప్పుడు యంగ్స్టర్స్ అంటే గుర్తొచ్చింది మామ్, లైక్ యువిక అని ఒక ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది.
0: యా,
1: సో అది స్కూల్ స్టూడెంట్స్కి, అంటే దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మామ్. అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి?
0: డెఫినెట్లీ ఇది యువిక ప్రోగ్రామ్ మనకి ఇస్రో వెబ్సైట్స్లో అనౌన్స్ అవుతుంది. స్టూడెంట్స్ మే మంత్ లో వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి వీ డోంట్ వాంట్ టు వేస్ట్ దేర్ టైమ్. సో సమ్మర్ టైంలో వాట్ ఎవర్ ద 3 వీక్స్ టైంలో మేము వాళ్ళని ఇన్సిప్ట్ చేసుకుంటాము. త్రూ అవుట్ ద ఇస్రో మీకు ఒక 10-15 సెంటర్లు ఉన్నాయి వేర్ దే కెన్ గెట్ ఇన్ టు దట్. ఎన్ఆర్ఎస్సి మన లోకల్గా హైదరాబాద్ పీపుల్ అని అంటే, ఇది కామన్ సెలక్షన్, స్కూల్స్ వాళ్ళు నామినేట్ చేస్తారు, వారు నోటీస్ వస్తుంది మీకు ఇస్రో వెబ్సైట్లో. యువిక ప్రోగ్రామ్
1: ఏజ్ గ్రూప్
0: 9th క్లాస్ స్టూడెంట్స్ ని జనరల్లీ దే ఎంకరేజ్.
1: ఓకే,
0: 9th ఆఫ్టర్ 9th హాలిడేస్ మీన్స్ 9th వెన్ దే ఆర్ స్టడీయింగ్ 9th క్లాస్ దట్ టైమ్ స్కూల్ ని అప్రోచ్ అయ్యి స్కూల్ కెన్ కాంటాక్ట్, మనకు ఒక ఇది ప్యాంప్లెట్ వస్తుంది, బ్రోషర్ వస్తుంది. సో దే కెన్ అప్లై, సమ్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటాయి, దే కమ్. ఇట్స్ అండ్ కంప్లీట్లీ ఇన్ హౌస్ ట్రైనింగ్, దే విల్ బి ద రెసిడెన్షియల్ స్టూడెంట్స్ విత్ అస్. సో వీ విల్ పర్టికులర్లీ
1: హౌ మెనీ వీక్స్ ఆర్ మంత్స్?
0: యా, 2 వీక్స్, 2 to 3 weeks ప్రోగ్రామ్ ఉంటుంది. డ్యూరింగ్ దిస్ పీరియడ్ దే విల్ బి ఎక్స్పోజ్డ్ రైట్ ఫ్రమ్ ద యోగా మార్నింగ్ 6 o'clock నుంచి. అంటే ఇట్స్ ఓన్లీ వర్క్ ఆర్ ద నాలెడ్జ్, ఇట్స్ లైక్ నో వర్క్ కల్చర్, హౌ డు యూ కండక్ట్ యువర్ సెల్ఫ్, హౌ డు యూ కమ్యూనికేట్, ద టీమ్ స్పిరిట్, ఆల్ దీస్ థింగ్స్ విల్ బి బిల్ట్ ఇన్ దట్ ఏరియా ఓన్లీ. ఆ ఏజ్లో ఏంటంటే వాళ్ళు చాలా టెండర్గా ఉంటారు. సో మాకున్న అదే ఇస్రోకి కానీ ఇప్పుడు ఎనీ ఇది స్పేస్ ఏజెన్సీ కానీ ఉన్నది, ఆ టైంలో వాళ్ళని మనం ఇంపాక్ట్ చేయగలి, డ్రా చేసుకోగలిగితే వాళ్ళ అటెన్షన్ స్పేస్ సైడు. సో వాళ్ళు పనిచేస్తారు నెక్స్ట్ స్పేస్కి అనేది ఉంది. అందుకని మనము ఆ ఏజ్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాం. ఇట్స్ ద ప్రోగ్రామ్.

0: ఇస్రా వెబ్సైట్లో ఉంటుంది.
1: యా
0: లైక్ 2 వీక్స్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్.
1: సో
0: పేరెంట్స్ హ్యావ్ టు కమ్ అండ్ డ్రాప్ దెమ్. ఎంటైర్లీ వీ విల్ టేక్ కేర్ ఫ్రమ్ ఇన్ టు అవుట్. సో వాళ్ళు ఈ మధ్య కొంచెం అంబాసిడర్స్ లా కూడా మాట్లాడి మీడియాకి అప్రోచ్ అయిపోయి అవన్నీ చేస్తున్నారు. దే ఆర్ ఫీలింగ్ వెరీ గుడ్ అండ్ వెరీ ప్రౌడ్.
1: మామ్, ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ హౌ స్పేస్ టెక్నాలజీ ఇస్ గోయింగ్ టు షేప్ ఇన్ ఫ్యూచర్ ఆర్ ఆపర్చునిటీస్ ఫర్ యంగ్ పీపుల్?
0: ఇప్పుడే కదా మనము కొంచెం 10th class స్టూడెంట్ క్వశ్చన్ తో డిస్కస్ చేసుకున్నాం కదా మనము. ఇప్పుడు ఏంటంటే మనకి 2020లో లాగా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పేస్ సెక్టర్ని ఓపెన్ చేసింది ఫర్ ద ప్రైవేట్ పార్ట్నర్షిప్, వీ కెన్ సే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇప్పుడు కొంతకాలం ఏంటంటే అది కొంచెం అన్సర్టనిటీస్ లాగా ఉండింది. ఇస్రో ఏం చేయాలి, ప్రైవేట్ సెక్టర్స్ ఏం చేస్తాయి, ప్రైవేట్ సెక్టర్స్ చేస్తుంటే ఇంక ఇస్రో ఏం చేయాలి, ఇట్లాంటివి ఇవ్వకుండా ఉన్నాయి. కానీ ఇలాంటి మోడల్స్ గ్లోబల్లీ కూడా ఉన్నాయి. సో నాసా ఫంక్షన్స్ దట్ వే ఓన్లీ, అండ్ దేర్ ఆర్ సమ్ ఏజెన్సీస్ హూ వర్క్ ఆన్ దట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ రీసెర్చ్ అండ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ కనెక్టెడ్ టు ప్రైవేట్. ఇప్పుడు మనం ఇండ్యూస్ చేసినప్పుడు ఏంటంటే చాలా తక్కువ ప్రైవేట్ ఈ స్పేస్ ఇండస్ట్రీస్లో ఉండేవి. ఇప్పుడు అబౌట్ 400 to 410 దాకా వచ్చేసింది నాకు తెలిసి. సో వన్ ఆఫ్ ద ఫేమస్ థింగ్ రీసెంట్లీ ఫేమస్ అయింది విక్రమ్ లాంచ్ చేసింది కదా మన మన హైదరాబాద్ ఇండస్ట్రీ ఉంది, దట్ స్కై రూట్. సో అది నాటే పెద్ద రాకెట్ ఏమీ కాదు, మీడియం సైజ్ రాకెట్, మీడియం క్యాపబిలిటీస్ ఉన్న రాకెట్. బట్ స్టిల్ నో ఒక ప్రైవేట్ సెక్టర్ గెయిన్డ్ నాలెడ్జ్ అండ్ దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ దట్. సో వీ హ్యావ్ టు సీ ద ఫ్యూచర్ యాక్చువల్లీ. సో యంగ్స్టర్స్ అనే వాళ్ళకి ఇప్పుడు స్టార్ట్అప్స్ పెట్టుకోవచ్చు యాక్చువల్లీ. ఇప్పుడు ఇందా మనం మాట్లాడుకున్నాము, నేను ఇక్కడికి వెళ్ళి ఏం పని చేయాలనే కంటే కూడా ఈ ఈ టెక్నాలజీ ఇంత మనము రిసోర్స్ వర్త్ అండ్ టెక్నాలజీని మనం ఏ రకంగా వాడుకోవచ్చు. ఇప్పటి వరకు ఆయన రీసెర్చ్లు ఏంటంటే కొంతవరకు లిమిటెడ్గా ఉన్నాయి, లిమిటెడ్ పీపుల్ ఆర్ పార్టిసిపేటింగ్. ఇప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ ఓపెన్డ్ అప్ టు స్టార్ట్అప్స్. సో ఇప్పుడు ప్లస్ ఇప్పుడు కొత్త మీకు ఇవి కూడా వచ్చినాయి, ఏఐ ఎంఎల్ టెక్నిక్స్ వచ్చినాయి, క్వాంటమ్ కమ్యూనికేషన్ వచ్చింది విచ్ స్పీడ్స్ అప్ ఏ కమ్యూనికేషన్స్ అండ్ ఎడ్జ్ కంప్యూటింగ్. ఈ వీటి వల్ల ఏంటంటే యంగ్స్టర్స్ హ్యావ్ టు వర్క్ ఇన్ దీస్ లైన్స్. హౌ డూ వీ యూజ్ దీస్ టెక్నాలజీస్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద మ్యాన్ కైండ్ ఆర్ బెనిఫిట్ ఆఫ్ ద నేషనల్ ప్లానింగ్. సో ఇట్లా పనిచేస్తే బాగానే ఉంటుంది. వాళ్ళు ఇస్రోలోకి వస్తే మోస్ట్ వెల్కమ్, బట్ ఆపర్చునిటీస్ లిమిటెడ్. అండ్ వన్స్ అక్కడికి వెళ్ళినాక మనం అనుకున్న పని చేయడానికి అవకాశం ఉంటుంది లేదో అనేది తెలియదు. బట్ ఆబ్వియస్లీ మనం ఏ పని చేస్తే అది లైక్ చేస్తాం, అది వేరే విషయం. బట్ మనం అనుకున్న పనులన్నీ చేయాలనేది అవకాశం ఉండదు. స్టార్ట్అప్స్లో ఏంటంటే యూ కెన్ డూ వాట్ యూ వాంట్. సో దట్స్ వాట్ ఐ సీ దట్ వే స్టార్ట్అప్స్.
1: యా అంటే ఇప్పుడు అంటే చాలా అంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఒకప్పుడు కొంచెం పెద్ద దేశాలు మాత్రమే ఇవి చేస్తాయి ప్రయోగాలు అనే దగ్గర నుంచి ఇప్పుడు మీరు ఏదైతే అన్నారు స్టార్ట్అప్ ప్రైవేట్ రంగం కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఆపర్చునిటీస్ ఉండే అవకాశం ఎక్కువగానే ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మామ్ మీతో మాట్లాడుతున్నంతసేపు కూడా. సో 4 to 5 అప్పుడే 5 o'clock అవుతోంది, మేము కూడా ఒక స్పేస్లోకి అలా ఎంట్రీ ఇచ్చినట్టుగా ఉంది. సో ఆ ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అండ్ ఇప్పుడు అప్కమింగ్ స్టూడెంట్స్ కానీ అండ్ యంగ్స్టర్స్కి కానీ అందరికీ చాలా చాలా యూస్ఫుల్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మమ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ.
0: థ్యాంక్ యూ సో మచ్ స్వాతి ఫర్ బీయింగ్ మీ హియర్. థ్యాంక్ యూ సో మచ్.
1: రైట్, విన్నారు కదా, మరి మ్యామ్ చెప్పారు నథింగ్ ఈజ్ పాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, రైట్. సో ఏది కూడా అసాధ్యం కాదు. మనం అనుకున్నామా అద్దంలో చూసే చంద్రుని పైకి మనుషులు వెళ్తారని? లేదు కదా. మరి అద్దంలో చూపించి లాలించిన ఆ చంద్రుని పైకి వెళ్ళి పరిశోధనలు చేయగల సత్తా మనకుంది. అలాగే మీరు కూడా ఆలోచించండి, ఏది అసాధ్యం కాదు. మీరు ఏదైనా పని చేయాలి అనుకుంటే ఇదిగో మన వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరినీ ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆ పనిని మొదలుపెట్టండి. అట్ ద సేమ్ టైం ఇందాక మ్యామ్ చెప్పినట్టు యువికాలో మీ పిల్లల్ని కానీ ఆరు మీకు తెలిసిన వాళ్ళని కానీ ఎవరినైనా ఇంట్రడ్యూస్ చేయాలి అనుకుంటే ప్లీజ్ అప్రోచ్ వెబ్సైట్ ద్వారా అప్రోచ్ అవ్వండి. ఎందుకంటే మనకి తెలిసిన కొన్ని ప్రొఫెషన్స్నే పిల్లలకి ఎంకరేజ్ చేయడం కాదు, ఇలాంటి రాబోయే తరానికి ఒక గొప్ప సైంటిస్ట్లని అందించాలి అంటే ఇలాంటి ప్రోగ్రామ్స్కి పిల్లల్ని తీసుకెళ్ళండి, పంపించండి. సో ఇది ఇవాళ ఈ పొద్దు ముచ్చట్లు. టైమ్ వన్ స్టూడియో క్లాక్ 4:56 వింటూనే ఉందండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: ఎఫ్ఎం రెయిన్బో 101.9
1: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో సమయం 5 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తలు వింటారు.
2: 5 గంటలు ఈ మా ప్రసారానికి శ్రోతలందరికీ స్వాగతం. ముందుగా

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ మానవ హక్కుల కమిషన్ రెండు వేర్వేరు కేసుల్లో కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక మహిళకు ఎడమకంటికి బదులు కుడికంటికి శస్త్రచికిత్స చేశారన్న వార్తా కథనంపై జిల్లా వైద్యారోగ్య అధికారి నుంచి సమగ్ర నివేదిక కోరింది. మరో కేసులో నిమ్స్ ఎనస్థీషియాలజీ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ మంతా శ్రీనివాస్ కు 12 ఏళ్లుగా పెన్షన్ ప్రయోజనాలు చెల్లించకపోవడంపై కమిషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 3 వారాల్లో బకాయిలు చెల్లించాలని నిమ్స్ డైరెక్టర్కు సూచించింది. ఎల్నినో ప్రభావంతో ఏర్పడిన కరువు పరిస్థితులపై పూర్తిస్థాయి నివేదికను ఈ నెలాఖరులోగా సిద్దం చేయాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. రాష్ట విపత్తుల నిర్వహణ శాఖపై ఈరోజు సచివాలయంలో ఆయన సమీక్షా సమాపేశాన్ని నిర్వహించారు. రాష్టంలోని 18 జిల్లాల్లో 320 మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడినట్లు ప్రాథమికంగా గుర్తించామని అధికారులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నిరసనలు ప్రజాస్వామ్య పరిరక్షణకు కాదని, ఒక కుటుంబ రాజకీయ వారసత్వాన్ని కాపాడేందుకేనని రాజ్యసభ సభ్యుడు బీజేపీ నేత డాక్టర్ కె లక్ష్మణ్ విమర్శించారు. ఈవీఎంలను తొలగించి బ్యాలెట్ పేపర్లు తేవాలన్న ఖర్గే డిమాండ్ బూత్ క్యాప్చరింగ్ రోజులకు తీసుకువెళ్లడమేనన్నారు. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్, కేరళలో గెలిచినప్పుడు లేని అభ్యంతరం, ఓడినప్పుడే ఎందుకని ప్రశ్నించారు. జపాన్లో జరిగిన ఆసియా క్రీడలు 2026లో ఆర్చరీలో 2 స్వర్ణ పతకాలు సాధించిన తెలంగాణ క్రీడాకారిణి తానిపర్తి చికితకు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, స్పోర్ట్స్ అథారిటీ అధికారులు, తెలంగాణ ఒలింపిక్ సంఘం కార్యదర్శి మల్లారెడ్డి, ఆర్చరీ సంఘం ప్రతినిధులు చికితకు అభినందనలు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీకి ప్రకటించిన 1,000 కోట్ల రూపాయల నిధులపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్వీ నాయకులు ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట నిరసన చేపట్టారు. 2025 డిసెంబర్లో

ఉత్తర్వులు ఇచ్చినట్లు ప్రభుత్వమే చెప్పినా నిధుల విడుదల, ఖర్చు, పనుల పురోగతిపై వివరాలు వెల్లడించలేదని నాయకులు విమర్శించారు. అలాగే జాబ్ క్యాలెండర్పై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 27వ స్నాతకోత్సవం రేపు ఉదయం జూబ్లీహిల్స్ క్యాంపస్లోని వెంకట్రామ ఆడిటోరియంలో జరగనుందని రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్వీకే రెడ్డి తెలిపారు. గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్సలర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరై పట్టాలు, బంగారు పతకాలు ప్రదానం చేస్తారు. నాక్ మాజీ డైరెక్టర్, యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ విఎస్ ప్రసాద్ స్నాతకోత్సవ ప్రసంగం చేస్తారు. తెలంగాణలో వచ్చే 7 రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ పరిసరాల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, ఉదయం వేళల్లో పొగమంచు లేదా మసక వాతావరణం ఉండవచ్చని తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలను వినవచ్చు.

సంచారమే అంటూ ఎపిక్ మూవీ నుంచి బ్యూటిఫుల్ ట్రాక్ విన్నారు 5700 స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల మయం. రైట్, దాదా ఈజ్ బ్యాక్. ఎవరా దాదా? ఇంకెవరు? మన బాలకృష్ణ బాలయ్య బాబు. బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో వస్తున్న సినిమా దాదా. రైట్, సో చిన్న గ్యాప్ అయితే వచ్చింది, కానీ మళ్ళీ రీసెంట్ గా సెట్స్ లోకి వచ్చేసాడు మన దాదా అంటూ షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది మైసూర్లో. మరి ఈ సినిమాలోని అండ్ మెన్ మెన్ మెన్ సీన్స్ అన్ని కూడా ఇప్పుడు షూట్ జరుగుతున్నాయి. వీరసింహారెడ్డి తర్వాత బాలకృష్ణ అండ్ గోపీచంద్ మలినేని ఇద్దరి కాంబోలో వస్తున్న సినిమా ఇది. ఇక బాలయ్య అంటే తెలిసిందే కదా, మాస్. మాస్ అంటే బాలయ్య అన్నట్టుగా ఉంటుంది. మరి బాలయ్య బాబుని మరింత మాస్ యాక్షన్ అవతార్ లో చూపిస్తానంటున్నాడు డైరెక్టర్ గోపీచంద్ మలినేని. మరి బాలయ్య బాబుకి జోడీ ఎవరో తెలుసా? ఇంకెవరు? కాజల్ అగర్వాల్. అండ్ అలాగే ఈ సినిమాలో ఇంకో స్పెషల్ క్యారెక్టర్ ఉంది, అది ఎవరు ప్లే చేస్తున్నారు ఆ కీ రోల్ని అంటే మంచు మనోజ్. సో ఫైనల్లీ క్రిస్మస్ గిఫ్ట్ గా మన ముందుకి రాబోతుందట ఈ దాదా. సో వెయిట్ అండ్ సీ, వెయిట్ అనే ఉండండి ఫర్ మోర్ అప్డేట్స్. ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్ పై. తాజా ట్యూన్స్లో మెయిన్ అప్డేట్ అయితే మెగాస్టార్ చిరంజీవి గారు దర్శకుడు బాబి కలయికలో వస్తున్న తాజా కొత్త సినిమా కాక. ఇందులో అనస్వర రాజన్, నివేద పేదరాజు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అండ్ ఈ సినిమాలోకి అనురాగ్ కశ్యప్ కూడా అడుగుపెట్టేశారు. సో ఈ సినిమాలో ఇంకొక మెయిన్ రోల్ ప్లే చేస్తున్నారు అనురాగ్ కశ్యప్ గారు. అండ్ ఈ సినిమా శరవేగంగా హైదరాబాద్లో చిత్రీకరణ అయితే చోటు చేసుకుంటుంది. అండ్ అనురాగ్ కశ్యప్తో పాటు ప్రధాన తారాగణంతో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఇది మెయిన్గా తండ్రి కూతుళ్ళ అనుబంధంతో ముడిపడిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా ముస్తాబవుతుంది. వచ్చే ఏడాది సంక్రాంతి జనవరి 13వ తారీఖు థియేటర్లోకి రాబోతుంది. సో ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది, వింటూ ఎంజాయ్ చేయండి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఎస్, సంక్రాంతి ఎప్పుడు వస్తుంది? జనవరిలో కదా, కానీ భోగి మాత్రం నవంబర్లోనే వస్తుంది. నిజంగా నిజం, మీరు విన్నది నిజం, భోగి రాబోతుంది నవంబర్లో. ఎలా, శర్వానంద్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న సినిమా భోగి, సంపత్ నంది డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా నవంబర్లో మన ముందుకు రాబోతుంది. ఫోక్ సాంగ్తో స్టార్ట్ అయిన ఈ టీజర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. 1960 నేపథ్యంలో తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో సాగే ఈ కథ. శర్వ ఇందులో గంగా అనే సాధారణ కూలీ పాత్రలో కనిపించనున్నారు. ఇది అండ్ రా అండ్ రస్టిక్గా ఉండబోతోంది. శర్వ పాత్ర మాత్రం ఎంతో హింసాత్మకంగా ఉండబోతుందని టీజర్లో కనిపించిన యాక్షన్ సీక్వెన్సెస్ బట్టి మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడైతే ఒక సాంగ్ వస్తుంది, వినండి.

హలో లిసనర్స్, ఆర్ యూ సమ్వన్ హూ లవ్స్ గెటింగ్ లాస్ట్ ఇన్ ద పేజెస్ ఆఫ్ అ గుడ్ బుక్ అండ్ విషెస్ అదర్స్ కుడ్ ఎక్స్పీరియన్స్ ద సేమ్ జాయ్ దట్ యూ ఫౌండ్ బిట్వీన్ దోస్ పేజెస్? హ్యావ్ యూ ఎవర్ ఫౌండ్ యువర్ సెల్ఫ్ రికమెండింగ్ అ బుక్ టు యువర్ ఫ్రెండ్స్ జస్ట్ బికాస్ యూ సింప్లీ ఫెల్ట్ దట్ దిస్ ఇస్ అ మస్ట్ రీడ్? వాట్ ఇఫ్ వీ టోల్డ్ యూ దట్ యూ కుడ్ నౌ షేర్ దట్ ఎక్స్పీరియన్స్ not just with one person but with thousands of listeners? If the thought of your voice bringing a story to life excites you, then this one is for you. FM Rainbow is thrilled to present Read with Rainbow, a brand new initiative that celebrates the joy of reading through the voices of young readers. If you're between 15 to 25 years of age and have a passion to share a good read with listeners across the airwaves, then share us your name and mobile number to our mailing address readwithrainbow2026@gmail.com. So dear listeners, what are you waiting for? Don't just read a great book, be the voice that shares it. Read with Rainbow, where every page finds a voice and every voice inspires a reader.

మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ ఆర్జే వినోద్. ఆలోచింపజేసే మెట్రో లవర్ నరేన్ వనపర్తి సాహితీ అవంచ ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్నటువంటి సినిమా మెట్రో లవర్. మహేష్ నాంపల్లి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. నవంబర్20వ తారీఖు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవలే హైదరాబాద్లో టీజర్ ఆవిష్కరణ జరిగింది. హీరో మాట్లాడుతూ అందరూ ఆశ్చర్యపోయేలా ఉంటుంది ఇందులో కథ, కొత్త కాన్సెప్ట్తో వస్తున్నాం మేమని చెప్పేసి భీమ్ సిసిరియోలో సంగీతం దర్శకత్వం వహిస్తున్నారు. అండ్ ఈ సినిమాలో మెయిన్గా త్రినాథ్ రావు నక్కిన గారు ఇక్కడ ఆ టీజర్ లాంచ్ చేశారు, ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది, వింటూ ఎంజాయ్ చేయండి.

0: FM Rainbow 101.9 Musically yours.
1: మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9. సమయం 5 గంటలు దాటి 45 నిమిషాలు కావస్తోంది. ఇప్పుడు ఇది మన చట్టం. క్రిమినల్ కేసుల్లో ట్రయల్స్. ప్రముఖ న్యాయవాది శ్రీ సివి విద్యాసాగర్ రావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన ఇవాళ. క్రిమినల్ కేసులు, వాటి ట్రయల్స్ గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ న్యాయవాది శ్రీ సివి విద్యాసాగర్రావు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరి ఈ ట్రయల్స్లో ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవుతారు, ఏమేమి విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని తెలుసుకుందాం. విద్యాసాగర్రావు గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: లాయర్ గారు, ముందుగా అసలు ఈ ట్రయల్ అంటే ఏంటి, ఇందులో ఎన్ని స్టేజెస్ ఉంటాయి, వివరిస్తారా?
1: ట్రయల్ కంటే ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏముందంటే, ముద్దాయికి ఇనీషియల్ స్టేజ్లో బెయిల్ అనేది ఉంటుంది, బెయిల్ వస్తుంది. బెయిల్ వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు ముద్దాయి మీద ఉన్నటువంటి నేర ఆరోపణ ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారము ముద్దాయి మీద నేర ఆరోపణను జడ్జి ముందర ప్రూవ్ చేయడానికి ఏవైతే సాక్ష్యాలు వాళ్లకు ఉన్నాయో అవన్నీ ఒకచోట పెడితే దాన్ని ఛార్జ్ షీట్ అంటారు. ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఛార్జ్ షీట్ జడ్జి గారికి పంపించడం

0: జరుగుతుంది. జడ్జి గారు ఆ ఛార్జ్షీట్ పరిగణంలో తీసుకున్న తర్వాత దాని ఒక నెంబర్ అవుతుంది, సీరియల్ నెంబర్ అవుతుంది, సీసీ నెంబర్ అని అంటారు. ఆ నెంబర్ అయిన తర్వాత ముద్దాయికి సమన్స్ పోతాయి. ఏంది మీ మీద ఫలానా పోలీసు వాళ్ళు ఫలానా కేసు పెట్టారు, మీరు ఫలానా రోజు ఫలానా సమయానికి ఈ కోర్టుకు మీరు రావాల్సింది అని సమన్స్ పోతాయి. ఆ సమన్స్ పోయిన తర్వాత ఆ సమన్స్ సర్వ్ చేయాల్సినటువంటి బాధ్యత ముద్దాయి మీద ఏ పోలీసు వాళ్ళైతే కేసు పెట్టారో ఆ పోలీసు వాళ్ళదే బాధ్యత సమన్స్ సర్వ్ చేయాల. సమన్స్ సర్వ్ అయిన తర్వాత ముద్దాయి కోర్టుకు రావడం జరుగుతుంది. కోర్టుకు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఒక డేట్ వస్తుంది. జడ్జి గారి కన్వీనియంట్ ప్రకారము ఒక డేటు రెండు డేట్లు ఇచ్చిన తర్వాత జడ్జి గారు ఏం చేస్తారంటే, పోలీసు వాళ్ళు టోటల్ ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి మెటీరియల్ పేపర్స్ను మనం ఛార్జ్షీట్ అంటాం, ఒక కాపీ ముద్దాయి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఛార్జ్షీట్లో ఏముంటుంది, టోటల్ ఇన్వెస్టిగేషన్ మెటీరియల్ పేపర్సు, సాక్షుల స్టేట్మెంట్లు, ఎవరికైతే ఇంజురీ అయిందో, ఎవరైతే విక్టిమ్ ఉన్నారో, వాళ్ళ హాస్పిటల్ ఒకవేళ పోయినట్టయితే డాక్టరు సర్టిఫికేట్లు అవన్నీ సెట్ ఉంటాయి. అవన్నీ ముద్దాయి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ స్టేజ్లో జడ్జి గారు ముద్దాయిని అడుగుతారు, ఏమని మీ మీద ఫలానా పోలీసు వాళ్ళు ఫలానా అతను మీ మీద ఇలాంటి కేసు పెట్టారు, నేర ఆరోపణ ఉంది, ఇది నిజమా అబద్ధమా? దీనికి సమాధానము కేవలము ముద్దాయి మాత్రమే చెప్పాలి, వాళ్ళ డిఫెన్స్ కౌన్సిల్ చెప్పడానికి వీల్లేదు. ఆ సందర్భంలో ముద్దాయి కోర్టుకు రావడం కంపల్సరీ.
1: ఓకే, అయితే మీరు అన్నట్టు విద్యాసాగర్ గారు, ఇప్పుడు ఈ ట్రయల్ ఎప్పుడు మొదలైంది అనే విషయానికి వస్తే, ఎప్పుడైతే సమన్స్ జారీ చేయబడ్డాయి అప్పుడు ట్రయల్ మొదలైంది.
0: అప్పుడు ట్రయల్ మొదలైనట్టు.
1: ఎవరెవరి పాత్ర ఉంటుంది ఇందులో? ఇప్పుడు
0: ట్రయల్లో పాత్ర ఎవరిది ఉంటుంది అంటే, ముద్దాయి ఉంటాడు. ఈ ముద్దాయి ఏదైతే నేరం చేశాడో ఆ నేరాన్ని జడ్జి ముందర చెప్పడానికి ఉన్నటువంటి విట్నెస్లు ఉంటారు, ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి పోలీసు వాళ్ళు ఉంటారు.
1: ముద్దాయి తన తరపు న్యాయవాదిని తీసుకురావచ్చా?
0: ఉంటారు. ఆయన పాత్ర, న్యాయవాది పాత్ర ఎప్పుడు వస్తుంది అంటే, సాక్ష్యాలు మొదలైన తర్వాతనే వాళ్ళను ప్రశ్నించడానికి వీళ్ళ లాయర్ గారి పాత్ర మొదలవుతుంది. ఫస్ట్ పాత్ర ముద్దాయిదే.
1: ఓకే,
0: ఇదంతా అబద్ధము అని చెప్తేనే ట్రయల్ మొదలవుతుంది. ఒకవేళ ముద్దాయి నేను చేసింది మీరు అడిగిన ప్రశ్నలు కరెక్టే, నేను నేరం చేశానని ఒప్పుకుంటే దానికి తగిన శిక్ష ఏదో జడ్జి గారు విధించేస్తారు, అప్పుడే
1: అయిపోతుంది.
0: అయిపోతుంది, ఇది ట్రయల్ కాబట్టి ముద్దాయి 99% నేను నేరం చెయ్యలేదనే చెప్తాడు. చెప్పిన తర్వాత ప్రాసెస్ సమన్స్ పోతుంది.
1: అయితే అంటే ఖచ్చితంగా ట్రయల్ అప్పుడు ముద్దాయి కోర్టుకు రావాల్సిందేనా? ఏదైనా కారణాల వల్ల ఏ సందర్భంలో రాకుండా ఉండగలిగే అవకాశాలు ఉన్నాయా చట్టంలో?
0: ముద్దాయి కంపల్సరీ కోర్టుకు రావాలి అనేటువంటి పరిస్థితులు మూడు ఉంటాయి. ఒకటి, జడ్జి గారు ఇనీషియల్లీ ఛార్జ్షీట్ వచ్చిన తర్వాత సమన్స్ మీద ముద్దాయి కోర్టుకు హాజరైన తర్వాత ఎగ్జామినేషన్ అంటారు, ఎగ్జామినేషన్కు ముద్దాయి రావాలా, ఈ కేసు నిజమా అబద్ధమా అందని ముద్దాయి ఆన్సర్ చెప్పాలా, ఆ స్టేజ్లో ముద్దాయి కంపల్సరీ రావాలా. నెక్స్ట్ స్టేజ్లో ఎవరన్నా సాక్షులు ముద్దాయిని చూస్తే మేము గుర్తుపడతాము, ఈ నేరం చేసిన వ్యక్తి ఎవరో మేము చూశాము, ఆ వ్యక్తి ఎవరో ఈ కోర్టులో ఉంటే మేము గుర్తుపట్టగలము అనేటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ముద్దాయి ఖచ్చితంగా రావాలి. ఒకవేళ రాకుంటే ఒక అవకాశం ఇచ్చి నెక్స్ట్ డేట్లో అతన్ని పిలిపించుకోండి అని వాళ్ళ న్యాయవాదికి డైరెక్షన్ ఇస్తారు. ఆ డైరెక్షన్ ఇచ్చిన తర్వాత ఒకవేళ ముద్దాయి కోర్టు రాకుంటే జడ్జి గారు ఏ నిర్ణయానికి వస్తారంటే, ఈ ముద్దాయే ఎవరైతే కోర్టుకు రాలేదో, నేరం చేసినటువంటి మనిషి ఎవరో కాదు, ఈ ముద్దాయే అని ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ స్టేజ్లో కంపల్సరీ రావాలా. ఇంకొక స్టేజ్ ఎప్పుడు అంటే, టోటల్ సాక్ష్యాలు అయిపోయిన తర్వాత జడ్జి గారు మళ్ళీ ఎగ్జామ్ చేస్తారు, దాన్ని 313 ఎగ్జామినేషన్ అంటారు. అప్పుడు జడ్జి గారు అతన్ని ఏ ఏ సాక్షులు ఏమేమి చెప్పారు నా ముందర మీ అగేనిస్ట్ అని చదివి వినిపిస్తారు. ఆ సాక్షులు ఇతని అగేనిస్ట్ ఏదైతే సాక్ష్యం చెప్పారో జడ్జి ముందర ప్రమాణం చేసి, అది నిజమా అబద్ధమా అందని ముద్దాయి మాత్రమే చెప్పాల్సి ఉంటుంది. చెప్పాలి, అడ్వకేట్ చెప్పడానికి వీల్లేదు. దీని తర్వాత ముద్దాయి కంపల్సరీ రావాలి అన్నది ఎప్పుడు అంటే జడ్జిమెంట్ అప్పుడు.
1: అయితే మీరు అన్నారు సాక్షిని

0: అప్పుడు సాక్షి చెప్పే సమాధానాన్ని బట్టి జడ్జి గారు ఒక అభిప్రాయానికి వస్తారు.
1: వస్తారు.
0: అయితే సాక్షి రావాల్సిన సందర్భం ఎప్పుడు, సాక్షి పాత్ర ఏమిటి అసలు ఈ ట్రయల్లో?
1: ముద్దాయిని ప్రశ్నించిన తర్వాత, నేర ఆరోపణ మీ మీద ఉంది, ఇది నిజమా అబద్ధమా అంటే అబద్ధము అని చెప్పిన తర్వాత సాక్షులకు సమన్స్ పోతాయి. ఆ
0: సాక్షిగా మీరు రావాలని,
1: సాక్షిలా మీరు రావాలి అని. ఈ ముద్దాయి అగేనిస్ట్ కనీసం 6గురో 7గురో సాక్షులు ఉంటారు కదా, ఒక్కొక్క రోజు ఇద్దరిని ముగ్గురిని జడ్జి గారి కన్వీనియంట్ ప్రకారము సమయం పట్టి ఇద్దరినో ముగ్గురినో సమన్స్ ఇస్తారు. ఆ రోజు ఆ ఇద్దరిని ముగ్గురిని చీఫ్ ఎగ్జామినేషన్ అంటారు.
0: విద్యాసాగర్ గారు, ఇప్పుడు సాక్షి ముద్దాయి వైపైనా మాట్లాడొచ్చు, ముద్దాయికి అగెనెస్ట్గా మాట్లాడొచ్చు.
1: మాట్లాడవచ్చు.
0: అయితే ఇలాంటప్పుడు సాక్షి ముద్దాయికి తెలిసిన వాడై ఉండొచ్చా?
1: తెలిసిన వాడే ఉండొచ్చా అంటే కొన్ని సందర్భాలలో ఏమవుతుంది, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అవుతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేనున్నాను, నాకు మా అన్నయ్యకు ఏదో డిఫరెన్సెస్ ఉన్నాయి, నేను రోడ్డు మీద వచ్చి మా అన్నయ్యను అనరాని మాటలు చేయకూడని పని ఏదో చేశాను, అప్పుడు కేసు పెడితే ఏమవుతుంది, మా అన్నయ్యనే నాకు నా అగేన్స్ట్ సాక్షి వస్తాడు కదా,
0: కరెక్ట్,
1: రావద్దని ఏముంది అప్పుడు. సో తెలిసిన సాక్షి కోర్టులో నా అగేన్స్ట్ సాక్ష్యం చెప్తేనే చాలా డేంజర్. ఒక సందర్భంలో ఇంటి పక్కన వాడే సాక్ష్యం ఉంటాడు, ఒక మర్డర్ అయింది ఇంటి పక్క వాడే సాక్ష్యం ఉంటాడు, ఇప్పుడు తెలియని సాక్షి ఆ టైంలో అక్కడ ఉండాలి అని వీల్లేదు కదా, వీల్లేదు కదా, ఉంటాడు, వస్తాడు, చూస్తాడు, వాడు చెప్తాడా చెప్పడానికి తర్వాత విషయం. ఉండొచ్చు సాక్షి, ఎవరైనా ఉండొచ్చు.
0: సాక్ష్యంగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో ఒక మనిషిని నేను చూశానని నోటి మాటనే కాకుండా ఏ ఇతర రకాల సాక్ష్యాలు చెల్లుతాయి చట్ట ప్రకారం?
1: నోటి మాటనే కాకుండా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ను కూడా కోర్టు వారు పరిగణనలోకి తీసుకుంటారు. ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను కూడా, అంటే ఇప్పుడు ఎస్ఎంఎస్ ద్వారా నేను ఓ అమ్మాయికి పంపకూడని ఎస్ఎంఎస్ పంపాను అనుకోండి, ఐ లవ్ యూ అని పంపాను, నేనంటే నాకు చాలా ఇష్టము అని పంపాను, అది కూడా నేరమే, అది కూడా నేరమే. ఇప్పుడు ఆ అమ్మాయి నా మీద కేసు పెడితే సాక్ష్యం ఏం చూపిస్తుంది, ఎస్ఎంఎస్ఏ చూపిస్తుంది. సో ఎస్ఎంఎస్ ను కూడా పరిగణనలో తీసుకునే అవకాశము ఖచ్చితంగా ఉన్నది, ఖచ్చితంగా ఉన్నది. ఆ ఎస్ఎంఎస్ ను పరిగణనలో తీసుకొని నా మీద చట్టపరంగా చర్య తీసుకోవడానికి, నా మీద శిక్ష ఇవ్వడానికి కూడా అవకాశం ఉన్నది.
0: అయితే విద్యాసాగర్ గారు, ఇప్పుడు ఒక వ్యక్తి నింద వేయబడింది, ముద్దాయిగా ట్రయల్కి వచ్చాడు, అతనికి అగెనెస్ట్గా సాక్ష్యం చెప్పడం జరిగింది, అతను నేరం రుజువైంది, అతనికి శిక్ష పడింది. ఇది కాకుండా నేరం చేయని వ్యక్తి నింద మాత్రమే మోపబడి అతను నిరపరాధిగా బయటికి రావడానికి తన ప్రయత్నం తను చేసుకోవడానికి అతనికి అక్యూజ్డ్ పర్సన్గా తనకి చట్ట ప్రకారం ఎలాంటి హక్కులు కల్పించబడ్డాయి?
1: చట్ట ప్రకారము ఇప్పుడు నా మీద మాకు తప్పుడు కేసు పెట్టినప్పుడు, ఇది తప్పుడు కేసు అని నేను నమ్మినప్పుడు జడ్జి గారిని నమ్మించే బాధ్యత నా మీదనే ఉంటుంది. ఛార్జ్షీట్ వచ్చిన తర్వాతనే నా మీద మోపినటువంటి నిందలు ఏవైతే ఉన్నాయో అవి తప్పు అని నిర్ధారించుకొని దాని అగేన్స్ట్ ఫైట్ చేసే రైట్ నాకు ఉంది. ఎలా ఉంది, డిశ్చార్జ్ పెట్టి వేసుకోవాలి. డిశ్చార్జ్ పెట్టిషన్ అంటే ఈ నేర ఆరోపణకు నాకు సంబంధం లేదు, ఇవన్నీ తప్పుడు కేసులు, తప్పుడు విషయాలు ఇవన్నీ, ఈ నేరానికి నాకు సంబంధం లేదు అని డిశ్చార్జ్ పెట్టిషన్ వేసుకునే అవకాశం ఉంది. ఆ డిశ్చార్జ్ పెట్టిషన్ వేసుకునే సందర్భంలో ఇతని యొక్క అమాయకత్వము నిరూపించుకునే బాధ్యత ముద్దాయి మీదనే ఉంటుంది. కోర్టు కానీ పోలీసు వాళ్ళు కానీ సహాయం చేయరు. ఇప్పుడు నా మీద దొంగతనం కేసు పెట్టారనుకోండి, 379 సైకిల్ దొంగతనము, సెల్ ఫోన్ దొంగతనము చేశారు నా మీద. ఇప్పుడు నేను తర్వాత ఏం చేశాను, ఇది తప్పుడు కేసు, నేను లేను ఇక్కడ, నా మీద ఈ నేరం మోపడము చాలా అన్యాయము, కాబట్టి నన్ను డిశ్చార్జ్ చేయండి అన్నప్పుడు
0: మీరు లేరంటానికి ప్రూఫ్ మీరే ఇవ్వాలి,
1: నేను చూపించుకోవాలా. ఛార్జ్షీట్ కంటే ముందు నా మీద నేర ఆరోపణ ఏదైతే మోపబడిందో అది తప్పుడు అన్యాయము అన్నట్టుదంతా నాకు తెలిస్తే, అనిపిస్తే, నేను భావిస్తే, దానికి పోలీసు వాళ్ళు నన్ను పట్టుకొని జైలుకు పంపించకుండా, జడ్జి గారు నన్ను జైలుకు పంపించకుండా, జుడిషియల్ రిమాండ్ అవ్వకుండా, చట్టము నాకు ఇచ్చినటువంటి అవకాశము హ్యాండ్స్ పెట్టర్ బెయిల్ అరెస్ట్ కాకుండానే బెయిల్ తీసుకోవడం. ఛార్జ్షీట్ అయిన తర్వాత డిశ్చార్జ్ ఉంటుంది. డిశ్చార్జ్ లోవర్ కోర్టులో వేసుకోవచ్చు, అది డిస్మిస్ అయితే నెక్స్ట్ సెషన్ కోర్టులో దాన్ని ఛాలెంజ్ చేసుకోవచ్చు, అది డిస్మిస్ అయితే హైకోర్టులో కూడా దాన్ని ఛాలెంజ్ చేసుకోవచ్చు.
0: అయితే చివరగా క్రిమినల్ ట్రయల్ పరిస్థితుల్లో అలాంటి సందర్భాల్లో సాధారణంగా చాలా మంది పౌరులు తెలిసి తెలియక చేసే తప్పులు ఏంటి, వాటిని ఎలా సరిదిద్దుకోవాలంటారు?
1: ఈ మధ్యకాలంలో లోక్ అదాలత్ అని కోర్టు వారు ఒకటి రెగ్యులర్ ప్రాసెస్ పెడుతున్నారు. లోక్ అదాలత్ అంటే తెలిసి తెలియక ఏమన్నా తప్పు చేస్తే దాన్ని ఎవరైతే

0: మన మీద కేసు పెట్టారో వాళ్ళని పిలిపించి వాళ్ళను కూడా కౌన్సిలింగ్ చేస్తారు. ఇలాంటి తప్పులు మళ్ళీ మళ్ళీ అవ్వకుండా, ఇలాంటి నేరాలు మన అగేన్స్ట్ ముద్దాయి అగేన్స్ట్ రాకుండా జాగ్రత్తగా ఉండాలి అని ముద్దాయి కూడా కౌన్సిలింగ్ చేసి ఇద్దరిని కాంప్రమైజ్ చేయించి లోక్ అదాలత్లో సెటిల్ చేస్తారు. అవి
1: విద్యాసాగర్ గారు, ఇప్పుడు ఒకవేళ ముద్దాయి తనకు తెలిసిన విషయాలు కూడా చెప్పకుండా దాచిపెడితే ఏమవుతుంది?
0: అలాంటి సంఘటనలు మనం కోర్టులో రెగ్యులర్ చూస్తున్నాం. ముద్దాయి చెప్పినటువంటి విషయము, అంటే చెప్పినటువంటి విషయము అంటే మన ప్రకారము కోర్టు ముందర అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఛార్జ్షీట్లో ఏదైతే ఉంటుందో అది ముద్దాయే ఇచ్చాడు, అది పోలీస్ వాళ్ళు రాసి జడ్జి హ్యాండ్ ఓవర్ చేశారు ఛార్జ్షీట్తో పాటు అన్నది మనం గ్రహించాల. ఈ ముద్దాయి కోర్టు ముందర సమ్మతించుకొని వచ్చినప్పుడు చాలా సందర్భాలలో ఏమవుతుందంటే నాకేం తెలియదు అంటాడు. నాకేం తెలియదు, పోలీసు వాళ్ళు నన్ను ఎప్పుడు విచారించలేదు, నన్ను ఎప్పుడు ఏమి
1: అడగలేదు.
0: అడగలేదు, నాకేం ఈ అసలు నన్ను ఎందుకు పిలిచారు అని వాడు ముఖం తెల్లబోయి చూస్తాడు జడ్జును. అప్పుడు ఏం చేస్తారు జడ్జి గారు అంటే హాస్టైల్ అని డిక్లేర్ చేస్తారు. జడ్జి గారు అంటే ఇతనికి కేసు ఏమి తెలియదు అని హాస్టైల్ అని డిక్లేర్ చేస్తారు. దాని తర్వాత ఇమీడియట్లీ పోలీసు వాళ్ళ అడ్వకేటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరైతే ఉంటారో అతను ఆ సాక్షి ఏం చెప్తారంటే పోలీసు వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మొత్తం చదివి వినిపిస్తారు.
1: క్రిమినల్ కేసుల్లో ట్రయల్స్ గురించి మా శ్రోతలకు చాలా మంచి విషయాలు తెలియజేశారు. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోస్కి వచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్కారం.
2: ఇది మన చట్టం.

ఇంతవరకు మీరు ఇది మన చట్టం క్రిమినల్ కేసుల్లో ట్రయల్స్ ప్రముఖ న్యాయవాది శ్రీ సివి విద్యాసాగర్ రావు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.

0: హలో, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ట్విన్ సిటీస్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 మెగాహెర్ట్స్. రెయిన్బోతో జీవితం రంగులమయం, రెయిన్బో యాడ్స్ కలర్స్ టు యువర్ లైఫ్. రెయిన్బోకి సాత్ లైఫ్ రంగీన్. ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది తెలుసా, ఇలా ఆకాశవాణిలో మీతో మాట్లాడుతుంటే. కానీ చూసారా, అలా వచ్చానో లేదో ఫుల్గా వేడిగా అనిపించేస్తుంది. అఫ్కోర్స్ మా దగ్గర ఏసీ అయితే వర్క్ చేస్తుంది, బట్ బయట చూసారా అసలు ఏంటి, ఏ నెలలో ఉన్నావు అన్న డౌట్ అయితే వస్తుంది కదా. డూ యూ థింక్ దిస్ ఇస్ అక్టోబర్? కానీ సీజన్ మాత్రం ఇది అక్టోబర్ కానే కాదు అని అనుకుంటుంది, మే అని అనుకుంటుందేమో. పంక నడవందే పనవ్వట్లేదు. ఈ వేడి, చెమటలు, రెస్ట్లెస్నెస్, అసలు ఏంటి కాలం ఇలా ఉంది? అసలు అక్టోబర్ అంటే ఎలా ఉండాలి? ఒక చిన్నపాటి డ్రిజ్లింగ్, చల్లగాలులు లైట్గా, అలా అంటే ఒక చలికాలం ట్రాన్సిషన్ పీరియడ్లా ఉండాలన్నమాట. బట్ వై, ఎందుకు ఇలా ఉంది? నిజంగా సీరియస్గా దిస్ ఈజ్ అ ఎఫెక్ట్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ అనిపించట్లేదా? గ్లోబల్ వార్మింగ్ ఈజ్ వార్మింగ్ అప్ అండ్ రోస్టింగ్ ఎవ్రీథింగ్. బాబు గారు, అసలు ఈ టైంలో మనం ఎన్నో విషయాల గురించి టెన్షన్ పడుతున్నాం. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ గ్లోబల్ వార్మింగ్. నిజంగా మన నేచర్ స్పాయిల్ అవుతూ ఇలా వెళ్ళిపోతే ఫ్యూచర్ ఆలోచించాలి అంటే నిజంగా ఆదిత్య 369లో ఫ్యూచర్ ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుందేమో అని భయం వేస్తుంది నిజంగా. ఎస్, బట్ కీప్ థింకింగ్ అబౌట్ దిస్ ఇంపార్టెంట్ మ్యాటర్. అండ్ ఎస్, మీరు వింటున్నారు జెన్ జీ విత్ మీ ఆర్జీ ప్రభలిక. అండ్ ఎస్, ఈరోజు నాతో పాటు ఉన్నాడు షోలో
1: ఆర్జే వినోద్.
0: ఎస్, వినోద్ కూడా నాతో పాటే ఉన్నారు. మరి ఎస్, వి ఆర్ టుగెదర్ హియర్ టు షేర్ సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఇంకా బోల్డని మాటలు, పాటలు. అండ్ ఆఫ్ కోర్స్ దిస్ ఇస్ జెన్ జీ అంటే మీకు తెలిసిందే కదా, ఇట్ ఇస్ మల్టీలింగ్వల్ షో. మరి తెలుగు పాటలు ఖచ్చితంగా 7 తర్వాత విందాం. రైట్ నౌ దిస్ 1 hour సెగ్మెంట్ ఇస్ ఫర్ మల్టీలింగ్వల్ సాంగ్స్. అండ్ హియర్ వి గో, లెట్స్ కిక్ స్టార్ట్ ఇట్ విత్ ద మైకల్ జాక్సన్ నంబర్. హియర్ వి గో.
2: You know, I was wondering, you know.

ఆల్ రైట్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 మెగాహెర్ట్స్ విత్ మీ ఆర్జే ప్రఫలిక. మరి వీ ఫీల్ సో బెటర్ దీస్ టైమ్స్ బికాస్ ఆల్వేస్ వీ కీప్ టాకింగ్ అబౌట్ ద టెక్నాలజీ. టెక్నాలజీ నిజంగా ఎవరైతే కనిపెట్టారో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి, ఏవైతే

డెవలప్మెంట్స్ అనేవి జరిగాయో అవన్నీ మనకి చాలా హెల్ప్ఫుల్గా మారాయి కదా. బికాస్ మనం ఈ 24 అవర్స్ ఆఫ్ టైంని చాలా ప్రొడక్టివ్గా వాడుకోగలుగుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వేర్ ద టెక్నాలజీ ఈస్ టోటలీ లెస్ ఆర్ జీరో, ఆ టైంకి ఈ టైంకి మనం కంపేర్ చేస్తే చాలా టైం సేవ్ చేసుకుంటున్నాం. అదే ఒక వంట చేయడానికి కానీ లేకపోతే ఒక ఫుడ్ ప్రిపరేషన్ మాత్రమే కాదు, ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకోవడానికి, బట్టలు ఉతుకోవడానికి, లేకపోతే ఒక వర్క్ చేసుకోవడానికి, ఒకటి రాయడానికి, ఒక మెసేజ్ పంపించడానికి, సో ఒక ఊరికి వెళ్ళడానికి, సమ్వేర్ ఆల్ దీస్ థింగ్స్, ఇవన్నీ థింగ్స్ మనకి రోజువారీ జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్. వీటిని ఎలా అయితే ఈజ్ చేసుకోవాలి అండ్ లైఫ్ని కాస్త ఈజ్ చేసుకోవాలి అనేసి ఎన్నో రీసెర్చ్ చేసేసి చాలా చాలా డెవలప్ చేసేసారు కదా. అండ్ దాట్స్ వై వీఆర్ సేవింగ్ సో మచ్ ఆఫ్ టైమ్ ఇన్ ఆర్ 24 అవర్స్. మరి ఆ 24 అవర్స్లో ప్రొడక్టివ్గా మనం ఏం చేస్తున్నాం అని చూస్తే, ఎస్, మనకి అప్పటి కాలం కంటే ఇప్పుడు మనం ఎక్స్ట్రాగా 1000 థింగ్స్ మనం చేయగలుగుతున్నాము అంటే బికాస్ ఒక పని చేయడానికి ఆ టైం తక్కువైపోయిందనమాట. సో ఫర్ ద కుకింగ్ యూ కెన్ కీప్ ఆన్ యువర్ 4 బర్నర్ స్టవ్, మల్టిపుల్ థింగ్స్ పెట్టేస్తే ప్రాబబ్లీ 1/2 అవర్లో యూ కెన్ కుక్. బట్ అప్పట్లో ఓన్లీ కట్టెల పొయ్యి మాత్రమే సోర్స్, కాబట్టి ఒక్కొక్క ఐటెం కుక్ చేయడానికి చాలా టైం పట్టేది కదా. ఎస్, డెఫినెట్లీ. సో దిస్ ఈస్ జస్ట్ అ స్మాల్ ఎగ్జాంపుల్. అలా చూస్తే మనం ఒక చిన్న వేరే ఊరికి వెళ్ళటానికి, ఒక మెసేజ్, ఒక ఉత్తరం పంపించడానికి, వీటన్నిటికీ ఒక లాంగ్ స్పాన్ అనేది ఉండేదన్నమాట. రైట్ నౌ ఎవ్రీథింగ్ బికేమ్ ఇన్ 2 మినిట్స్ కదా. అప్పట్లో అంటే కొన్ని రోజులు పట్టేది, అండ్ రైట్ నో మెసేజెస్ అంటే ఇట్స్ ఓన్లీ మిల్లీ సెకండ్స్ ఐ కెన్ సే కదా. సో బట్ యు నో వాట్, దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ చేంజ్ ఇన్ అవర్ సెల్స్. బయట చాలా అడ్వాన్స్మెంట్ అనేది జరుగుతుంది, కానీ మనలో అడ్వాన్స్మెంట్ కాదు కదా, ఇంకా టోటల్ వీఆర్ గెటింగ్ లో, అవర్ గ్రాఫ్ ఇస్ గెటింగ్ డౌన్ అనేసే చెప్పాలి. ఎలా అంటారా అంటే, నిజంగా లైఫ్ బికేమ్ ఈజీ విత్ టెక్నాలజీ, దానికి ఎన్ని దండాలు పెట్టినా సరిపోదు. బట్ దానికి కాదు, మీకు ఎన్ని దండాలు పెట్టినా మళ్ళీ టెక్నాలజీ లేని టైంలో ఉన్న మనుషుల్లాగా మీరు మాత్రం పని చెయ్యలేరు. 100% ట్రూ కదా. ఎస్, మరి దీని గురించి మాట్లాడుకుందాం. మీన్వైల్ బ్యూటిఫుల్ సాంగ్స్ మీ అందరి కోసం వచ్చేస్తున్నాయి. స్టే ట్యూన్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 MHz విత్ మీ ఆర్జీ ప్రబ్లిక. అండ్ ఎస్, మరి ఎవరైతే షో వింటున్నారో మీరు వింటున్నట్టు మాకు తెలియాలి అంటే యూ క్యాన్ వాట్సాప్ మీ ఓవర్ 9140232348 22. స్టే ట్యూన్డ్.

0: FM Rainbow 101.9 Musically Yours.
1: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

Yes, I was talking about life became easy with technology. దానికి ఎన్ని దండాలు పెట్టినా సరిపోదు. బట్ దానికి కాదు, మీకు ఎన్ని దండాలు పెట్టినా మళ్ళీ టెక్నాలజీ లేని టైంలో ఉన్న మనుషుల్లాగా అస్సలు పనిచేయలేరు. దట్ ఈస్ షూర్ కదా. బికాస్ టెక్నాలజీ లైఫ్ని ఈజీ చేసేసింది, మన బాడీలీ యాక్టివిటీని కూడా చాలా ఈజీఫై చేసేసింది. అండ్ దాట్స్ హౌ వీ సింప్లీ డోంట్ వాంట్ టు మూవ్ ద బాడీ. అలా సెడెంటరీగా ఉంటూ మల్టిపుల్ థింగ్స్ అయిపోవాలి ఒకే దగ్గర కూర్చొని, ఒకే ఫింగర్ టిప్తో, ఒక ఫింగర్ టచ్తో అన్ని పనులు అయిపోవాలి. దాట్స్ హౌ వీఆర్ రన్నింగ్ టువర్డ్స్ డిజిటలైజేషన్ ఇన్ అ వెరీ సింపుల్ వే. అఫ్ కోర్స్ కొన్ని కొన్ని థింగ్స్కి డిజిటలైజేషన్ ఇస్ డెఫినెట్లీ వెరీ ఇంపార్టెంట్. బట్ ఆన్ ది అదర్ సైడ్ వెన్ వీ థింక్ అబౌట్ అవర్ సెల్స్, మన బాడీ మాత్రం చాలా ఎఫెక్ట్ అయిపోయింది దీనివల్ల. ఎస్, మరి నిజంగా అప్పట్లో వితౌట్ టెక్నాలజీ హౌ స్కిల్ఫుల్ పీపుల్ యూస్ టు బి, దాని గురించి మనం మాట్లాడుకుంటే నిజంగా ఇప్పుడు ఒకవేళ జీపీఎస్ పనిచేయట్లేదు అంటే వీ సింప్లీ డోంట్ నో మెనీ ఆఫ్ ద రూట్స్. అప్పట్లో అయితే జీపీఎస్ డిపెండెన్సీ లేదు కాబట్టి, గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి ప్రతిదీ వాళ్ళు నేర్చుకునేవాళ్ళు, గుర్తుపెట్టుకునేవాళ్ళు. దోస్ కాంప్లెక్సిటీ రూట్స్ కావచ్చు, ల్యాండ్ మార్క్స్ కావచ్చు, సో విచ్ ఇస్ నావిగేటెడ్ బై లోకల్స్. మిగతా వాళ్ళు అలా చెప్తూ ఉంటే అలా వెళ్తూ ఉండేవారు. అలాంటిది చాలా స్ట్రాంగ్గా గుర్తుండిపోయేది. అండ్ రైట్ నౌ జీపీఎస్ ఇస్ ఎవ్రీవేర్, సో అందుకే కంప్లీట్ డిపెండెన్స్ ఆన్ దట్. సో అసలు చాలా చాలా రూట్స్ ఎవ్వరు గుర్తుపెట్టుకోవట్లేదు, సింప్లీ

డిపెండింగ్ ఆన్ జీపీఎస్. అండ్ అంతేకాదు, చాలా నంబర్ ఆఫ్ ఫోన్ నంబర్స్ మనం గుర్తుపెట్టుకునే వాళ్ళం కదా అప్పట్లో. అసలు ఎవ్రీథింగ్ వీ యూస్ టు నోట్ డౌన్ ఇన్ అ పెన్ పేపర్, అండ్ సపోజ్ ఆ పెన్ పేపర్ లేకపోతే మళ్ళీ బయటకు వెళ్తే కష్టమైపోతుంది కదా అనేసి, మినిమం టు మినిమం ఒక ప్రాబబ్లీ 20 ఇంపార్టెంట్ నంబర్స్ ఈజీగా గుర్తుండేవి కదా. ఇప్పుడు ఇమాజిన్, ఎక్సెప్ట్ యువర్ పేరెంట్స్ ఆర్ యువర్ వెరీ క్లోజ్డ్ వన్ కాకుండా ఇంకేదైనా ఎక్స్ట్రా నంబర్ డిడ్ యూ రిమెంబర్, అసలు ఆలోచించి చూడండి, మీకే అర్థమవుతుంది. దాట్స్ హౌ వి ఆర్ సో మచ్ డిపెండెంట్ ఆన్ ఆ టెక్నాలజీ, రైట్? అంటే అఫ్ కోర్స్ మన లైఫ్ ఈజీఫై అయిపోయింది, బట్ యునో బుర్రవాటం మానేసాం అన్నమాట ఫర్ షార్పో మెమరీ నిజంగా. అండ్ అంతేకాదు, ఎవ్రీథింగ్ ద మన మొబైల్లో వచ్చేసింది కాబట్టి ఎవ్రీథింగ్ వీఆర్ ప్లానింగ్ స్కెడ్యూలింగ్ థింగ్స్ ఇన్ ఆర్ క్యాలెండర్ ఆన్ ద మొబైల్. అలారం లేకపోతే, లేకపోతే రిమైండర్స్ లేకపోతే థింగ్స్ ఆర్ నాట్ హ్యాపెనింగ్. బట్ అప్పట్లో వితౌట్ దిస్ టెక్నాలజీ ఎవ్రీథింగ్ దే యూస్ టు రిమెంబర్ సమ్ ఆర్ ది అదర్ వే. ఖచ్చితంగా దానికంటే ఇంకా దారే లేదన్నమాట. సో ఖచ్చితంగా బుర్రని బాగా వాడి గుర్తు పెట్టుకునేవాళ్ళు. అఫ్ కోర్స్ ఇప్పుడున్నంత నంబర్ ఆఫ్ మీటింగ్స్ గుర్తు పెట్టుకునే వాళ్ళు కాదేమో, బట్ యునో ఏదైతే కొంచెం ఉందో అట్లీస్ట్ ప్రయత్నించేవాళ్ళు గుర్తుపెట్టుకోవడానికి. అండ్ యు సీ, ట్రబుల్ షూటింగ్ కావచ్చు, రిపేర్ స్కిల్స్ కావచ్చు, లైక్ హౌస్ హోల్డ్ ఐటమ్స్ని మనం కొంచెం రిపేర్ చేసుకోవడం, వెహికల్స్ని కానీ ఎలక్ట్రానిక్స్ కానీ, అంటే రీప్లేస్ చేసే కంటే రిపేర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని మనం మాట్లాడుకున్నాం కదా. ఆ ఐడియాలజీ కానీ ఆ మెంటాలిటీ కానీ అప్పటి వాళ్ళకే ఉంది, బికాస్ రైట్ నౌ వీ హ్యావ్ సో మెనీ ఆప్షన్స్ కాబట్టి. అండ్ యు నో యాక్టివ్ సోషల్ ఇంటెలిజెన్స్ ఉండేదన్నమాట, బికాస్ రైట్ నౌ వీఆర్ ఇంటరాక్టింగ్ మోస్ట్లీ విత్ ద గ్యాడ్జెట్స్, ఓన్లీ త్రూ ద గ్యాడ్జెట్స్ విత్ ద పీపుల్. సో స్వతహాగా వన్ ఆన్ వన్ పర్సన్స్తో ఇంట్రాక్షన్ అనేది చాలా తక్కువైపోయింది. సో దాట్స్ హౌ రైట్నో ఉన్న వాళ్ళకి యాక్టివ్ సోషల్ ఇంటెలిజెన్స్ లేదు. అప్పట్లో ఉన్నవాళ్ళు ఒక మనిషిని కమ్యూనికేషన్ త్రూ ఫేస్ టు ఫేస్ ఇంట్రాక్షన్ చేస్తూ, వాళ్ళ ఎమోషన్స్ ఫేస్లో చూస్తూ, ఎక్స్ప్రెషన్స్ చూస్తూ, డీప్ లిస్నింగ్ స్కిల్స్ ఉండేవి వాళ్ళకి, ఒక బాడీ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేసే స్కిల్స్ ఉండేవి. అసలు కొంతమంది మనుషుల్ని ఇలా చూసి ఈజీగా గుర్తుపట్టేసేవాళ్ళు అనమాట. దాట్స్ హౌ దే మెయింటైన్డ్ యాక్టివ్ సోషల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఐడెంటిఫైయింగ్ పర్సనాలిటీస్ అండ్ బాండింగ్ విత్ ద పీపుల్. ఇదంతా ఉండేదన్నమాట. ఎంతైనా వన్ ఆన్ వన్ పర్సన్ ఇంట్రాక్షన్ ఇస్ వెరీ గుడ్ కదా. అండ్ అంతేకాదు, వాళ్ళకి చాలా పేషెన్స్ ఉండేది. అఫ్ కోర్స్ పేషెన్స్ అనేది ఉంది వాళ్ళకి. ఎందుకు అంటే ఇప్పుడు మనకి కుకింగ్ అనేది తొందరగా అయిపోవాలి, అన్నీ ఇన్స్టెంట్గా అయిపోవాలి, ఇంట్లో పనులన్నీ చాలా త్వరగా అయిపోవాలి అనేసి వీఆర్ యూజింగ్ సో మెనీ టెక్నాలజీ. బట్ అప్పట్లో ఒక చిన్న చిన్న టాస్క్కి చాలా టైం పట్టేది, బట్ అది ఫినిష్ చేయడానికి వాళ్ళకి చాలా ఓపిక కూడా ఉండేదన్నమాట. ఆ ఓపిక ఇప్పుడు అస్సలు లేదన్నమాట. సో దీస్ ఆల్ థింగ్స్ ఇఫ్ వీ అబ్జర్వ్, ఇలాంటివి చాలా చాలా చాలా ఉన్నాయి, విచ్ రియలీ యూసేజ్ ఆఫ్ టెక్నాలజీ చేంజ్డ్ అస్ వెరీ బ్యాడ్లీ. అంటే లేజీగా, లేకపోతే బుర్ర వాడకపోవడంలా. అంటే ఇప్పుడు కూడా ఆలోచిస్తే వీఆర్ సో మచ్ డిపెండెంట్ ఆన్ క్యాల్కులేటర్. చిన్న చిన్న క్యాల్కులేషన్స్ ఎందుకంత కష్టపడాలి, ఈజీగా అలా టైప్ చేస్తే అయిపోతుంది కదా అనేసి అనుకునే మైండ్ సెట్ వచ్చేసిందనమాట. బట్ అప్పట్లో దెర్ ఇస్ నో అదర్ గో, సో దే హ్యావ్ టు క్యాల్కులేట్ లైక్ ఆల్జీబ్రా క్యాల్కులేషన్స్ ఆన్ దర్ హెడ్ ఓన్లీ. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ ఆలోచిస్తే టెక్నాలజీ లైఫ్ని ఈజీఫై చేసింది, కానీ బాడీని మనల్ని చాలా డిగ్రేడ్ చేసేసింది కదా. ఎస్, కీప్ థింకింగ్. అఫ్ కోర్స్ దీని గురించి ఆలోచించాల్సిందే కదా. అయితే నాకు మెసేజెస్ వస్తున్నాయి వాట్సాప్లో, మీరు కూడా నాకు మెసేజ్ చేయొచ్చు 9140232348222. స్టే ట్యూన్ విత్ మీ ఆర్జీ ప్రభలిక.

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.

0: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
1: మీ అనుభూతిని
0: మీ మాటల్లో
1: మా శ్రోతలతో పంచుకోండి.
0: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
1: readwithrainbow2026@gmail.com కు పంపండి.
0: మీ రీడింగ్ జర్నీ
1: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
0: రెయిన్బోతో పంచుకోండి.
1: రీడ్ విత్ రెయిన్బో.
0: రీడ్ విత్ రెయిన్బో.

0: ఎస్ ప్రవళిక, ఇందాక టెక్నాలజీ వల్ల మన టైం చాలా సేవ్ అవుతుంది.
1: అవును,
0: ఆ డౌట్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఫోన్ లో ఒక నోటిఫికేషన్ వచ్చింది, చూసేయాలి
1: అసలు టైం తెలియదు కదా.
0: అసలు టెక్నాలజీ మన టైం సేవ్ చేయడానికి వచ్చిందా లేదంటే మన టైం తీసుకోవడానికి వచ్చిందా అనేది నాకు బెస్ట్.
1: అంతే కదా, చాలా చాలా డిస్ట్రాక్షన్ అయితే వచ్చేసింది కదా మనకి. మరి ఏమంటావు,
0: మెయిన్గా మనం ఏదైనా సోషల్ మీడియా యాప్స్ అన్నింటిలో ఒక అలారం కానీ లేదంటే సెట్టింగ్స్ లో పెట్టుకుంటే ఆ పర్టికులర్ టైం వరకు పెట్టుకుంటే మనం ఆ టైం బాగానే స్మూత్ ఉండాలి, లేదంటే ఆపేసి మనం వేరే వర్క్ చేసుకోవడం బెటర్, ప్రొడక్టివ్గా యూజ్ చేసుకోవడం టైం అనేది.

0: అంటే మనం సోషల్ మీడియా కానీ లేకపోతే ఏదైనా డిస్ట్రాక్ట్ చేసే పని అంటే లైక్ టీవీ కావచ్చు, ఇంకేదైనా ఓటీటీలో మూవీ చూస్తూ ఉండిపోతే మళ్ళీ చాలా చాలా టైం అంతా డిస్టర్బ్ అయిపోతుంది. కాబట్టి ఇఫ్ ఇట్ ఆల్ యు ఆర్ గెటింగ్ ఇన్ టు ఇట్స్ బెటర్ యు స్కెడ్యూల్ అ టైమర్, దానికి ఒక అలారం పెట్టుకొని లైక్ నేను ఇప్పటి నుంచి ఒక హాఫ్ అన్ అవర్ వరకు నేను ఇది సోషల్ మీడియా చూస్తాను, లేకపోతే ఈ సినిమా అయిన తర్వాత ఖచ్చితంగా ఐ షుడ్ గెట్ బ్యాక్ టు మై వర్క్. సో అది నాకు రిమైండ్ అవ్వడానికి నేను ఒక రిమైండర్ పెట్టుకుంటాను. ఇది నన్ను చెప్పేది సూపర్. అసలు చూస్తాను నువ్వు ఎంత ఫాలో అవుతావో ఇది. ఎస్ ఫైన్, మరి విన్నారు కదా. ఎస్ దట్స్ అ గుడ్ ఐడియా. యాక్చువల్లీ టెక్నాలజీ వల్ల మనకి చాలా టైం సేవ్ అవుతుంది కాబట్టి బోల్డ్ అని పనులు చేస్తున్నాం. ఆ బోల్డ్ అన్ని పనుల్లో మనం కౌంట్ చేస్తే మోస్ట్ ఆఫ్ ది టైం వీఆర్ గెటింగ్ డిస్ట్రాక్టెడ్ విత్ సో మెనీ థింగ్స్ లైక్ సోషల్ మీడియా కావచ్చు, మెనీ థింగ్స్ అంటే అసలు పని కాకుండా చాలా చాలా డిస్ట్రాక్షన్స్ మనకు ఉంటున్నాయన్నమాట. సో ప్రాపర్గా మనం ఒక టైం మేనేజ్డ్గా ఈ 24 అవర్స్ని మనం మన చేతిలో పెట్టుకోవాలి అంటే ఏవైతే మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తున్నామో వాటిని కంట్రోల్ చేయాలి. అంటే దాట్స్ హౌ వీ క్యాన్ కీప్ సమ్ అలారమ్స్, లేకపోతే టైమర్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే రిమైండర్స్ పెట్టుకోవచ్చు. దట్ విల్ రిమైండ్ అస్ yes, it's a high time that you are watching it and now next go to your next task kabattu. So Vinod aithe super tip manigaithe chepparu. Let's try implementing vilananta possibly. Mari 6:54 cross 14 seconds avutondi mana ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో స్టూడియో క్లాక్లో. అండ్ ఎస్, మరి ఇప్పుడు ఒక మంచి తమిళ పాట తర్వాత మరి అంతటితో జెన్ జీ ఖలాస్ అయిపోతుంది, క్లైమాక్స్కి వచ్చేసింది. కాబట్టి ఆఫ్టర్ దాట్ విల్ హ్యావ్ అ అనువంత ఎపిసోడ్ ఫర్ వైల్ ఫర్ 10 మినిట్స్. మరి ఆ తర్వాత మీ మా ఫేవరెట్ హెలో రెయిన్బో కాలర్స్ టైం స్టార్ట్ అవబోతుంది. కాబట్టి కాల్ మీ ఓవర్ 0404-233-230-233-4821 and 2970-4715 are the numbers. Lines busy ga unte, you can also WhatsApp us over 9140-233-4822. Stay tuned to Akashwani FM Rainbow Hyderabad 101.9.
1: Nenu mee RJ Vinod.
0: Nenu mee RJ Pravlika. Stay tuned.

గ్రాడ్యుయేషన్ అయిపోయింది, సర్టిఫికెట్స్ వచ్చేసాయి, రిలేటివ్స్ అందరికీ స్వీట్స్ పంచేశాను. అమ్మయ్య ఇప్పుడు కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. లైఫ్లో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? జాబ్ చేయాలా లేదా పీజీ చేయాలా? సర్లే కొంచెం టైం తీసుకుని డిసైడ్ అవుతాను అని అనుకుంది ప్రియా. కానీ ప్రియాకి అప్పటి వరకు తెలియని విషయం ఏంటంటే, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యాక మనకి వచ్చేది డిగ్రీ సర్టిఫికెట్ ఒకటే కాదు. ఇంట్లో వాళ్ళ దృష్టిలో దానితో పాటు ఇప్పుడు పెళ్లి సంబంధాలు చూడొచ్చు అనే ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ కూడా మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. హలో డియర్ లిసనర్స్,

వెల్కమ్ టు మన ఇవాల్టి ఎపిసోడ్ ఆఫ్ అనువంత. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన ఆల్మోస్ట్ ప్రతి అమ్మాయికి ఏదో ఒక పాయింట్లో వినిపించే క్వశ్చన్, ఇంకేంటమ్మా పెళ్ళెప్పుడు? గ్రాడ్యుయేషన్ తర్వాత అమ్మాయిలకి కెరియర్ ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అనే కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంట్లో వాళ్ళకి పెళ్ళెలా చేయాలి, ఎవరితో చేయాలి అనే డిస్కషన్. ప్రియా, ఏం చేస్తున్నావు? మంచి జాబ్ ఓపెనింగ్స్ ఏమైనా ఉన్నాయేమో అని చూస్తున్నా అమ్మా. సరే కానీ విను, నిన్న మాధవి ఆంటీ ఫోన్ చేసింది, వాళ్ళ రిలేటివ్స్లో ఏదో ఒక మంచి సంబంధం ఉందంట. అమ్మా, నా గ్రాడ్యుయేషన్ అయిపోయి 2 వీక్స్ కూడా అవ్వలేదు, అప్పుడే మొదలు పెట్టేశావా? ఇప్పుడు నుంచి చూస్తే అప్పుడు కవుతాయి, నీకు ఇవన్నీ తెలియదులే. అయినా అయిపోయింది కదా గ్రాడ్యుయేషన్, ఇది 22 ఏళ్ళు వచ్చాయి, ఇంకెప్పుడు చేసుకుంటావే? అమ్మా, నేనిప్పుడే పెళ్ళి చేసుకోనంటే చేసుకోను, నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది అంతే, ఇంకా చాలా చేయాలి. జాబ్ చేయాలి, చాలా బాగా డబ్బులు సంపాదించాలి, మీకు నాన్నకి ఒక మంచి కార్ ఇల్లు కొనివ్వాలి, చాలా టూర్ చేయాలి. పెళ్ళయ్యాక మీ ఆయనతో చేసుకో టూర్, ఎక్కడ కావాలంటే అక్కడికి, ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు వెళ్ళొచ్చు, అప్పుడు నేనెవ్వరూ ఏమీ అడగరు కూడా. అమ్మా, నేనిప్పుడు చేసుకోను అంతే. ఇప్పుడే చేసుకోమని నేను కూడా అనట్లేదు, జస్ట్ ఫోటో చూడమంటున్నా అంతే. అమ్మా, జోకులు వేయకు, అయినా నేను ఫోటో కూడా చూడను. ఉట్టి ఫోటో చూడడానికి ప్రాబ్లం ఏంటి ప్రియా నీకు? అమ్మో, నాకు తెలుసు, ఇప్పుడు జస్ట్ ఫోటో చూడు అంటావు, కానీ ఫోటో చూడగానే అబ్బాయి ఏం చేస్తున్నాడో తెలుసుకుందాం అంటావు. తర్వాత ఫ్యామిలీ డీటెయిల్స్ అని, కంపాటిబిలిటీ అని, జాతకాలని, ఇంకా నువ్వు ఆగవమ్మా. అరే, సంబంధం అంటే అవన్నీ చూడకుండా ఇంకేం చూస్తారు మరి? అదే అంటున్నా అమ్మా, మీరు ఇవన్నీ సూపర్ ఫాస్ట్గా చూసుకొని ఒక 2 డేస్లో అబ్బాయితో ఒకసారి మాట్లాడు ప్రియా అని అంటారు. అవును, మాట్లాడితే ఏమవుతుంది? చూసారా, మీరు ఇప్పుడే అక్కడి వరకు వచ్చేసారమ్మా. అబ్బా, ఏం పిల్లరా బాబు, మాట్లాడకపోతే ఎలా తెలుస్తుంది ప్రియా మరి? అయినా ఎందుకంత టెన్షన్ పడతావు, ఇదేమైనా ఇంటర్వ్యూవా? ఇంటర్వ్యూవే బెటర్ అమ్మా, అట్లీస్ట్ వద్దంటే నో అనైనా చెప్పొచ్చు. ఇక్కడ కూడా అబ్బాయి నచ్చకపోతే నో అని చెప్పు. ఇప్పుడు ఆయననే చేసుకోమని ఎవరైనా ఫోర్స్ చేస్తున్నారా నిన్ను? చెప్పొచ్చు, కానీ అప్పటికే ఫ్యామిలీస్ అంతా మాట్లాడేసుకొని, నాన్న బ్యాక్గ్రౌండ్ చెక్ చేసేసి, అమ్మమ్మకి నాన్నమ్మకి విషయం తెలిసిపోయి, అండ్ మన మాధవి ఆంటీ ఏమో మీకు ఫోన్ చేసి, అయితే ఏమంటుంది ప్రియా అని అడగడం, అబ్బా 2 మచ్ ప్రెషర్ అమ్మా. ఏంటి ప్రెషర్? నాకు నీ ఏజ్లో ఆల్రెడీ పెళ్ళైపోయింది తెలుసా? అమ్మా అమ్మా, ఏంటి అమ్మా, మీ అమ్మమ్మకైతే 3 పిల్లలు, మా టైంలో పెళ్లి చేసుకుంటావా అని కూడా అడిగేవాళ్ళు కాదు, ఈ అబ్బాయితోని పెళ్ళి అని చెప్పేవాళ్ళు. తెలుసా, మేమైనా అడుగుతున్నాం నిన్ను ఈ అబ్బాయి ఓకేనా కాదా అని. అమ్మా, ఇప్పుడు మీదైనా నన్నేం అడగట్లేదు, ఇన్ఫార్మ్ చేస్తున్నారు. రెండిటికి డిఫరెన్స్ ఏంటో చాలా ఉంది. నీకు పెళ్లి సంబంధాలు చూడ్డం ఓకేనా, ఇది అడగడం. ఒక సంబంధం ఉంది, ఫోటో చూడు, ఇది చెప్పడం. మీకు అసలు ఎంత ఫ్రీడమ్ ఉందో తెలుసా ప్రియా? చదువుకున్నావు, జాబ్ చేయొచ్చు, అబ్బాయిలతో మాట్లాడొచ్చు, నచ్చకపోతే వద్దని చెప్పొచ్చు, ఇంకేం కావాలి? టైం, టైం కావాలమ్మా. ఎంత టైం ప్రియా? నాకు తెలీదు, అదే ప్రాబ్లం. మీ జనరేషన్కి చాయిసెస్ ఎక్కువ, కానీ క్లారిటీ మాత్రం లేదు. అసలు ఏంటి నీ ప్లాన్? జాబ్ తెచ్చుకోవాలి, వర్క్ చేయాలి, నా ఫస్ట్ సాలరీ ఎర్న్ చేయాలి, కొంచెం ఇండిపెండెంట్గా ఉండాలమ్మా. ఇవన్నీ పెళ్ళయ్యాక చేయకూడదా? చేయొచ్చు, కానీ చేయగలనో లేదో నాకు తెలియదు కదా. ఎందుకు చేయలేవు? హస్బెండ్ ఓకే అనాలి, ఫ్యామిలీ ఓకే అనాలి, సిచ్యువేషన్స్ ఓకేగా ఉండాలి. మంచి ఫ్యామిలీ అయితే తప్పకుండా సపోర్ట్ చేస్తారు ప్రియా. చూసావా అమ్మా, మీరే అంటున్నారు మంచి ఫ్యామిలీ అయితే అని. అవును, అందుకే కదా మేము కూడా ఉంది, మేము చూస్తాంకా. ఇప్పుడు నుంచి చూస్తే టైం దొరుకుతుంది, చక్కగా అన్నీ చూసుకొని చేసుకోవచ్చు. నా మాట విను ప్రియా, మంచి సంబంధం వచ్చింది, అది వాళ్ళే అడిగారు. అయినా దీనికే ఓకే చెప్పు అని నేమనను, బట్ ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి మాత్రం నువ్వు ఓకే చెప్పాల్సిందే. ఎందుకంటే కొన్ని ఇయర్స్ తర్వాత నీకు పెళ్లి చేసుకోవాలనిపించినప్పుడు మంచి మ్యాచెస్ ఏవి దొరకకపోతే, అప్పుడు అది నా డిసిషన్, ది కాన్సిక్వెన్స్ కదా అమ్మా, నేనే భరిస్తా. అలా చెప్పడం ఈజీ, కానీ అప్పుడు నువ్వు ఒక్కదానివే బాధపడవు, మేం కూడా పడతాం. అయినా ఒక ఫోటో చూడడానికి కూడా రెడీగా లేవా ప్రియా నువ్వు? అమ్మా, జస్ట్ ఫోటో చూడు, నచ్చితే మాట్లాడచ్చు.

చేయొచ్చు. ఆ తర్వాత ఇంకా అప్పుడు కూడా నచ్చితే కలవచ్చు. ఆ తర్వాత ప్రియా, అదే అమ్మా, నీకది జస్ట్ ఒక ఫోటో మాత్రమే, కానీ నాకు అదొక పెద్ద ప్రాసెస్కి ఫస్ట్ స్టెప్. ప్రతి ఫస్ట్ స్టెప్కి అంత భయపడితే లైఫ్లో ముందుకెలా వెళ్తావు నువ్వు? కొన్ని ఫస్ట్ స్టెప్స్ తీసుకునే ముందు మనం ఆ డైరెక్షన్లో వెళ్ళాలనుకుంటున్నామా లేదా అని కూడా తెలుసుకోవాలి కదమ్మా. ఒకవైపు కరియర్ ప్లాన్, ఇంకోవైపు మ్యారేజ్ ప్లాన్, మధ్యలో జస్ట్ ఒక ఫోటో చూడు అని మొదలయ్యే నెగోసియేషన్. ప్రియా ఆ ఫోటో చూసిందో లేదో మనకు తెలియదు, కానీ ఒక్కటి మాత్రం తెలుసు, ఇలా మొదలైన కాన్వర్సేషన్స్ అంత ఈజీగా ఎండ్ అవ్వవు. డియర్ లిసనర్స్, ఇది మన ఇవాల్టి ఎపిసోడ్ ఆఫ్ అనువంత.

0: All right, 7:14 cross 8 seconds on the dot. You are listening to Akashwani FM Rainbow Hyderabad 101.9 megahertz with me, RJ Pravlika and
1: RJ Vinod.
0: Yes, అయితే ఈరోజు మన కాలేజ్ టైం స్టార్ట్ అవబోతోంది అండ్ ఎస్, మనకి ఉన్న 45 మినిట్స్లో ఒక అద్భుతమైన టాపిక్ గురించి మాట్లాడదాం. అదేంటంటే, ఏదైనా అద్భుతమైన టాపిక్కే కదా, అఫ్ కోర్స్. అయితే మనకి కొన్ని కొన్ని నెసెసిటీస్ వచ్చేస్తూ ఉంటాయి, ఎమర్జెన్సీస్ వస్తూ ఉంటాయి, అవసరాలు వస్తూ ఉంటాయి. అలాంటి పాయింట్ ఆఫ్ టైంలోనే వీ హ్యావ్ టు పుల్ ఆర్ లిమిట్స్. అంటే ఒక కంఫర్ట్ జోన్లో మనం ఉండిపోయి ఉంటాం కదా, బట్ ఒక అవసరం వచ్చినప్పుడు, నెసెసిటీ వచ్చినప్పుడు మనం ఏదో ఒక స్కిల్ నేర్చుకోవాల్సి వస్తుంది. లేకపోతే మనం సస్టైన్ అవ్వలేము అన్నమాట. మనం సర్వైవ్ అవ్వాలి అంటే అది మనం నేర్చుకోవాల్సిందే. సో అలాంటి కొన్ని లైఫ్ స్కిల్స్ అనేవి ఉంటాయి. మీకు ఎలాంటి అవసరమైన టైంలో మీరు ఎలాంటి లైఫ్ స్కిల్ని నేర్చుకున్నారు, అంటే మీరు ఆ అవసరం కోసం నేర్చుకున్న లైఫ్ స్కిల్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మీరు అప్పటిదాకా చక్కగా అమ్మ చేతి వంట తింటూ చక్కగా పెరిగారు, బట్ సడన్లీ యూ గాట్ షిఫ్టెడ్ టు సమ్ డిఫరెంట్ సిటీ ఫర్ సమ్ వర్క్, లేకపోతే చదువుకోవడానికి. ఖచ్చితంగా ఇంటి భోజనం చేయాలి అంటే లీవ్ అబౌట్ ఆల్ ది కుక్స్ అండ్ థింగ్, మినిమం టు మినిమం బేసిక్ కుకింగ్ స్కిల్స్ అయితే నేర్చుకోవాలి కదా టు సర్వైవ్. ఎందుకంటే ఎన్ని రోజులని ఆ బ్రెడ్లు బండ్లు తింటాం బయట, ఛాన్సే లేదు కదా. సో డెఫినెట్గా మినిమం కైండ్ ఆఫ్ కుకింగ్ నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది కాబట్టి, అలా మీకు వచ్చిన పరిస్థితుల్లో మీరు నేర్చుకున్న మంచి లైఫ్ స్కిల్ ఏంటి, దాట్స్ హౌ మీరు అందులో చాలా పర్ఫెక్ట్ అయిపోయారు రైట్ నౌ. సో దీని గురించి మనం మాట్లాడుకుందాం. ప్లీజ్ కాల్ మీ ఓవర్ 0402-323-0030-2323-4821 అండ్ 2970-4715 ఆర్ ది నంబర్స్. స్టే ట్యూన్ విత్ మీ, ఆర్జే ప్రవళిక అండ్
1: ఆర్జే వినోద్.
0: Yes.

0: ఆల్ రైట్, ఎన్నో అవసరాలు మనకి సడన్గా అలా వచ్చేస్తూ ఉంటాయి. అలాంటి పాయింట్ ఆఫ్ టైంలో, అలాంటి ఎమర్జెన్సీ సిచ్యుయేషన్లో కొన్ని కొన్ని లిమిట్స్ మనం పుల్ చేయాల్సి వస్తుంది. అండ్ ఆ అవసరం నుంచే మన సస్టైనబిలిటీ స్కిల్స్ అనేవి వస్తాయన్నమాట. అదే మరి అలా బయట, ఇంటికి బయట ఉన్నప్పుడు, ఇంటికి దూరంగా ఉన్నప్పుడు ఎలా అయితే మనం కుకింగ్ నేర్చుకుంటామో, దాట్స్ హౌ. అలా ఏ అవసరానికి మీరు ఏం నేర్చుకున్నారు, ఎలాంటి కైండ్ ఆఫ్ లైఫ్ స్కిల్స్ నేర్చుకున్నారు అనేసి అడిగాను. మై ఫస్ట్ కాలర్ ఇస్ హై. హాయ్, మీ పేరు?
1: నా పేరు శిరీష అండి.
0: శిరీష గారు, హౌ ఆర్ యూ? ఐమ్ ఫైన్. సో మీరు మీ అవసరం కోసం నేర్చుకున్న లైఫ్ స్కిల్ ఏంటి?

0: ఓకే.
1: మా హస్బెండ్ మమ్మల్ని ఎటు ఎటు తీసుకెళ్ళినా తీసుకెళ్ళి ఎటైనా వెళ్ళినా తీసుకెళ్ళలేవు.
0: ఓకే.
1: సో అలా మా హస్బెండ్ కి ఎమర్జెన్సీ అయింది. సో
0: ఓకే.
1: సో అలాంటప్పుడు అంటే ఎవరు లేరు తీసుకెళ్ళడానికి హాస్పిటల్ కి, చాలా ఇబ్బంది పడ్డాము ఆ టైం. సో
0: ఓకే.
1: నేను కాస్త సపోర్ట్ గా ఉంటాను కదా ఒక
0: ఓకే.
1: 2 డేస్.
0: హ్మ్మ్.
1: సో అంత నెసెసిటీ సర్జరీ అయిందన్నమాట. సో
0: ఓకే,
1: అవసరం
0: ఎగ్జాక్ట్లీ. అంటే అప్పుడే మనకు అర్థమైంది, అప్పటి వరకు వీఆర్ సో మచ్ డిపెండెంట్ ఆన్ సమ్ పర్సన్ అబౌట్ సంథింగ్. సో వెరీ నైస్. ఇప్పుడు ఏంటి, ఫుల్ కార్ ఎక్కడికంటే అక్కడ తోలేస్తారా ఫుల్ స్పీడ్లో? ఫుల్ పర్ఫెక్ట్గా. వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెరీ వెరీ నైస్ టు హియర్ దట్ యూ లర్న్డ్ కార్ డ్రైవింగ్. చాలామంది భయపడతారు రోడ్ మీద, ఇప్పుడు స్పెషల్గా రోడ్ మీద కొన్ని యాక్సిడెంట్స్ అవన్నీ చూసాక ఒక ఫోబియా లాగా క్రియేట్ అయిపోయి అమ్మో వద్దు అనేసి అనుకుంటారు. బట్ యు నో పీపుల్, ఎస్పెషలీ ఫీమేల్స్ లెర్నింగ్ కార్ డ్రైవింగ్ అండ్ ఇప్పుడు చాలామంది చేస్తున్నారు. బట్ యు నో యూ హ్యావ్ సస్టైన్డ్ యువర్ సెల్ఫ్ విత్ ది స్కిల్, దట్స్ సో నైస్. అండ్ మరి మన నెక్స్ట్ కాలర్ ఏమంటారు? హలో,
2: నమస్కారం మేడం. నేను బయట ఉన్నాను మేడం, రావట్లేదు, అక్కడ వినట్లేదు, అందుకోసం మీకు ఫోన్ చేసి అడుగుతున్నాను.
0: హలో హలో. ఓకే. అండ్ మన నెక్స్ట్ కాలర్ ఎవరు? హలో
3: హలో, నమస్కారం ప్రవళిక గారు.
0: నమస్కారం.
3: ఊలేటి వారు.
0: ఓకే, చెప్పండి మీరు.
3: ఆ నేరేనమ్మా?
0: ఆ ఆనరే, అందరు వింటున్నారు, చెప్పండి.
3: మనం ఆ నేరు లేకపోతే అసలు ఫోనే లేపం.
0: ఆ అంతే
3: అంతే కదా అది. అయితే నాకు స్కిల్స్ ఇచ్చింది ఏమిటంటే, నేను ఒకప్పుడు అయ్యప్ప మాల వేసుకున్నానమ్మా.
0: ఓకే.
3: వేసుకున్నప్పుడు అప్పుడు వంట చేయడం నాకు వచ్చేసింది అనమాట, ఎందుకంటే స్వయం పాకమే చేసుకోవాలి కదా, నామాన్ని నేనే చేసుకోవాలి.
0: ఎగ్జాక్ట్లీ, అవునవును.
3: అప్పుడు నాకు బాగా ప్రాక్టికల్ అయిపోయింది వంట గురించి.
0: ఓకే. అంతకు ముందు వరకు మీకు అసలు కుకింగ్ రాదా?
3: రాదు, వచ్చేది కాదు.
0: ఓకే.
3: అప్పటికి పెళ్లి అయింది, అయినా ఒక 8 ఏళ్లకి మా భార్య వియోగం చేసింది.
0: ఓకే.
3: అప్పటికి నాకు ఇద్దరు అమ్మాయిలు 5th క్లాస్ 6th క్లాస్.
0: ఓకే.
3: ఆ అయ్యప్ప స్వామి పుణ్యం అప్పుడు నేర్చుకునే వంట మళ్ళీ నేను పెళ్లి చేసుకోలేదు, పిల్లలకి ఇద్దరికి వంట చేస్తూ నా ఉద్యోగం చేసుకుంటూ.
0: సూపర్ అండి, సూపర్, నిజంగా.
3: వాళ్ళని ఇంటర్మీడియట్ స్థాయి వచ్చేటప్పటికల్లా వాళ్ళకి కూడా నేర్పించా.
0: వెరీ గుడ్. అసలు
3: ఎందుకంటే రేపు ఉదయం పెళ్లిళ్ళు అయ్యి ఒక ఇంటికి వెళ్తే మళ్ళీ అక్కడ వాళ్ళకి బరువు కాకూడదు.
0: అవును, ఎగ్జాక్ట్లీ.
3: అలాంటి దీంతో ఇప్పుడు హాయిగా వాళ్ళు చేస్తుంటుంటే రకరకాల స్పైసీలు అన్ని నేను వాళ్ళ దగ్గర కొన్ని ఇప్పుడు నేర్చుకుంటున్నాను. నేను ఫోన్ చేసేటప్పటికి మీరు ఈ టాపిక్ ఇచ్చేటప్పటికల్లా ములక్కాయలు కట్ చేస్తున్నాను.
0: ఓహో, ఏం చేద్దామని?
3: ములక్కాయ కూర చేద్దామని.
0: ఓకే, అయితే నేను సాంబార్ అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్, నిజంగా కుకింగ్ ఇస్ సచ్ ఎ లైఫ్ స్కిల్, ఎవ్రీబడీ హ్యాస్ టు లెర్న్. అది చాలామంది ఒక కంఫర్ట్ జోన్లో ఉంటారు కాబట్టి జస్ట్ వండి పెట్టే వాళ్ళు ఉంటే తింటాం ఓకే అన్నట్టు అనుకుంటారు. బట్ దేర్ కమ్స్ అ టైమ్ ఇన్ ద లైఫ్ వేర్ వీ హ్యావ్ టు కుక్ సమ్వేర్ అండ్ ఆ డిపెండెన్సీ వచ్చేస్తుంది. మనకి కుకింగ్ వచ్చేస్తే చాలా లైఫ్ ఈజీగా ఉంటుంది కదా అన్న పరిస్థితులు వస్తాయి. సో దెర్ ఆర్ సో మెనీ ఇన్స్టెన్సెస్ ఫర్ ఎవ్రీబడీ. హాస్టల్కి వెళ్ళినప్పుడు కానీ, బయట వేరే ఊరికి వెళ్ళినప్పుడు కానీ ఇట్ హ్యాపన్స్ అనమాట. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసి షేర్ చేసుకున్నందుకు. ఎస్, మరి టాపిక్ విన్నారు కదా, మీరు అవసరం కోసం నేర్చుకున్న లైఫ్ స్కిల్ ఏంటి? కాల్ మీ ఓవర్ ద నంబర్ 0402-323-0302-323-482-1 and 2979-704-715 ఆర్ ద నంబర్. స్టే ట్యూన్.

0: అవసరం మనల్ని ఏదైనా చేసేలా చేస్తుంది, ఏదైనా నేర్చుకునేలాగా చేస్తుంది. ఎస్, వీ హ్యావ్ టు పుల్ ఆర్ లిమిట్స్ అట్లీస్ట్ అలాంటి సమయాల్లో, లేకపోతే ఇంకా అంతే సంగతులు. సో మీకు కొన్ని కొన్ని అవసరాలు రావటం వల్ల అప్పుడు కొంచెం ఇష్టపడో ఒక లైఫ్ స్కిల్ నేర్చుకొని ఉంటారు, జస్ట్ లైక్ ది కుకింగ్ కావచ్చు, కార్ డ్రైవింగ్ కావచ్చు. సో అలా మీకు ఎలాంటి అవసరంలో మీరు ఏ లైఫ్ స్కిల్స్ నేర్చుకున్నారు, దిస్ ఇస్ ద టాపిక్ ఫర్ టుడే. లెట్స్ టాక్ టు అవర్ నెక్స్ట్ కాలర్. హలో.
1: హలో మేడం, గుడ్ ఈవినింగ్.
0: గుడ్ ఈవినింగ్. మీ పేరు?
1: వినోద్ మేడం, హైదరాబాద్ ఎస్పీఆర్ హిల్స్ నుంచి మాట్లాడుతున్నాను.
0: ఓకే వినోద్ గారు, ఏం చేస్తుంటారు?
1: సో మేడం, నేను బేసికల్ గా ఇంజనీరింగ్ అయిపోయింది,
0: ఓకే,
1: జాబ్ చేస్తుండే.
0: ఓకే.
1: సో ఇంజనీరింగ్ లో డ్రైవింగ్ నేర్చుకున్నాను, అంటే మా రిలేటివ్స్, మా మామయ్య ఆర్టీసీ డ్రైవర్.
0: ఓకే ఓకే.
1: సో ఇంకా నాకు ఎప్పటికైనా యూజ్ అవుతుంది కదా అనుకున్నాను. కోవిడ్ లో నా జాబ్ అనేది రిజైన్ చేసేసాను.
0: ఓకే.
1: సో ఇంకేం చేయాలి ఏం చేయాలి అంటే ఇంకా డ్రైవింగ్, ఒక కార్ కొనేసుకుని ఊబర్ లో డ్రైవ్ చేస్తున్నాను.
0: సూపర్.
1: సో ఇంకా 7 ఇయర్స్ నుంచి అదే డ్రైవింగ్, అంటే నా టైం ని నేను యూటిలైజ్ చేయాలి. సో వాళ్ళు చెప్పిన గైడ్ లైన్స్ ప్రకారం ఇక్కడైనా వర్క్ చేయాలి, అక్కడైనా వర్క్ చేయాలి మేడం.
0: అంతే.
1: సో పేషెన్స్ మేడం, డ్రైవింగ్ వచ్చిన తర్వాత ట్రాఫిక్ లో పేషెన్స్,
0: పేషెన్స్ ఎగ్జాక్ట్లీ.
1: పేషెన్స్ నేర్చుకున్నాను ఈ డ్రైవింగ్ వల్ల, చాలా నేర్చుకున్నాను మేడం.
0: ఓకే, చాలా అంటే అట్లీస్ట్ ఒక 3 థింగ్స్ చెప్పండి డ్రైవింగ్ వల్ల. ఇప్పుడు యూబర్ డ్రైవింగ్ వల్ల మీరు ఏం నేర్చుకున్నారు?
1: పేషెన్స్ మేడం, అంటే లైఫ్ లో పేషెన్స్, ప్రతి మనిషికి పేషెన్స్ ఇంపార్టెంట్. సో ఎవ్రీడే ఒక లెర్నింగ్ మేడం. మన రూట్స్ ఎలా ఉంటాయి అంటే ప్రతి ఒక్కరు ఒకరే రూట్ వెళ్తుంటారు, బైక్స్ కార్స్.
0: ఎగ్జాక్ట్లీ.
1: సో ఎక్కడి నుంచి అలర్ట్ గా ఉండాలి ఎవ్రీ టైం, లైఫ్ లో కూడా అలానే ఉండాలి. సో ఫైనాన్షియల్ మేడం, ఫైనాన్షియల్ గా థింక్ చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది.
0: ఓకే ఓకే.
1: గోల్ పెట్టుకొని ఎవ్రీడే ఎంత, మంత్లీ వీక్లీ ఎంత, అట్లా టార్గెట్.
0: వెరీ నైస్. సో మీరు ఒకప్పుడు అలా సరదాగా నేర్చుకున్న డ్రైవింగ్ ఇప్పుడు మీకు చాలా అవసరానికి వచ్చింది. ఇట్ బికేమ్ యువర్ లైఫ్ సేవర్. వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కీప్ ఎంజాయింగ్ యువర్ డ్రైవింగ్ అండ్ జాగ్రత్తగా డ్రైవ్ చేయండి ఆన్ రోడ్స్. అండ్ మై నెక్స్ట్ కాలర్ ఏమంటారు?
2: హలో.
0: హలో
2: ప్రబల్లిక గారు, బాగున్నావా?
0: సూపర్ సూపర్ ఆల్వేస్. చెప్పండి.
2: నేను మా జీవిత భాగస్వామి వెళ్ళిపోయిన తర్వాత,
0: ఓకే,
2: 98 లో వెళ్ళిపోయిందేమా.
0: ఓకే.
2: 98 వెళ్ళిపోతే నేను మా అన్నయ్య మాత్రమే ఉన్నాం ఇంట్లో.
0: ఓకే.
2: తర్వాత పిల్లలంతా దూరం, ఒకరిద్దరికా వృద్ధుబాయి వృద్ధుబొమ్మాయి.
0: ఓకే.
2: కాబట్టి మాకు వంట మనుషుడు దొరకల కొద్ది రోజులు.
0: ఓకే.
2: దొరకకపోతే అప్పుడు ఏం చేశానంటే కొంచెం పొంగలి మా చేసుకుని కొంచెం అన్నం పెట్టుకుని 3 నేర్చుకున్నాను. ఎదురింటి ఆయన ఒక ఆయన వచ్చి కొన్ని కొన్ని నేర్పించాను.

0: ఆ విధంగా అన్ని చేసుకుంటూ వచ్చిన తర్వాత ముఖ్యంగా ఏంటంటే అప్పుడు పోకం ఉండేది, సర్దుకొని పోయేది నేర్చుకునే,
1: ఓకే.
0: ఎవరికి పోకుండా సర్దుకొని మనరే ఉండింది, ఇది మన పరిస్థితి ఇది కాబట్టి మనం సర్దుకొని పోవాలనేది లైఫ్ లో ముఖ్యంగా అది నేర్చుకునే.
1: అడ్జస్ట్ అవ్వడం, కాంప్రమైజ్ అవ్వడం,
0: అన్ని కాంప్రమైజ్ చేయడము, అడ్జస్ట్ కావడం ముఖ్యంగా నేర్చుకునే.
1: వెరీ నైస్.
0: మా ప్రవల్లిక వాళ్ళ మాటలు వింటా అంటాం కదా,
1: థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా వినోద్ వింటుంటే మన వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు మన లైఫ్ ఎలా టర్న్ ఇస్తుంది కదా.
2: ఎగ్జాక్ట్లీ.
1: అలా నువ్వేం నేర్చుకున్నావు మరి?
2: నేను పేషెన్స్ నేర్చుకున్నా.
1: ప్రాబ్లమ్స్
2: వచ్చినప్పుడు నేను చాలా ప్యానిక్ అయిపోతుంది, అది ఎలా సాల్వ్ చేయాలనేది నాకు అర్థం కాకపోతుంది.
1: ఓకే.
2: అలాంటి టైంలో కొన్నిసార్లు వేరే మన తెలిసిన వాళ్ళు, మన సర్కిల్లో ఉన్న వాళ్ళు, బాగా ఇంటెలిజెంట్ అని ఫీల్ అయిన వాళ్ళు
1: గైడెన్స్ తీసుకొని
2: తీసుకోవడం, అండ్ పేషెంట్ గా వెయిట్ చేస్తే కొన్నిసార్లు మనకి రిజల్ట్స్ కూడా
1: వస్తాయి,
2: మన టర్న్ తీసుకుంటాయి.
1: వెరీ నైస్. సో ఇంకా విందాం. సో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. లైక్ నిజంగా లైఫ్ స్కిల్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. లైక్ చిన్నపిల్లలకి ఎవరైతే మనం దీస్ ఎడ్యుకేషన్ అనేది మనం నేర్పిస్తున్నాం, బట్ సేమ్ టైమ్ దే షుడ్ బి ట్రైన్ ఫర్ లైఫ్ స్కిల్స్, బికాస్ వాళ్ళకి ఇట్ షుడెంట్ బి అ ప్రాబ్లమ్ ఇన్ ద ఫ్యూచర్. వాళ్ళు కొంచెం పెద్ద అయ్యాక ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో, ఇప్పుడు ఎందుకు పిల్లలకి కరాటే నేర్పిస్తారు? బికాస్ దే షుడ్ బి వెరీ మచ్ రెడీ ఫర్ ఎనీ సార్ట్ ఆఫ్ లైఫ్ ఎమర్జెన్సీస్ అన్నమాట. సో ఎస్, మరి వింటున్నారు కదా, వెంటనే కాల్ చేయండి. ఇంకా జస్ట్ మనకి హాఫ్ అన్ అవరే టైం ఉంది కాబట్టి కాల్ మీ ఓపెన్ ద నంబర్ 0402-323-00302-302-3482-1 and 2-9704-715 at the numbers. Stay tuned to FM Rainbow 101.9 with me, RJ Pravlika and
2: RJ Vinod.
1: Yes.

0: కొన్ని కొన్ని ఇబ్బందులు, కొన్ని కొన్ని అవసరాలు మనకి ఆలోచింపజేసేలా చేస్తాయి, అండ్ ఖచ్చితంగా మన లిమిట్స్ని పుల్ చేసేలా చేస్తాయి. అలాంటి పాయింట్ ఆఫ్ టైంలోనే ఆలోచిస్తాం, ఒక అడుగు వేస్తాం, అండ్ కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి ట్రై చేస్తాం. దాట్స్ హౌ అవర్ కాలర్స్ ఆర్ సేయింగ్, అండ్ బ్యూటిఫుల్లీ ఆ స్కిల్స్ నేర్చుకొని ఇప్పుడు చాలా కంఫర్ట్గా ఉంటున్నారన్నమాట కదా. నిజంగా చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి అన్నీ చేసి పెడతారు పేరెంట్స్, బట్ అదే వాళ్ళకు ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చేసిన తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం అనేది లైఫ్ స్కిల్స్ కదా. వాళ్ళ బట్టలు వాళ్ళే ఐరన్ చేసుకోవాలి, ఒక్కోసారి కుదిరితే కుకింగ్ చేయాలి, అండ్ యునో సడన్గా బండి పాడైపోయింది, వెహికల్ ఫిక్స్ చేసుకోవాలి మనమే, సడన్గా కరెంట్ పోయింది, సంథింగ్ ఏదో పాడైంది, మనమే ఇంట్లో కొన్ని కొన్ని చిన్న చిన్న స్కిల్స్ నేర్చుకొని వాటిని ఫిక్స్ చేసేసుకుంటే లైఫ్ బికమ్స్ ఈజీ వేరే విగో కదా. మరి అలాంటి లైఫ్ స్కిల్స్ మీరు ఏం నేర్చుకున్నారు ఎమర్జెన్సీ టైంలో అనేసి అడుగుతున్నాను. మరి మన నెక్స్ట్ కాలర్ ఏమంటారు? హలో,
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ నరసింహారెడ్డి గారు, చెప్పండి.
1: బాగుందా మేడం?
0: సూపర్ అండి, ఆల్వేస్
1: ఆల్వేస్ సూపర్,
0: ఆల్వేస్ సూపర్. మీరు ఎలా ఉన్నారు?
1: నేను కూడా అంతే కదా మేడం.
0: అంతే కదా, మీరు నేను సేమ్ పించ్,
1: హెల్దీగా హ్యాపీగా ఉంటాం.
0: ఓకే, మరి ఏం నేర్చుకున్నారు అవసరం వచ్చినప్పుడు?
1: 16-17 నేర్చుకున్నప్పుడు కొద్దిగా ఆరేం లేదు, ఖాళీ ఉంటుంది మేడం నేను.
0: ఓకే,
1: అయితే హోటల్ లో కూర్చున్నామండి.
0: ఓకే,
1: హోటల్ ఆ హోటల్ అయితే నేను నా మీద నమ్మకంతో వాడు చాయ్ చేసేటప్పుడు చూస్తుంటే ఏం ఎట్లా చేస్తున్నా, స్కూల్ ఖాళీ ఉండే కదా మేడం, అవన్నీ చూస్తుంటే కొద్ది కొద్దిగా చేస్తుంటే అనమాట. అప్పుడప్పుడు ఏం చేసిండు వాడు, నా మీద ఇచ్చిపెట్టి హోటల్ ఇచ్చిపెట్టి వెళ్ళిపోతుండే బయటికి.
0: ఓకే,
1: అయితే నేను అదేది చేస్తుండే మేడం, టీ చేయడం నేర్చుకున్నాను నేను.
0: ఓకే,
1: దాని తర్వాత మిర్చి కూడా పకోడీ ఉంటారు కదా మేడం,
0: మెల్లిమెల్లిగా అన్ని నేర్చేసుకున్నారు అన్నమాట.
1: నాలుగైదు ఐటమ్ నేర్చుకున్నా మేడం. నేను ఖాళీ ఉంటే ఏం చేస్తాను, మా ఇంట్లో అయితే ఖాళీ ఉంటున్నావు కదా, హోటల్ పెట్టుకోవడం నేర్చుకున్నావు కదా అంటే హోటల్ పెట్టుకున్న పెట్టేసిన మేడం.
0: ఓహో సూపర్. అసలు
1: పెట్టేసిన తర్వాత 10 ఇయర్స్ నడిపించిన మేడం, పెళ్లి అయ్యేంత వరకు నడిపించినాను. అది దాని తర్వాత మా బాబాయ్కి అప్పచెప్పేసి నేను జాబ్ దొరికితే జాబ్కి వెళ్ళిపోయినా మేడం నేను.
0: చూసారా, అలా సరదాగా నేర్చుకున్న కుకింగ్ తర్వాత ఒక బిజినెస్ పెట్టేలా చేసింది మీకు. వెరీ నైస్. అండ్ మరి మన నెక్స్ట్ కాలర్ ఏమంటారు? హలో హలో
2: హలో,
0: హాయ్,
2: గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు సౌజన్య.
0: సౌజన్య గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: నేను అల్వాల్ నుంచి కాల్ చేస్తున్నానండి.
0: ఓకే,
2: సో మీ ప్రోగ్రామ్ వింటున్నాను ఎవ్రీడే నేను ఆన్ ద వే టు మై హోమ్. నేను

0: తను ఆఫీస్ నుంచి వెళ్ళేటప్పుడు.
1: వెరీ నైస్.
0: సో ఎవ్రీ డే ఒక కొత్త ప్రోగ్రామ్ వింటూ ఉంటాము. సో అలాగే ఈ రోజు వింటూ ఉంటే మీ కాన్సెప్ట్ విన్నప్పుడు నాకు మా పిల్లలు గుర్తొచ్చారు.
1: ఓకే,
0: సో ఇప్పుడు మీరు అన్నారు కదా పిల్లలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే మనకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది,
1: వాళ్ళకే హెల్ప్ అవుతుంది తర్వాత కూడా. ఎస్
0: కరెక్ట్. సో నేను మా పిల్లలు ఇద్దరండి, ఒక పాప బాబు. సో పాప ఇస్ ఇన్ 12th క్లాస్, బాబు 7th క్లాస్.
1: ఓకే.
0: సో ఇద్దరు అన్ని పనులు చేస్తారు, ఇది చేస్తారు ఇది చేయరు, లేకపోతే అమ్మాయి ఇది చేయాలి అబ్బాయి ఇది చేయాలని అలా డిస్క్రిమినేషన్ ఏమి ఉండదు.
1: సో మీరు అలా ట్రైన్ చేశారు?
0: అవునుకోండి.
1: వెరీ నైస్.
0: సో ఇద్దరు అన్ని చేస్తారు, ఒకవేళ నేను వెళ్ళడం లేట్ అయినా ఎప్పుడైనా నేను అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినా కూడా నాకు కొంచెం ఆ టెన్షన్ ఉండదు, పిల్లలు టైంకి తిన్నారా పనులు చేసుకున్నారా లేదా అని.
1: ఎగ్జాక్ట్లీ, అంటే దే కెన్ సస్టైన్ దెమ్ సెల్ఫ్స్. మీకు సపోజ్ ఒంట్లో బాగాలేకున్నా, ఇఫ్ యూ అన్అవైలబుల్ ఆల్సో, వాళ్ళు చేసేసుకుంటారులే అన్న ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది కదా.
0: కాన్ఫిడెన్స్ ఒకటి, నేను వాళ్ళకి చెప్పేటప్పుడు కూడా అదే చెప్తాను, నేను ఉన్నా లేకపోయినా వేర్ ఎవర్ యూ గో మీరు ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మీ పనులు మీరు చేసేసుకుంటారు అని.
1: సూపర్ అండి, సూపర్, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ సౌజన్య గారు ఫర్ షేరింగ్ దిస్. అండ్ డెఫినెట్లీ ఎవ్రీ పేరెంట్ షుడ్ నో దిస్ పాయింట్. అండ్ అఫ్ కోర్స్ సో మెనీ పీపుల్ డూ ది సేమ్ థింగ్, కానీ ఇంకా ఇంకా చాలామంది ఎందుకులే మా పిల్లలు చాలా కంఫర్ట్గా ఉండాలి అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ ప్రేమ తప్పు కాదు, బట్ ది థింగ్ ఇస్ ఏంటంటే తర్వాత తర్వాత వెన్ దే ఆర్ ఇండివిజువల్ అండ్ దే బికమ్ ఇండివిజువల్స్, వాళ్ళకి కష్టం లేకుండా ఉండాలి అంటే చిన్నప్పటి నుంచే అన్నీ నేర్చుకోవాలి. అవసరం వచ్చినప్పుడు దే షుడ్ బీ ఏబుల్ టు ఫిక్స్ ఆల్ ద థింగ్స్, ఇంట్లో ఉన్న థింగ్స్ సెట్ చేసేలాగా ఉండాలి. దే షుడ్ రన్ అ ఫ్యామిలీ కైండ్ ఆఫ్. సో వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ లెట్ మీ టాక్ టు మై నెక్స్ట్ కాలర్. హలో
2: హలో
1: హలో, ఎలా ఉన్నారు?
2: నేను బాగానే ఉన్నాను, మీరు బాగానే ఉండుంటారు అని తలస్తున్నా. నేను
1: ఉన్నాను కూడా. సో
2: సో నేను మాకు ఉద్యోగ రీత్యా మా వారి ఉద్యోగ రీత్యా మౌంటాబు రాజస్థాన్ లో మౌంటాబు ఉంది, అక్కడికి ట్రాన్స్ఫర్ అయింది.
1: ఓకే,
2: 5 ఏళ్ళు ఉన్నాం అక్కడ, 5-6 ఏళ్ళు ఉన్నాం.
1: ఓకే,
2: అక్కడ అది హిల్ స్టేషన్, టూరిస్ట్ ప్లేస్ కూడా అక్కడ. అక్కడ చలి ఎప్పుడు, ఎండ అనేది ఎప్పుడు 14-15 తప్ప డిగ్రీలు తప్ప వచ్చేది కాదు ఎండ. సమ్మర్ లో కూడా అంతే, 20 దాటేది కాదు, చలి విపరీతం చలి. అక్కడ వాళ్ళు ఎప్పుడు పెడితే అలా కంటిన్యూస్ గా టీలు తాగుతుండే ఉండేవారు అలాగా. అటువంటి చలి టైంలో మేము స్వెటర్లు తీసుకెళ్ళలేదు, అనుకోలే.
1: ఏం చేశారు మరి?
2: వెళ్ళాము, ఏం చేసాము అని తప్పనిసరి కొన్నాం. చాలా టూరిస్ట్ ప్లేస్ కదా, రేట్లు ఎక్కువ.
1: ఓకే,
2: స్పేర్ ఒకటి ఉంటే మంచిది కదా, అందుకని నీకు ఇలా కాదని. నేను అక్కడ వాళ్ళు అందరూ మధ్యాహ్నం భోజనాలు అయిపోయా కూర్చుని టక టక టక టక చేతులు తిప్పేస్తూ వెళ్ళిస్తూ ఉండేవారు. చేతులు ఎలా తిప్పేసి స్పీడ్ గా అల్లేసేవారు.
1: వెరీ నైస్.
2: ఒక ఆవిడని పట్టుకుని నేను నేర్పించమని చెప్పి మఫ్లర్లు స్వెటర్లు అన్ని నేర్చుకున్నాను.
1: సూపర్ అండి, మీరు అసలు నిజంగా వెరీ నైస్.
2: నాకు ఇవి లేసులు, ఎవరింటికి వెళ్ళినా చిన్న ఫోన్ పెట్టుకునే దాని మీద లేచు, డైనింగ్ టేబుల్ మీద లేచు, కుర్చీల మీద లేచు, ఎవరింటికి వెళ్ళినా అన్ని రకరకాల రంగులతో లేసులు.
1: వెరీ నైస్.
2: అది కూడా నేర్చుకున్నాను, నేర్చుకుని మా ఇంటికి వచ్చి నేను కూడా అన్ని లేసులు ఊలు పెట్టి కూడా లేసులు అల్లటం అన్నమాట. ఊలు పెట్టి లేసులు, పర్సులు, బ్యాగ్ అన్ని నేర్చుకున్నా.
1: అలాగే
2: టైలరింగ్ ఒకటి నేర్చుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే చిన్న ఎక్కడో చిన్న చినుకు తింటే టైలరింగ్ వెళ్తే 100 రూపాయలు
1: చెప్తాను.
2: టూరిస్ట్ హోటల్ అయిపోయింది, అది టూరిస్ట్ ప్లేస్ అయింది, అందుకని ఇంకా లాభం లేదని నేనే టైలరింగ్ నేర్చుకున్నా.
1: సూపర్ అండి, అసలు మీరు నిజంగా అందరికీ చాలా ఇన్స్పిరేషన్ ఇదంతా. లైక్ నిజంగా చెప్తున్నాను, లైక్ ఇవన్నీ చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్, బట్ ఆ ప్రాబ్లంలో ఉండిపోకుండా దానికి ఒక మంచి సొల్యూషన్ ఏంటంటే వీ హ్యావ్ టు గెట్ స్కిల్డ్ అప్. అండ్ దాట్స్ హౌ మన కాలర్ కాల్ చేసిన వారు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా ఈ టైలరింగ్ కావచ్చు, కుకింగ్ కావచ్చు, ఇలా అలికలు కావచ్చు, ఎనీథింగ్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ మనకి. యాక్చువల్లీ చాలా సింపుల్గా మనం పక్కన పెట్టేస్తాం, అవి

మేబీ హాబీస్లో ఎప్పుడో టైం పాస్ టైంకి కుదిరితే చేద్దాంలే అని అనుకుంటాం, కానీ దే ఆర్ ద మేజర్ స్కిల్స్ మనకి చాలా అవసరం వస్తాయి. అండ్ స్పెషలీ ఎవరి ఇళ్ళల్లో అయితే అమ్మాయిలు ఎక్కువ ఉన్నారో వాళ్ళకి తెలిసొస్తుంది టైలరింగ్ ఇంపార్టెన్స్ అయితే కదా. సీరియస్లీ మరి వెంటనే కాల్ చేయండి నాకు, 7:48:26 అవుతోంది. మీరు అవసరం కోసం నేర్చుకున్న లైఫ్ స్కిల్స్ ఏంటి మీ లైఫ్లో, వెంటనే షేర్ చేసుకోండి. ఎస్.

0: వినోద్,
1: యా
0: మరి ఈరోజు మన లిసనర్స్ ఎన్ని పాయింట్స్ చెప్పారు కదా, అసలు అవన్నీ వింటుంటే నిజంగా అవసరం వచ్చినప్పుడు మనం అప్పుడు కంగారు పడి నేర్చుకునే బదులు చిన్నప్పటి నుంచి అన్నీ నేర్చుకుంటే ఎంత బెటర్గా ఉంటుందేమో కదా.
1: ఎగ్జాక్ట్లీ, అసలు మన కాలర్స్ చెప్తుంటే నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. తను క్యాజువల్గా నేర్చుకునేది బిజినెస్గా మారిపోవటం, ఇంకా ఒక
0: ఎగ్జాక్ట్లీ,
1: మదర్ తన పిల్లల గురించి చెప్పటం, అసలు అమేజింగ్ ప్రవళిక. సీరియస్లీ
0: నిజంగా మరి నిజంగా ఇలా లైఫ్ స్కిల్స్ నేర్చుకోవటం వల్ల మనకి చాలా గ్రోత్ అనేది ఉంటుంది. సపోజ్ ఆ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్లో ఇఫ్ యూ డోంట్ మేక్ దట్ కాల్ ఆఫ్ లెర్నింగ్ సంథింగ్, మనం అక్కడే ఉండిపోతాం, మనకి
1: ట్రూ.
0: ఏ గ్రోత్ అనేది లేదనమాట.
1: ఎస్ ఎస్
0: సో అలా నువ్వు అవసరం కోసం నేర్చుకునే స్కిల్ ఏంటి?
1: యా యాక్చువల్గా నాకు స్టేజ్ ఫియర్ అంటే కూడా చాలా ఉంటుండే చిన్నప్పటి నుంచి.
0: ఓకే.
1: అసలు క్లాసులో వెళ్ళి ఏదన్నా మాట్లాడాలి, స్పీచ్ ఇవ్వాలి స్టేజ్ మీద, మీటింగ్స్లో,
0: ఓకే.
1: అది మెల్లిమెల్లిగా నా ఫ్రెండ్స్తో 1-2 మెంబర్స్తో ఉండి వెళ్ళి స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడటం, అలా అలా ఇంప్రూవ్ చేసుకొని
0: వెరీ నైస్,
1: నేను ఈరోజు ఎంత క్రౌడ్ ఉన్నా కానీ మాట్లాడే స్టేజ్కి వచ్చాను. అండ్
0: సూపర్. నౌ లుక్
1: యా
0: ఎట్ యూ, యువర్ రేజు జాకీ
1: యా
0: అండ్ ఆకాష్
1: యా
0: మణి,
1: ఐ
0: ఇంత
1: ఫీల్
0: వందల
1: రియలీ
0: వేల మందులతో మనం మాట్లాడుతూ ఉంటాం, దట్స్
1: ఎగ్జాక్ట్లీ
0: సో గుడ్. సీరియస్లీ ద సేమ్ థింగ్ ఐ గెస్, లైక్ వీ హ్యావ్ కాంకర్డ్ ఆర్ ఫియర్స్ అండ్ దట్స్ హౌ మనం ఆ ఫియర్ని మనం దాటి పైకి వెళ్ళాలి అని అనుకున్నాం, కాబట్టి సమ్వే వీ ఆర్ ఫేసింగ్ సో కాన్ఫిడెంట్లీ విత్ ఎవ్రీబడి,
1: ఎస్
0: దట్స్ సో నైస్ అనమాట. మరి ఎవరైతే కాల్ చేశారో థ్యాంక్ యూ సో మచ్, నిజంగా మీరు గుర్తు చేశారు చాలామందికి. లైక్ ఇట్స్ యూ కాన్ట్ స్టాప్ అట్ దట్ పాయింట్, ఏదైతే అవసరం వచ్చినప్పుడు అక్కడ వెనక్కి వెళ్లకుండా ముందుకెళ్ళాలి అని నేర్పించారు. అండ్ చాలా నిజంగా ఎప్పుడైతే మనం అవే ఫ్రమ్ ద హోమ్ ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి మనకి కుకింగ్ రాకపోతే దాట్ ఎమర్జెన్సీ టైంలో ఖచ్చితంగా ఏదో ఒకటి నేర్చుకోవాల్సి వస్తుంది, బికాస్ లైఫ్ విల్ ఇన్సిస్ట్ అస్ టు లెర్న్ ఫ్రమ్ దాట్ సిచ్యుయేషన్ అనమాట. సో అదే మనం చిన్నప్పటి నుంచే ఇఫ్ యూ ట్రైన్ ఎవ్రీబడి, అంటే పిల్లలకి ఏదైతే ఎడ్యుకేషన్ మనం అందిస్తున్నామో సేమ్ టైం లైఫ్ ఎడ్యుకేషన్ కూడా, లైక్ లైఫ్ స్కిల్స్ కూడా నేర్పిస్తూ ముందుకు వెళ్తే ఫర్ ఎనీ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ దే విల్ సస్టైన్ దెమ్సెల్వ్స్, బీట్ కుకింగ్, బీట్ ఐరన్ ది క్లోత్స్, లేకపోతే చిన్న చిన్న ఫిక్సేషన్స్, సైకిల్ పాడైపోతే దానికి చిన్నగా ఎలా ఫిక్స్ చేయొచ్చు, అలాంటి థింగ్స్. అండ్ మేక్ దెమ్ టాక్ టు పీపుల్, వాళ్ళకి అలా జస్ట్ కాన్స్టెంట్గా ఇంట్లోనే హోమ్ బౌండెడ్గా కాకుండా మేక్ దెమ్ ఇంటరాక్ట్ విత్ ద పీపుల్, పబ్లిక్ స్పీకింగ్ అనేది వాళ్ళకి అర్థమవుతుంది, అండ్ పేషెన్స్ అనేది అర్థమవుతుంది. ఇన్వాల్వ్ దెమ్ ఇన్ ద హోమ్ యాక్టివిటీస్, వెదర్ ఇట్స్ కుకింగ్ కావచ్చు, క్లోథింగ్ కావచ్చు, ఎనీథింగ్, ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ వాళ్ళకి అలవాటు చేస్తేనే తర్వాత మీరున్నా కానీ మీ నాన్ అవైలబిలిటీలో కూడా దే కెన్ సస్టైన్ దెమ్సెల్వ్స్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్, అందరు చాలా చక్కగా కాల్ చేసి మాట్లాడినందుకు. అండ్ ఎస్, మరి ఈ పాట తర్వాత న్యూస్ హెడ్లైన్స్ తర్వాత విల్ గెట్ ఇన్ టు తెలంగాణ. మరి ఇంతటితో కాలేజ్ టైం ఖలాస్ అయిపోయింది. సో వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 MHz విత్ మీ ఆర్జీ ప్రవళిక
1: అండ్ ఆర్జే వినోద్.
0: ఎస్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మత్తు పదార్థాల నివారణకు ప్రజా భాగస్వామ్యం ఎంతో అవసరమని, ఇందులో మీడియా పాత్ర కీలకమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. మెదక్ జిల్లాలో రామాయంపేట సిద్దిపేట మధ్య 35,000 జీడిమామిడి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మాట్లాడుతూ, మత్తు వ్యతిరేక చర్యల్లో తెలంగాణ పోలీస్ శాఖకు దేశంలో మొదటి స్థానం లభించడం అభినందనీయమన్నారు. బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ అంబర్పేటలో జరిగిన మహిళా సదస్సులో మాట్లాడుతూ, ఈ నెల 17వ తేదీ సాయంత్రం జరిగే వేడుకల్లో ప్రజలంతా పాల్గొనాలన్నారు. కుల మతాలకు అతీతంగా ఆడే ఈ పండుగ మహిళా శక్తికి ప్రతీక అన్నారు. కాంగ్రెస్ చేస్తున్న నిరసనలు ప్రజాస్వామ్య పరిరక్షణకు కాదని, ఒక కుటుంబ రాజకీయ వారసత్వాన్ని కాపాడేందుకేనని రాజ్యసభ సభ్యుడు బీజేపీ నేత డాక్టర్ కె లక్ష్మణ్ విమర్శించారు. ఈవీఎంలను తొలగించి బ్యాలెట్ పేపర్లు తేవాలన్న మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ బూత్ క్యాప్చరింగ్ రోజులకు వెళ్లడమేనన్నారు. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్, కేరళలో గెలిచినప్పుడు లేని అభ్యంతరం, ఓడినప్పుడే ఎందుకని ప్రశ్నించారు. హైదరాబాద్ ఐమాక్స్ పక్కన ఉన్న హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో రేపటి నుంచి 18వ తేదీ వరకు సారస్ మేళా జరగనుంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో సెర్ప్ దీనిని నిర్వహిస్తోంది. తెలంగాణతో పాటు 21 ఇతర రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి గ్రామీణ మహిళలు, కళాకారులు, స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులతో 200కు పైగా స్టాళ్లు ఏర్పాటవుతున్నాయి. ఖరీఫ్ సీజన్లో రాష్ట వ్యాప్తంగా ఎరువుల పంపిణీ విజయవంతంగా జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ముందస్తు ప్రణాళిక, షిప్ యార్డుల్లో ప్రత్యేక అధికారుల నియామకం, యాప్ల ద్వారా పర్యవేక్షణతో కొరత రాకుండా చూశామన్నారు. ట్రూ అప్ పేరుతో ప్రజలపై 5,420 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని మోపుతున్నారని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ భవన్లో ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆయన, విద్యుత్ సంస్థలను అప్పుల్లోకి నెట్టిన ప్రభుత్వం ఆ భారాన్ని వినియోగదారులపై వేయడం సరికాదన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో రిఫార్మ్ ఉత్సవ్ 2026 కార్యక్రమం ఘనంగా జరిగింది. భారత ప్రభుత్వ వస్త్ర మంత్రిత్వ శాఖ, భారతీయ కపాస్ నిగమ్ లిమిటెడ్, కేంద్ర రేష్ బోర్డు సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహించాయి. పత్తి నుంచి దారం, దారం నుంచి ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీ నుంచి ఫ్యాక్షన్, ఫ్యాషన్ నుంచి విదేశాలకు అనే నినాదంతో జౌళి విలువ గొలుసును బలోపేతం చేయడమే ఈ కార్యక్రమ ప్రాథమిక ఉద్దేశ్యం. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8

0: మీరు అంటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 మెగాహెర్ట్జ్.
1: నేను మీ ఆర్జే వినోద్.
0: నేను మీ ఆర్జే ప్రభలిక. వినోద్,
1: యా,
0: అసలు మన ఇండియాలో ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, అసలు ఒక్కొక్క ప్రాంతంలో ఉన్న ఒక్కొక్క డిఫరెంట్ లాంగ్వేజ్ దానికి ఒక వైబ్ ఉంటుంది.
1: అవును,
0: అండ్ టాకింగ్ అబౌట్ తెలంగాణ, నీకు తెలిసిందే కదా,
1: నెక్స్ట్ లెవెల్ వైబ్.
0: నెక్స్ట్ లెవెల్ వైబ్. అండ్ అందులో ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ చెప్పనా?
1: చెప్పు.
0: మన తెలంగాణలో ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నా గానీ మన హైదరాబాది తెలంగాణ స్లాంగ్ ఉన్న వైబ్ ఉంది, చూసావా?
1: అది నెక్స్ట్ లెవెల్ ఇంకా
0: కదా, సో సో ఇంట్రెస్టింగ్.

0: అందులో ఒక మజా ఉంటుంది, ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, అసలు బేఫికర్నెస్ వస్తుంది అన్నమాట కదా.
1: ఎస్ ఎస్
0: మరి హైదరాబాదీల స్లాంగ్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందో ఈరోజు మనం మాట్లాడుకుందామా?
1: ఎస్
0: ఎస్. మరి అది తెలుసుకోవాలంటే యూ హ్యావ్ టు కీప్ లిస్నింగ్ టు తెలంగాణ విత్ మీ ఆర్జే ప్రభలిక,
1: ఆర్జే వినోద్.
0: ఎస్.

0: యా ప్రవళిక, నీకు ఏదైనా నచ్చింది అనుకో, నువ్వేమంటావు చెప్పు. ఇప్పుడు సినిమా గానీ ఏదైనా నచ్చింది నీకు.
1: వావ్, అమేజింగ్ అని అంటాను నేను.
0: ఓకే, అదే మేమనుకో మస్తు ఉంది అని అంట నేను.
1: మరి మన తెలంగాణ వాళ్ళు ఏమంటారు?
0: తెలంగాణ
1: హైదరాబాద్లు ఏమంటారు?
0: కిర్రాక్ ఉంది అంటారు.
1: కిర్రాక్ అంటారా? ఓకే, మరి అంతే కదా, ఆ వర్డ్ లో ఒక వైబ్ ఉంటది, అందులో ఒక ఎనర్జీ ఉంది కదా. ఏదైనా అదిరిపోయింది అనిపిస్తే, మైండ్ బ్లాకింగ్ గా అనిపిస్తే చాలా గ్రేట్, చాలా సూపర్ అనేసి అందరూ అంటారు. బట్ హైదరాబాదీలు మాత్రం కిర్రాక్ ఉంది అని మాత్రం ఖచ్చితంగా అంటారు. ఆ కిర్రాక్ లోనే అది ఎంత సూపర్ ఉందో అర్థమైపోద్ది కదా. అందులో ఒక ఎనర్జీ ఉంటుంది. సో మన వర్డ్స్ లో ఒక ఎనర్జీ ఉంటుంది, దట్ ఈస్ ది రీజన్ అనమాట. అంటే ఎఫెక్టివ్ గా అనిపించేస్తుంది. సో మరి అలానే ప్రతిదానికి ఎందుకు, ఏమిటి, ఎలా అని ఆలోచించాలి అని పెద్దలు అంటూ ఉంటారు కదా.

0: అని మన హైదరాబాదులో ఒకటే అంటారు, కైకు అనేసి అంటారు కదా, అంతే కదా, ఎవరైనా ఆగిపోవాల్సిందే కదా అక్కడ, మరి ఏదో కైకు అనేసి అంటారు అనమాట. మరి అలా నీకు తెలిసింది ఏమైనా ఉందా మన హైదరాబాదీ తెలంగాణ?
1: నాకు తెలిసి కాలీ పీలి క్యాకరారే,
0: ఎగ్జాక్ట్లీ. ఇంకా
1: క్యూ కైసా క్యూ కర్రారే, మియా
0: మియా, చాలా ఇలా ఉంటాయన్నమాట. అండ్ యునో అందరూ మామూలు మిగతా రీజన్స్ ఆఫ్ తెలంగాణలో ఏదైనా అగ్గడ్ చేయకు లొల్లి చేయకు అనేసి అంటారు, బట్ ఇక్కడ మనం అయితే ఫిక్కర్ మాత్కారు, ఫిక్కర్ ఫిక్కర్ ఎందుకు చేస్తున్నావు అనేసి అంటారు అనమాట. ఎగ్జాక్ట్లీ. అండ్ అంతేకాదు దబ్బునా అని వేరే రీజన్స్ లో అంటూ ఉంటారు, బట్ మన దగ్గర ఫటాఫట్ అంతే,
1: ఫటాఫట్రా జల్దీరా,
0: అంతే జల్దీరా. సో దట్స్ హౌ మన స్లాంగ్ లో ఒక భావం, ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది విచ్ ఇస్ వెరీ వెరీ ఎఫెక్టివ్ అనమాట.
1: Yes.
0: మన తెలంగాణ వర్డ్స్ స్లాంగ్స్ గురించి ఇంకా మాట్లాడుకుందాం. మీన్ వైల్ బ్యూటిఫుల్ సాంగ్ విందాం. ఇంటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 మెగాహెర్ట్జ్ విత్ మీ
1: ఆర్జే వినోద్
0: అండ్ ఆర్జే ప్రవళిక.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: పిలుస్తావు?
1: అరే మామా చిచ్చా.
0: అయితే ఫ్రెండ్స్ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వటానికి మనకి ఎంత టైం పడుతుందో, కానీ మన హైదరాబాదీల దోస్తన ఎలా ఉంటుందంటే పరిచయం అయిన 2 డేస్కే ఇదిగో మన వినోద్ లాగా హెలో అని చెప్పిన 2 డేస్కే మామా అనేస్తారు కదా.
1: ఎస్ 100%.
0: మరి ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్ అయితే జాన్ జిగ్రీ రా నువ్వు అని అంటారు కదా. సో
1: మేరే జాన్ జిగర్.
0: ఎస్ ఎస్ మేరే జానే జిగర్ అని కూడా అంటారు. సో ద థింగ్ ఇస్ ఏంటంటే ఒక ఎఫెక్షన్ ఉంటుంది మన వర్డ్స్లో, మన తెలంగాణ హైదరాబాది తెలంగాణ స్లాంగ్లో, అండ్ అస్సలు మస్త్ అనిపిస్తుంది కదా.
1: 100%.
0: అండ్ ఎవరైనా ఓవర్ యాక్షన్ చేస్తే ఏమంటారు?
1: ఓవర్ యాక్షన్ చేస్తే కరెక్ట్ గుర్తొస్తలే. మన తెలంగాణ స్లాంగ్,
0: మన తెలంగాణ స్లాంగ్ లో సీన్స్ ఇస్తారు చెయ్యకు కదా.
1: అవునవును.
0: ఎప్పుడన్నా అన్నారు నీకు ఆ డిఫరెన్స్ తెలిసిందా? ఎప్పుడన్నా మన వాళ్ళు మాట్లాడే దానికి, వేరే వాళ్ళు మాట్లాడే దానికి.
1: అవును.
0: అండ్ అంతేకాదు తెలిసినా తెలియకున్నా చెప్పకూడదు, మళ్ళీ ఈ వర్క్ లోడ్ మన మీద పడకూడదు అన్నప్పుడు మాకేం తెలుసు అనేసి అందరు అంటారు. కానీ హైదరాబాదీస్ మాత్రం కిస్కో మాలూం రే అంటారు కదా. ఇట్ హ్యాపెన్స్ ఎవ్రీవేర్ అండ్ డెఫినెట్లీ హూ ఆర్ వెరీ న్యూ టు హైదరాబాద్ ఎప్పుడన్నా కాన్వర్స్ చేస్తే అర్థమైపోతుంది అనమాట, అరే వీళ్ళు తెలంగాణకి సంబంధించిన వాళ్ళు, అది హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళు కాదు అనేసి ఈజీగా చెప్పచ్చు. దట్స్ మన స్లాంగ్ అసలు ఎలా డెవలప్ అయిందో నీకు తెలుసా?
1: ఎస్, దక్కని ఉర్దూ నుంచి మనము మెయిన్గా మన స్లాంగ్ వచ్చింది.
0: ఎస్, యాక్చువల్లీ హైదరాబాద్ అప్పట్లో నిజామీ రూల్లో ఉండేది కాబట్టి మోర్ ఆఫ్ ఉర్దూ ఇన్ఫ్లుయెన్స్, అది దక్కని ఉర్దూ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా ఉండేది అనమాట. సో దట్స్ హౌ మనకి నార్మల్ తెలుగు లాంగ్వేజ్తో పాటు ఎక్కువగా దిస్ ఉర్దూ ఇన్ఫ్లుయెన్స్ ఉండటం వల్ల కాదు అనే దానికి మనం డక్కో అండం, కైకు అండం, హౌ అండం ఇలా వచ్చేసింది. అండ్ అదే ఇఫ్ యూ అబ్జర్వ్ మన డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా మన తెలంగాణలో, వరంగల్ కానీ, కరీంనగర్ కానీ, అండ్ స్పెషలీ ఆదిలాబాద్, దీస్ ఆర్ యాక్చువల్లీ కనెక్టెడ్ టు ద బార్డర్ ఆఫ్ మహారాష్ట్ర కదా. సో వీళ్ళకి డిస్టింక్ ఫోక్ తెలుగు వొకాబులరీ ఉంటుంది. అండ్ అలానే వీళ్ళ లాంగ్వేజ్లో కొన్ని మరాఠీ వర్డ్స్ ఉంటాయి, కొన్ని కొన్ని కన్నడ వర్డ్స్ కూడా మిక్స్ అయి ఉంటాయి అన్నమాట. దట్స్ హౌ మరి వీళ్ళ టోన్ అండ్ వైబ్ యాక్చువల్లీ ఈ పదాలు డిఫరెంట్గా ఉండటం వల్ల, అంటే ఆ మిక్స్ ఆఫ్ తెలుగు అండ్ ఉర్దూ ఉండటం వల్ల ఆ స్లాంగ్కి ఒక డిఫరెంట్ పేస్ ఉంటుంది, అండ్ ఆ స్లాంగ్కి ఒక యాటిట్యూడ్ కూడా ఉంటుంది అన్నమాట. నిజంగా ఒక చిన్న విషయం మన తెలంగాణ అది హైదరాబాద్ ఈ స్టైల్లో చెప్తే డిఫరెంట్ యాటిట్యూడ్గా వినిపిస్తుంది మనకి, చాలా ఎక్స్ప్రెసివ్గా అనిపిస్తుంది. అండ్ నీకు తెలిసిందే కదా రాగ్గా అనిపిస్తుంది.
1: అవును, మన రూరల్ తెలంగాణ అయితే షార్ప్గా ఉంటుంది, రూటెడ్గా ఉంటుంది, అగ్రికల్చర్, అగ్రేరియన్ లైఫ్ స్టైల్, ఆ ఫ్రేజింగ్ అట్లా ఉంటుంది.
0: ఎగ్జాక్ట్లీ, కానీ అదే మన హైదరాబాద్ ఇది చాలా చాలా షార్ప్గా ఉంటుంది, చెప్పాలంటే కిరాగ్గా ఉంటుంది.
1: అవును అవును.
0: ఎస్, మరి మంచి మాట విందామా ఇప్పుడు అదే వైబ్లో?
1: ఎస్.

0: ప్రవళిక, అసెంబ్లీ ఎక్కడుందో చెప్తావా?
1: అరే జస్ట్ మన ఆకాశవాణి ఆపోజిట్ లోనే ఉంది కదా వినోద్, అది ఎలా వెళ్ళాలో తెలియదా నీకు? జస్ట్ ముందు నుంచి లెఫ్ట్ తీసుకొని అలా యూ టర్న్ తీసేసుకుంటే నీకు లెఫ్ట్ లో ఉంటుంది.
0: అదే మా హైదరాబాద్ లో ఎట్లా చెప్తారు తెలుసా?
1: ఎట్లా చెప్తారు?
0: లెఫ్ట్ లేకే రైట్ మార్కే, యూ టర్న్ లేకే స్ట్రైట్ జావ బోల్కే.
1: Yes, that's the Hyderabadi's vibe. And మీరు ఏ ఆటో అన్న అడిగినా గానీ ఇదే రేంజ్ లో సమాధానం ఇస్తాడు కదా.
0: Yes.
1: Yes. మరి అంతేకాదు, జనరల్ గా ఎవరైనా బాగా కోపం తప్పిస్తే ఏయ్ ఏంటి నీకు ఇంత తీట అనేసి వేరే మన తెలంగాణ రీజన్స్ లో అంటారు. మరి మన దగ్గర
0: దిమాగ్ మత్కారో రే,
1: దిమాగ్ ఖరాబ్ మత్కారో రే, అది మన వైబ్ అట్లా ఉంటది అన్నమాట. అండ్ అంతేకాదు మనకి జనరల్ గా ఈ ఈ డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి కదా మనకి, ఎప్పుడన్నా ఓవర్ యాక్షన్ చేసినప్పుడు సీన్స్ ఇస్తారా చేయకు అనేసి ఎలా అయితే అంటారో.
0: నువ్వు ఫాస్ట్ గా అంటే ఏం చెప్తావు చెప్పు?
1: జల్దీరా అంట.
0: Yes.
1: జల్దీరా అనేసే అంటామా మనం కూడా?
0: Yes.
1: అండ్ కొన్ని ఏరియాస్ లో దాన్ని దబ్బునా అని కూడా అంటారు.
0: అవును
1: కదా. అండ్ యాక్చువల్లీ ఇక్కడ మనకి ఈ ఈ ఇందులోనే మనకి ఒక స్లాంగ్ డిఫరెన్స్ ఎందుకు మన ఉన్న రీజన్స్ లోనే ఓన్లీ హైదరాబాద్ ఎందుకు అంటే బికాస్ ఆఫ్ దట్ ఉర్దూ ఇన్ఫ్లుయెన్స్ కదా. ఎగ్జాక్ట్లీ. అండ్ అందుకే ఎక్కువ శాతం ద పర్సంటేజ్ ఆఫ్ వర్డ్స్ మనం చూస్తే 100% లో ఆల్మోస్ట్ ఒక 60% ఉర్దూ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ యా మరి నీకు తెలిసిన పదాల్లో ఇంకేమున్నాయి చెప్పు.
0: నాకు తెలిసి ఏ ఫేక్ అక్కరా, ఏమన్నా నువ్వు తీసుమార్కాను వారా.
1: ఎస్. అండ్ అంతేకాదు ఇంకా చాలా చాలా మనకేంటంటే ఏం చేస్తున్నావు అని వేరే ఏరియాస్ లో అంటారు, కానీ ఇక్కడ క్యాకరే రేమియా కదా. అండ్ అదే ఇంకా ఎప్పుడన్నా బాగా టెన్షన్ తీసుకున్నారంటే అరే బయట వాళ్ళు వదిలేయి పోనీలే అని అంటారు, కానీ మన వాళ్ళు లైక్ దిస్ గో
0: టెన్షన్ క్యూ లేరే మియా,
1: లైక్ దిస్ గో బయ్యా లైక్ దిస్ గో. మరి ఆ పాట విందామా?
0: ఎస్ విందాం.
1: ఎస్ వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 MHz with me, RJ Pravlika
0: and RJ Vinod.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. నేను మీ ఆర్జే వినోద్. అండ్
1: నేను మీ ఆర్జే ప్రవళిక.
0: ఎస్ ప్రవళిక, నిన్న ఎవరైనా బాగా ఇరిటేట్ చేస్తారు అనుకో, ఏమంటావు?
1: అబ్బా దిమాగ్ తినకు అనేసిందనంట.
0: హైదరాబాద్ ఇస్ ఏమంటారు తెలుసా, బేజా ఖరాబ్ మక్కో ఖరాబ్ రియాటర్.
1: బేజా ఖరాబ్ నక్కో కర్, అసలు అందులో ఒక వైబ్ ఉంది కదా. మరి అంతేకాదు, మరి ఎప్పుడైనా బాగా నాన్ సెన్స్ మాట్లాడుతున్నారంటే అప్పుడు ఏమంటారు?
0: నాన్ సెన్స్ అయితే బైగన్ కా బాత్ నక్కో కరో.
1: ఓకే, నేను ఇలానే

0: వేస్తాను అంటే అప్పుడు ఏమంటావు?
1: మై ఎస్ఏహెచ్ కడతా రే.
0: దెన్ యు ఆర్ ఎ పక్కా హైదరాబాదీ.
1: ఎస్
0: నిజంగా మరి మన వాళ్ళు అసలు వాళ్ళ ఎక్స్ప్రెషన్లో ఒక ఒక మజా ఉంటుంది, ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఒక యాటిట్యూడ్ ఉంటుంది ఫస్ట్లీ కదా.
1: ఎస్
0: వేర్ ఎవర్ యు గో ఇన్ హైదరాబాద్ అండ్ స్పెషలీ మన ఓల్డ్ సిటీ వైపు వెళ్ళినప్పుడు దట్ ఈస్ ద ఒరిజినల్ ఫ్లేవర్ ఆఫ్ హైదరాబాద్. బికాస్ ది న్యూ సిటీ వైపు వెళ్తే ఇట్స్ అ మిక్స్డ్ కల్చర్ ఉంటుంది,
1: అవును
0: బట్ ఇఫ్ యు వాంట్ టు నో ద రియల్ హైదరాబాద్ యూ హ్యావ్ టు విజిట్ ద ఓల్డ్ సిటీ, దట్ ఈస్ ద రియల్ హైదరాబాద్. అక్కడ మనకి ది న్యాచురల్ హైదరాబాదీ నిజామీ స్టైల్ తెలంగాణ మనకు తెలుస్తుంది అనమాట. అండ్ అవే మనకి కొన్ని కొన్ని కొన్ని అలా వింటూ మనం అలా కొన్ని కొన్ని నేర్చుకుంటున్నాం.
1: అవును
0: మరి ఎస్ వీ హ్యావ్ సో ప్రైడ్ లాంగ్వేజ్ దట్ ఈస్ అవర్ తెలంగాణ, అండ్ అందులో హైదరాబాదీలు దానికి ఇంకాస్త మసాలా యాడ్ చేసేసి దాంట్లో ఇంకాస్త ఉర్దూ అనేది, దక్కని ఉర్దూ అనేది యాడ్ అయింది కాబట్టి అది ఇంకా బ్యూటిఫై అయింది అనమాట కదా.
1: ఎస్ అవును
0: అవర్ లాంగ్వేజ్ ఇస్ అవర్ ఇస్
1: ప్రైడ్
0: ప్రైడ్ అండ్ ఇట్ ఈస్ అవర్ సింబల్ అవర్
1: కల్చర్
0: ఎగ్జాక్ట్లీ. అండ్ అంతేకాదు అది మన గుర్తు కూడా.
1: ఎస్
0: అండ్ మరి ఇలాంటి భాషతో మీరేమన్నా మాట్లాడుతున్నారు అంటే మన తెలంగాణ హైదరాబాదీ స్టైల్లో మీరు ఎక్కువగా వాడే పదాలు ఏంటి కుదిరితే మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. 091402-323482. ఎస్ మరి మంచి పాట వేసేసే వినోద్.
1: ఎస్.

0: FM Rainbow 101.9 Musically yours.
1: అండి మీ వాయిస్ బాగుంటదండి. ఓ మాట మాట్లాడండి, ఓ పాట అయినా పాడండి.
2: ఓయ్ పాటలు గీటలు మనకు రావు.
1: అయితే ఎఫ్ఎం రెండు బాగుంది అండి, పాటలు వింటారా? 101.9.

0: ఆల్ రైట్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హై త్రిబాద్ 101.9 మెగాహెర్ట్స్ విత్ మీ ఆర్జే ప్రభలికా.
1: ఆర్జే వినోద్.
0: ఎస్ వినోద్,
1: యా
0: మరి వాట్సాప్ మెసేజెస్ ఏమైనా వచ్చాయా?
1: అసలు ఈరోజు టాపిక్ విని చాలా మంది మెసేజ్ చేశారు. మనకి సాయికృష్ణ ఫ్రమ్ ములకలపల్లి మెసేజ్ చేశాడు, అవసరం అన్నీ నేర్పిస్తుంది. హాస్టల్ లైఫ్ లో నాకు బెడ్ షీట్ ఫోల్డ్ చేయడం కూడా రాదు, బట్ నేర్చుకున్నా. స్కూల్లో ఒక డయాగ్రామ్ వేయడం కూడా రాదు, అది ఒక పెద్ద టాస్క్ లా ఫీల్ అయ్యటోని అది కూడా నేర్చుకున్నా. ఇంట్లో ఉన్నప్పుడు రైస్ పెట్టడం కూడా రాదు. బ్యాచిలర్ లైఫ్ లో అన్ని నేర్చుకోవాల్సి వచ్చింది.
0: ఎస్, లైఫ్ టీచెస్ ఎవ్రీథింగ్, కానీ ఏ టైంలో అది నేర్పిస్తుందో అప్పుడు మనం ఇబ్బంది పడకుండా ఉండాలి. అంటే చిన్నప్పటి నుంచే అన్ని నేర్చేసుకుంటే అయిపోతుంది కదా.
1: ఎగ్జాక్ట్లీ, మనము ఈ లైఫ్ స్కిల్స్ డెఫినెట్ గా నేర్చుకోవాలి, అది మనకి చాలా యూజ్ అవుతుంది లైఫ్ లో.
0: ఎగ్జాక్ట్లీ, అంటే మనకి స్కూల్కి వెళ్ళినప్పుడు, కాలేజ్కి వెళ్ళినప్పుడు ఏదైతే కావాల్సిన ఎడ్యుకేషన్ మనకు వస్తుందో, బట్ దట్ లైఫ్ ఎడ్యుకేషన్ మనకి ఇంట్లోనే జరుగుతుంది అనమాట.
1: ఎగ్జాక్ట్లీ,
0: ఇట్స్ త్రూ ఆ పేరెంట్స్, మన పెద్దవాళ్ళు, వాళ్ళందరూ నేర్పిస్తే తప్పితే అవ్వదన్నమాట. సో ఖచ్చితంగా ఇంట్లో పిల్లల్ని చాలా చక్కగా చూసుకోవాలి, వాళ్ళకి ఏ ఇబ్బంది పడకూడదు అనేసి అనుకుంటారు, కానీ ఇప్పుడు వాళ్ళు కొంచెం కష్టపడితే తర్వాత చాలా హ్యాపీగా ఉంటారు.
1: ఎగ్జాక్ట్లీ,
0: దాట్స్ హౌ. అండ్ ఎలా అయితే మనం లైఫ్ స్కిల్స్ గురించి ఈరోజు మాట్లాడుకున్నాం కదా, చాలా మంది అదే మనకి మెసేజ్ వచ్చినట్టు, సాయికృష్ణ చెప్పినట్టు అవసరం వచ్చినప్పుడు వండుకోవాలి, ఖచ్చితంగా ఇంట్లో చిన్న చిన్న రిపేర్స్ చేసుకోవాలి, వెహికల్ పాడైపోతే హౌ టు సస్టైన్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు మీరు ఎక్కడో సమ్వేర్ అవుట్స్కర్ట్స్లో ఉన్నారు, అక్కడి నుంచి మీ వెహికల్ని మీరు తీసుకురాగలగాలి అంటే మినిమం టు మినిమం థింగ్స్, ఒక స్కిల్ నేర్చుకొని ఉండాలి అనమాట.
1: స్విమ్మింగ్ కూడా నేర్చుకుంటే, నేర్చుకోవాలి అనేది నా ఫీలింగ్ ప్రాబ్లిక.
0: 100% అది బాడీకి చాలా మంచి యాక్టివిటీ కాదు,
1: ఎక్సర్సైజ్.
0: ఇమాజిన్ ఎప్పుడన్నా సడన్ గా వాటర్ లో ఏదైనా థ్రెట్ వచ్చిందనుకో,
1: ఎగ్జాక్ట్లీ
0: దట్ విల్ సస్టైన్ యూ అనమాట. సో ఏవైతే ఈ లైఫ్ స్కిల్స్ అనేవి ఉన్నాయో, మనకి కొన్ని కొన్ని అవసరాలు వచ్చినప్పుడు అప్పుడు ఇబ్బంది పడి నేర్చుకునే బదులు, వై డోంట్ వి మేక్ ఇట్ యాజ్ అ ప్రాసెస్?
1: ఎగ్జాక్ట్లీ, ప్రాసెస్ తో నేర్చుకుని మన లైఫ్ ని ముందుకు తీసుకెళ్లి హ్యాపీగా ఉండడమే కదా అల్టిమేట్ గోల్.
0: ఎగ్జాక్ట్లీ. సో టు మేక్ యువర్ లైఫ్ మోర్ ఈజియర్, టెక్నాలజీ కంటే మన బాడీని ట్రైన్ చేస్తే చాలా బెటర్ కదా. లెట్స్ లెర్న్ ఆల్ ద లైఫ్ స్కిల్స్ అండ్ లుక్ యాట్ యూ, యూ విల్ బీ రెడీ ఫర్

0: ఎనీ సిచ్యుయేషన్
1: ఎగ్జాక్ట్లీ.
0: కదా. మరి ఈ ఈ ఫండాతో నెక్స్ట్ టైం వినోద్ ఏం నేర్చుకొని వస్తాడో నేను చూస్తూ ఉంటాను. ఐ వెయిట్ ఫర్ ఇట్. ఫర్ నౌ థ్యాంక్ యూ సో మచ్. మన అందరూ చాలా చక్కగా మెసేజ్ చేశారు, కాల్స్ చేశారు. అండ్ ఎస్, ఇప్పుడే మన టైం ఇలా పరిగెత్తేసింది. ఐ కాంట్ లీవ్ ది స్టూడియో, బట్ స్టిల్ నెక్స్ట్ షో వరకు అంటిల్ దట్ ఐ కీప్ రిమెంబరింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ మనం పాటిద్దాం ఖచ్చితంగా. అండ్ సో దిస్ ఇస్ ఆర్జే ప్రభులికా సైనింగ్ ఆఫ్ టుడే,
1: అండ్ ఆర్జే వినోద్ సైనింగ్ ఆఫ్.
0: ఎస్, మరి అంటిల్ నెక్స్ట్ టైం కీప్ మిస్సింగ్ మీ, అండ్ డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు మిస్ యూ టూ. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ గుడ్ సెల్ఫ్, అండ్ దిస్ ఇస్ ఆర్జే ప్రభులికా సైనింగ్ ఆఫ్ టుడే. టేక్ కేర్.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్

చూపించేది ఇంకొకరికి కంప్లీట్ గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్ గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.